శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్టమాసం 8వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం మే నెల 29వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 55 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధా సమర్పణ మీర్జా గఫార్ బేగ్.
1: దేవుని అనుగ్రహం కోరుతున్నాను శైతాను దుష్టశక్తి కీడు నుండి. అనంత కరుణామయుడు అపార కృపాశీలి అయిన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. హజరత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ రజీ గారి ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా బోధించారు, మీకు నాలుగు విషయాలు ప్రాప్తమైతే ప్రపంచంలో మరే వస్తువు ప్రాప్తం కాకపోయినా నష్టం లేదు అని. ఆ నాలుగు విషయాలు ఏమంటే, ఒకటి అమానత్ అప్పగింతను కాపాడటం, రెండు నిజాయితీగా మాట్లాడటం, మూడు ఉత్తమ రీతిలో మెలగటం, నాలుగు పరిశుద్ధ జీవనోపాధికై అన్వేషించటం. మనిషిలో ఈ నాలుగు సద్గుణాలు ఉంటే ఇక ఆ మనిషికి ప్రపంచంలోని ఏ సంపదలు లేకపోయినా పర్వాలేదు అని హితబోధ చేయబడింది. అప్పగింతను అమానత్ను కాపాడటం అంటే కేవలం వస్తువుల్ని అప్పగించినప్పుడు వాటిని భద్రపరిచి తిరిగి అప్పజెప్పటమే మాత్రమే కాకుండా సామాజిక వ్యవహారాల్లో కూడా అప్పజెప్పబడిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించటం, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించటం వంటివి. అలాగే చర్చలు, విద్యా విజ్ఞాన సంబంధిత విషయాలు కూడా అప్పగింతలు వంటివే. వీటిని ఎక్కడ ఎలా సకల జనుల శ్రేయస్సు కొరకు ఉపయోగించాలో అలా మాత్రమే ఉపయోగించాలి. నిజాయితీగా మాట్లాడటం. నిజాయితీగా మాట్లాడటం అంటే కలిమిలోనూ లేమిలోనూ కష్టాల్లోనూ సుఖాల్లోనూ మనిషి ఎలాంటి ప్రభావాలకు భయభీతులకు లొంగకుండా ఎల్లవేళలా సత్యమే పలకగలిగే నైతిక సాహసం కలిగి సమాజం, చుట్టుపక్కల వాళ్ళు తనను ఏమంటారో అనే సంశయాన్ని వదిలి నిత్యం సత్యాన్నే చాటి చెప్పాలి. మనసుకు బాధ కలిగించే మాటలనైనా సరే అవి సత్యాలైతే కుండబద్దలు కొట్టేట్లు అన్న విధంగా నిజాయితీతో పలకగలిగే ధైర్యం కలిగి ఉండాలి. ఉత్తమ రీతిలో మెలగటం. సమాజంలో తన చుట్టుపక్కల ఉన్నవారితో అన్యోన్యతాభావంతో మెలగటం, చిరునవ్వుతో ఎదుటివారిని పలకరించటం, శాంత స్వభావంతో మాట్లాడటం, ఇతరుల అసభ్యతను కుసంస్కారాన్ని సహించి వారి చర్యలకు ఓర్పు వహించటం, తన మనసు గాయపడినా మొరటుగా కటవుగా ప్రవర్తించకుండా ఇతరుల మనసు నొప్పించక వీలైనంత శాంతంగా ఉండటం వంటివి సద్గుణాలుగా భావించబడతాయి. పరిశుద్ధ జీవనోపాధికై అన్వేషణ. ఉపాధి సముపార్జనలో ధర్మాధర్మాలను పాటించటం అంటే హలాల్ను దరిచేర్చుకోవటం, హరాంను విసర్జించటం. సమాజంలో ఉపాధి పేరుతో అక్రమార్జన, అన్యాయార్జిత సొమ్ములకు దూరంగా ఉండాలి. అన్యాయార్జితం అంటే కేవలం ఇంకొకరి హక్కును కాజేసిన సొమ్ము మాత్రమే కాదు, తన కర్తవ్యం, బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించకపోవటం, విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం వహిస్తూ తనకు రావలసిన ప్రతిఫలాన్ని మాత్రం పూర్తిగా ఆశించటమే కాకుండా మరింతగా ఆశించటం హరాంగా అంటే అపరిశుద్ధ సంపాదనగా భావించాలి. ఇకపోతే అధర్మ జీవనోపాధి అంటే వడ్డీ, జూదం, లాటరీ, సారాయి, అశ్లీల విషయాలతో కూడిన వ్యాపారాలు, నల్లబజారు వ్యాపారం, ఇంకా అధర్మ కార్యాలతో కూడిన సంపాదన, ఇవన్నీ ఏ స్థాయిలో ఉన్నా అపరిశుద్ధ ఉపాధి కిందనే వస్తాయి. వీటికి దూరంగా ఉండాలి. ఈ నాలుగు ఉత్తమ గుణాలు కలిగిన వ్యక్తికి ఇహపరాలలో ఉత్తమ ప్రతిఫలాలే తప్పకుండా లభిస్తాయి. పైగా వీరికి సమాజంలో గౌరవ మర్యాదలే కాకుండా అభిమానం, నిత్య సహాయ సహకారాలు లభిస్తాయి అని, ఇటువంటి వ్యక్తికి ప్రపంచంలోని మరే సంపదలు అక్కర్లేదు అని ఈ హదీసు ద్వారా తెలుపబడింది. వాఖిరు దావానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
0: సూక్తి సుధా మీరింతవరకు విన్నారు. సమర్పణ శ్రీ మీర్జా గఫార్ బేగ్. ఆకాశవాణి సమయం 6:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

నువ్వు పంట సాగులో మెళకువలను గురించి తెలుసుకుందాం. నూనె గింజల్లో నువ్వులు చాలా ప్రధానమైన పంట. నువ్వుల్లో నూనె 45 నుండి 55% వరకు ఉంటుంది. అంతేకాక సెసామిన్, సెసమోలిన్ అనే రసాయనాలు ఉండటం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. విటమిన్ ఇ ఎక్కువగా ఉండటం వల్ల నువ్వుల నూనె చర్మానికి మంచిదిగా చెప్పుకుంటాము. 25 డిగ్రీల నుండి 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో నువ్వు పంట మంచి ఎదుగుదలను అలాగే అభివృద్ధిని కనపరుస్తుంది. ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉన్నట్లయితే విత్తనాలు మొలకెత్తవు. అలాగే పుష్పించే దశలో కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటే కనుక ఫలదీకరణ జరగకుండా ఆగిపోతాయి. అలాగే వీటికి నీరు నిల్వ ఉండని తేలిక నేలలు అనుకూలంగా ఉంటాయి. ఆమ్లము అలాగే క్షార నేలలు పనికిరావు. ఈ పంటను రబీ కాలంలో అయితే డిసెంబర్ 15 నుండి జనవరి వరకు అనుకూలంగా దీని పంటకాలాన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మంచు ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు జనవరి నెలాఖరు వరకు కూడా వేసుకోవచ్చు. మంచు కురుస్తున్నప్పుడు నువ్వు విత్తనాలు వేయకుండా ఉండటమే మంచిది. అలాగే వీటి రకాల గురించి చూసినట్లయితే ఎలమంచిలి 11 రకం, దీని సగటు దిగుబడి ఎకరానికి 300 నుండి 400 కిలోల దిగుబడిని ఇస్తుంది. అలాగే దీనిలో నూనె శాతం 52.5% వరకు వస్తుంది. పంటకాలం 80 నుండి 85 రోజులు ఉంటుంది. ఇది ఖరీఫ్ అలాగే రబీ కాలాలకు కూడా అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఎలమంచిలి 17 రకం, దీని సగటు దిగుబడి ఎకరానికి 350 నుండి 450 కిలోలుగా చెప్పుకోవచ్చు. నూనె శాతం 52.5%, దీని పంటకాలం 70 నుండి 75 రోజులు. ఇది ఆకుమచ్చ తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఖరీఫ్ రబీ కాలాలకు కూడా అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఎలమంచిలి 66, దీని సగటు దిగుబడి ఎకరానికి 500 నుండి 600 కిలోలు వస్తుంది. నూనె శాతం 51.5% ఉంటుంది. పంటకాలం విషయానికొస్తే 80 నుండి 85 రోజులు. దీని విత్తన మోతాదు విషయానికొస్తే ఎకరానికి 2.5 కిలోలు విత్తనాలు సరిపోతాయి. మాంకోజెబ్ 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకుని విత్తనానికి సమపాళంలో ఇసుక కలిపి చల్లుకోవాలి. ఈ నువ్వు పంటకు నేల తయారయ్యే విధంగా ఉండాలంటే విత్తడానికి ముందు నేలను మెత్తగా దుక్కి చేసుకోవాలి. నేలను 20 నుండి 25 సెంటీమీటర్లు లోతు వరకు దున్నుకోవడం వల్ల మొక్కలకు అందవలసిన తేమ అలాగే పోషకాలను అందించవచ్చు. అలాగే ఎరువులు ఏ విధంగా వేసుకోవాలంటే 1 ఎకరానికి పశువుల ఎరువు 4 టన్నులు, నత్రజని 16 కిలోలు, భాస్వరం 8 కిలోలు, పొటాష్ 8 కిలోల చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా నత్రజనిలో సగభాగం విత్తిన 30 రోజులకు వేసి నీరు పట్టుకోవాలి. మిగిలిన సగభాగం మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులు ఆఖరు దుక్కులో పశువుల ఎరువుతో కలుపుకుని వేసుకోవాలి. అలాగే నీటి యాజమాన్యం విషయానికొస్తే నువ్వు పంట నీటి ఎద్దడిని తట్టుకోగలుగుతుంది. ఒకసారి పంట కుదురుకున్నాక ఎంతటి బెట్ట పరిస్థితులైనా తట్టుకోగలుగుతుంది. అధిక దిగుబడి పొందటానికి విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. పూత దశ, కాయ అభివృద్ధి అలాగే గింజ కట్టే దశల్లో తడులు ఇవ్వాల్సి ఉంటుంది. దీని సస్యరక్షణ విషయానికొస్తే ముందుగా తామర పురుగుల గురించి చూస్తే పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చేస్తాయి. ఈ పురుగులు ఆశించిన ఆకులు ముందుగా పాలిపోయి తర్వాత ఎండిపోయి రాలిపోతాయి. అలాగే తెల్ల నల్లి, ఈ నల్లి ఆశించిన ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఈ నెల పొడవుగా సాగు కింది వైపునకు ముడుచుకుపోయి దోనె ఆకారంగా మారి పాలిపోతాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. తెల్లనల్లి నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఆకుముడత మరియు కాయ తులుచు పురుగు గురించి తెలుసుకున్నట్లయితే తొలిదశలోనే గొంగళి పురుగులు లేత ఆకులను కలిపి గూడు కట్టి లోపల నుండి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గోకి తినటం వలన ఆకులు ఎండిపోతాయి. పురుగులు ఎదిగిన కొలది

ఎక్కువ ఆకులను కలిపి గూడుగా చేసి ఆకులను తింటాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పూతను, కాయల్లోని లేత గింజలను తింటూ పంటను నష్టం చేస్తాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే వెర్రి తెగులు, దీన్నే పుట్ట జుట్టు తెగులు, ఫిల్లోడి తెగులను కూడా అంటారు. ఈ తెగులు పూత సమయంలో ఆశిస్తుంది. సాధారణంగా ఈ తెగులు ఆలస్యంగా వేసిన పంటలో ఎక్కువగా వస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వుల్లోని భాగాలన్నీ కూడా ఆకులు మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడక మొక్కలు పాడైపోతాయి. మొక్కల ఎదుగుదల తగ్గి పైభాగం చిన్న ఆకులు గుబురుగా ఉండి వెర్రితెల మాదిరిగా ఉంటుంది. ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. దీని నివారణకు తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి తగలపెట్టుకోవాలి. పైరుపై మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిటోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత వేరుకుళ్ళు, కాండంకుళ్ళు తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల కాండంపై నల్లని చారలు ఏర్పడుతూ ఉంటాయి. వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్లిపోతాయి. ఎండు తెగులు సోకిన కాండం మీద, కాయల మీద గులాబీ రంగు శిలీంధ్ర బీజాలు కనిపిస్తాయి. తెగులు కలిగించే శిలీంధ్రం భూమిలోని విత్తనాలు లేదా పంట అవశేషాల మీద జీవిస్తాయి. వీటి నివారణకు పంట మార్పిడి తప్పకుండా చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాములు కాప్టాన్ లేదా కార్బోనిజం చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి మొక్కల మొదళ్లలో పిచికారీ చేసుకోవాలి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు మొక్క ఎదిగే దశలో గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది. ఆకులపై కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ముదురు గోధుమ రంగు చిన్న చిన్న వలయాకారపు మచ్చలు ఆకు అంతా వ్యాపించి ఆకులు ఎండిపోయేటట్టు చేస్తాయి. వీటి నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున కార్బోనిజం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పంట మీద తెగులు ఉన్నప్పుడు కార్బోనిజం 1 గ్రాము లేదా మాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అలాగే బూడిద తెగులు గురించి చూసినట్లయితే లేత ఆకులపై తెల్లని బూడిద వంటి పదార్థం లాంటి మచ్చలు ఏర్పడతాయి. తెగులు సోకిన ఆకులు మాడి రాలిపోతాయి. వీటి నివారణకు నీటిలో కరిగే గంధపు పొడి 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి చల్లుకోవాలి. ఈ విధమైన మెలకువలను పాటించి సస్యరక్షణ చర్యలను సరైన సమయంలో చేపట్టడం వల్ల రైతు సోదరులు నువ్వు పంట నుంచి మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అమలును సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దుబే, నవీన్ కుమార్ కార్యదర్శి శీశ్రామ్ నిన్న విజయవాడ చేరుకున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారికి కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. ఎన్నికల జాబితా నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం, సమర్థవంతమైన విధానాల అమలుపై సంబంధిత అధికారులతో ఈరోజు విజయవాడలో సమావేశమై చర్చించనున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాజీపేట రైల్వే యూనిట్ పురోగతిపై ఢిల్లీలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కాజీపేట కేంద్రంలో ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో ఈ యూనిట్లో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. కొత్త ఇంటర్సిటీ రైళ్లు ఆధునిక సౌకర్యాలతో రూపొందనున్నాయని, ఈ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏక్వారంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, ఎగుమతుల సవాళ్లపై మత్స్యశాఖ అధికారులతో దృశ్య మాధ్యమ విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రొయ్యల మేత ధరల పెంపు రైతులపై ప్రభావం చూపడంతో ఏక్వా పరిశ్రమ ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిశ్రమ స్థిరంగా కొనసాగేందుకు మెరుగైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో అత్యాధునిక శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. 127 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ విభాగంలో 600 పడకలు, 10 ఆపరేషన్ థియేటర్లు సిద్దం చేసినట్లు వెల్లడించారు. మహిళలు, గర్భిణీలు, నవజాత శిశువులు, చిన్నారులకు ఉచితంగా ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. గర్భిణీలకు అవసరమైన క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు వనరుల విలువ పెరగడంతో పాటు ఇంధన భద్రత, పారిశ్రామిక వినియోగం, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టును త్వరగా అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని పేర్కొంటూ
1: తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టు పెట్టాలా. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 42% ఉంది, అందులో 51% తెలంగాణ ప్రభుత్వం సింగరేణిలో ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెలంగాణలో కూడా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు సింగరేణి పెట్టినట్లయితే సింగరేణికి చాలా లాభదాయకంగా ఉంటుంది. కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు పెట్టినట్లయితే సింగరేణి కార్మికులకు, ప్రాజెక్టుకు లాభం చేకూరే అవకాశం.

0: ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యువతతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధ, ఏఐ, క్వాంటం సాంకేతికత, ఆటోమేటివ్ పునరుత్పాదక శక్తి రంగాల్లో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని, గూగుల్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని ఏలూరు జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సొంత ఇళ్లు కట్టుకోగలిగామని ఏలూరుకు చెందిన వసుంధరాదేవి తెలిపారు.
1: గత 12 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొన్ని లక్షల ఇళ్లు దేశవ్యాప్తంగా కట్టడం చేత దాదాపు భాగంగా నేను కూడా ప్రధానమంత్రి ఇల్లు కట్టుకుని ఇవాళ మేము భార్య బిడ్డలతో హాయిగా ఉంటున్నాం. మోడీ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా పేదవాళ్ళకి న్యాయం జరిగే విధంగానే కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. వారికి నా తరఫున మా కుటుంబంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
0: అలాగే పీఎం కిసాన్ యోజన ద్వారా అందించే నగదు సహాయం పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని లబ్ది పొందిన రైతు రమేష్ పేర్కొన్నారు.
2: ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద మాకు ప్రతి 3 నెలలకు ఒకసారి 22 విడతల వారీగా మాకు డబ్బులు పడినాయి. రైతుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. దీని వల్ల మోడీ గారు ధన్యవాదాలు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబరు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. ఉత్తర జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఉత్తర దక్షిణ ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 1-2 చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. నిన్న రాష్టంలోని మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 45.2, ఏలూరు జిల్లా ధర్మాజిగూడెంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ఈరోజు 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 152 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్టంలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నామని తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రులు, నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ కార్యాలయ భవనం, యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం పనులను నిన్న పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, ఫ్యూచర్ సిటీలో చేపట్టే ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ అమలును పరీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానందజః.

సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తర్వాత పిఎంఎస్ఎస్వి పిఎం విద్యాలక్ష్మి పథకాల వివరాలు వింటారు. పఠనం శ్రీమతి కేఎన్ పూర్ణచంద్రిక. ఆ తర్వాత గాంధీ మార్గం, ఆపై లలిత గీతాలు వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రతరంగిణి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో టీవీ శంకర్ నారాయణ్ గారి గాత్రం వింటారు. 9:30 నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు వింటారు. 10:00 ఆన్లైన్ మోసాలు, మ్యూల్స్ అకౌంట్, డిజిటల్ అరెస్ట్లపై ప్రత్యేక ముఖాముఖి, అతిథి శ్రీ కె ప్రతాప్ శివకుమార్ ఐపీఎస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. అనంతరం రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈరోజు 1964 విశ్వనాథ, జాషువా తదితర ప్రఖ్యాత కవులు పాల్గొన్న కవి సమ్మేళనం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 11:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 12:10 లాహిరి లాహిరిలో, 12:40 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసిన అన్నమయ కీర్తనలు వింటారు. 1:10 చిత్రగీతాలు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పిల్లల్లో అలవడవలసిన విషయాలపై పెద్దలు, ఉపాధ్యాయుల పాత్ర, ఈ అంశం గురించి శ్రీమతి జ్యోతి కిరణ్మయ్యి గారి ప్రసంగం వింటారు. తర్వాత లలిత గీతం, ఆపై విశేషాలు వింటారు. 2:30 లలిత గీతాలు వింటారు. 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 5:00 చిత్రతరంగిణి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన సత్యహరిశ్చంద్ర నాటకం నుండి విశ్వామిత్రుని పాత్ర పద్యాలు వింటారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ వేమూరి నాగేశ్వర శర్మ, హార్మోనియం శ్రీ కాంబోజీ రామయ్య. తర్వాత జానపద గీతం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 పంట సీమలు కార్యక్రమంలో ప్రత్తి విత్తడానికి ముందు వేసవి దుక్కులు, వేసుకోదగిన పచ్చిరొట్ట పైర్ల గురించి డాక్టర్ ఎస్ భారతీ గారితో పరిచయం. ఆ తర్వాత జానపద గీతం వింటారు. తర్వాత కొబ్బరిలో ఎర్రముక్కు పురుగుల గురించి విశేషాలు వింటారు. 7:45 వికసిత భారత్, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రణ చర్యల గురించి శ్రీ ఉదయ్ సింగ్ గౌతమ్ గారితో పరిచయం. 8:15 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రేడియోతో నా అనుభవాలు, విద్యాశాఖ ఉన్నతాధికారి డాక్టర్ సక్కిరి భాస్కర్, విశ్రాంత చీఫ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ పి మరియాదాస్ గారులతో ప్రత్యేక పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మరియు కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి రిలే. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 సీతా కళ్యాణం హరికథ వింటారు. కథకురాలు సిహెచ్ భవానీబాయ్ భాగవతారిణి. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్ లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచస్థాయి వేడుకల్లో ఉపరాష్టపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్టపతి కర్ణాటకలోని బెల్తంగళిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కేరళను సందర్శించి కొట్టాయంలో దీపికా మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న న్యూఢిల్లీలో సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలకు సంబంధించిన అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పారదర్శకంగా విద్యార్థులకు అనుకూలమైన రీతిలో పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని పునరుద్ఘాటించారు. ఏవైనా లోపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సైప్రస్ లో జరిగిన ఈయు విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విధానపరమైన అంశాలపై, ముఖ్యంగా పశ్చిమాసియా, ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ప్రభావంపై ఈ చర్చలు ప్రధానంగా జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం సందర్భంగా డాక్టర్ జయశంకర్ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ బిన్ అబ్దుల్లా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రే సిబిహా, స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలు ఇతర యూరోపియన్ యూనియన్ మంత్రులతో ఆయన జరిపిన సంభాషణలు, ద్వైపాక్షిక సంబంధాలు, విస్తృత ప్రాంతీయ పరిణామాలపై పరస్పర దృక్పథాలను పంచుకోవడానికి మంచి అవకాశం కల్పించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో ఏ పేదవారు పూరి గుడిసెల్లో నివసించకూడదనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
1: और उसके लिए 2016 से ही प्रधानमंत्री आवास योजना ग्रामीण के माध्यम से हर आवासहीन को पक्का मकान उपलब्ध कराने का अभियान चल रहा है. ग्रामीण क्षेत्र में हमने 3,91,00,000 घरों को मंजूरी दी और इनमें से 3,05,00,000 से ज्यादा पूरे हो गए.
0: प्रधानमंत्री नरेंद्र मोदी निन्न न्यूडिल्ली गिरिजन सुरक्षा मंच प्रतिनिधुलतो समावेशमय्यारु. గిరిజన సమాజం పట్ల వారికున్న అంకితభావం నిజంగా అభినందనీయమని మోదీ కొనియాడారు. గిరిజన తెగల అభివృద్ది, వారి సాధికారతకు సంబంధించిన

0: పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యకులు జూన్ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమాపేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యుమిన్ ఆంగ్ బోధగయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఈరోజు నుండి వాయువ్య భారత్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ అఖిల్ శ్రీవాత్సవ ఆకాశవాణితో మాట్లాడుతూ, రాబోయే 3 రోజుల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న వడగాల్పుల తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు.
1: जो हीट वेव कंडीशन उत्तर पश्चिम भारत, मध्य भारत के लगा हुआ पूर्वी भारत और दक्षिण पूर्वी भारत कुछ समय कंटिन्यू चल रही थी, उसमें आज के बाद से कमी होने की संभावना है. थंडरस्टॉर्म एक्टिविटी का एक्सपेक्टेशन है जो कि मॉडरेट टू सीवियर कैटेगरी का हो सकता है, और नॉर्थ वेस्ट इंडिया, सेंट्रल इंडिया और जो पूर्वी भारत है उसमें 28 से 31 तारीख के बीच में चेतावनी जारी की गई है. अधिकतम तापमान में भी 6 से 8 डिग्री सेंटीग्रेड तक की गिरावट हो सकती है और हीट वेव कंडीशन से राहत मिलने की पूर्वानुमान जारी किया गया.
0: అహ్మదాబాద్లో నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ క్రీడల సన్నాహాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సింఘ్వీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అమిత్ షా, దేశంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను, అత్యాధునిక శిక్షణా సౌకర్యాలను ప్రభుత్వం విస్తరిస్తోందని పేర్కొన్నారు. అహ్మదాబాద్లో ప్రతిపాదించిన అంతర్జాతీయ క్రీడా పోటీలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా సౌకర్యాలను అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే క్రీడా మౌలిక సదుపాయాలు, దానికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశాలు నిర్వహించినట్టు వివరించారు. అహ్మదాబాద్ నగరం 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనుండగా 2036 ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం అధికారికంగా బిడ్ను దాఖలు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి చవిచూడగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి క్వాలిఫైయర్ 2కు చేరుకుంది. వియత్నాంలోని దానాంగ్లో జరిగిన 2026 అండర్-23 ఆసియా ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారతీయ రెజ్లర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ఛాంపియన్షిప్లో పురుషుల ఫ్రీస్టైల్, మహిళల రెజ్లింగ్ జట్లు టీమ్ టైటిల్స్ గెలుచుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యకులు యుమిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 25వ శ్లోకం. అనుభవ

అనుబంధం, రాబోయే లాభ నష్టాలను, క్షయం, ఉన్న శక్తి ధనాదుల నష్టాలను, హింసాం, తనకు ఇతరులకు కలిగే పీడను చ, మరియు పౌరుషం, తన యొక్క సామర్థ్యాన్ని అనపేక్ష ఆలోచించుకోకుండా, మోహాత్ అవివేకం వల్ల, యత్ కర్మ ఏ శాస్త్రవిహిత కర్మ ఆరభ్యతే మొదలు పెట్టబడుతున్నదో, తత్ అట్టి కర్మ తామసం ఉచ్యతే తమోగుణజన్యమని చెప్పబడుతోంది.

అర్జున, కొందరు ఫలకామన, కీర్తికామన వంటి ఆవేశాలతో గొప్ప పనులు మొదలు పెడతారు. ఈ కార్యం వల్ల రాబోయే కష్ట నష్టాలు ఏమిటి? దీనివల్ల తనకున్న ఆస్తులు గాని శారీరకాది శక్తులు గాని క్షీణించిపోతాయా అని ఆలోచించుకోరు. అసలు తమ తాహతు ఎంత అని కూడా చూసుకోరు. మొదలు పెట్టిన పని పూర్తవుతుందా కాదా అని కూడా ముందుగా ఆలోచించుకోరు. ఇలాంటి అవివేకపూర్వకమైన కర్మలన్నీ శాస్త్రవిహితాలైనా సరే తమోగుణజన్యాలే. ఇవి నీ దగ్గర ఉంటే తొలగించుకో అర్జున. సాత్విక, రాజసిక, తామసిక కర్మలను గురించి చెప్పిన ఈ మూడు శ్లోకాలలో ఒక్కొక్క దానిలోనూ మూడో నాలుగో షరతులు చెప్పారు. ఒకనొక కర్మ సాత్వికమో, రాజసికమో, తామసికమో కావడానికి ఈ శ్లోకంలో చెప్పిన షరతులన్నీ సరిపోవాలా? లేక వాటిలో ఏ ఒక్కటి సరిపోయినా దాన్ని ఆయా జాతులలో చేర్చవచ్చునా అని మనం ఆలోచించాలి. ఆత్మరతి, ఆత్మతుష్టి ఇటువంటి జ్ఞాననిష్టా లక్షణాలు లేకపోయినా మోక్షకాంక్ష గల సాధకుడు శాస్త్రవిహితమైన సత్కర్మలు చేసి తీరవలసిందే. కాని అలా చేసేటప్పుడు రాగద్వేషాలను, అహంకారాన్ని, ఫలకామలను దగ్గరకు రానియకూడదు. అంతేకాక తన సామర్థ్యమేమిటో తాను గుర్తించుకుని రాబోయే కష్ట నష్టాలను బేరీజు వేసుకుని హింసారహితమై తలకు మించిన శ్రమను కలిగించని సత్కర్మలను మాత్రమే ఆచరించాలి. అనుబంధం క్షయో హింసా

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

కార్యక్రమంలో ఇప్పుడు పిఎంఎస్ఎస్వి పిఎం విద్యాలక్ష్మి పథకాలకు సంబంధించిన వివరాలు వింటారు. మీకు అందించిన వారు శ్రీమతి కెఎన్ పూర్ణచంద్రిక. ఒక దేశ ప్రగతి గమనాన్ని నిర్దేశించడంలో ఆ దేశ విద్యా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఏ దేశమైనా అభివృద్ధి పదంలో పయనించాలంటే అక్కడి యువత విశేషమైన మేధో సంపత్తిని కలిగి ఉండాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనితర సాధ్యమైన నైపుణ్యాలను ప్రదర్శించగలగాలి. అప్పుడే ఆ దేశ భవిత ప్రజ్వరిల్లుతుంది, ఉజ్వల భారతమై ప్రకాశిస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజా సంక్షేమం కోసం, ఆర్థిక ప్రగతిలో యువత భాగస్వామ్యం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ప్రతిభ కలిగి ఉండి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూత అందించడం ద్వారా యువతనం భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పిఎంఎస్ఎస్వి యోజన. ప్రైమ్ మినిస్టర్ యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్స్ ఫర్ వైబ్రెంట్ ఇండియా. ఓబీసీ, ఈబీసీ కులాలకు సంబంధించిన విద్యార్థులు ఈ పిఎంఎస్ఎస్విని పథకం పొందేందుకు అర్హులు. 9వ తరగతిలోకి ప్రవేశించిన విద్యార్థులు, అలాగే 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్లోకి అడుగుపెట్టిన విద్యార్థులు ఈ పథకం పొందేందుకు అర్హులు. సీబీఎస్ఈ విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ప్రధానమంత్రి ఎస్ఎస్వి పథకం కింద అర్హులైన విద్యార్థులకు 9వ తరగతి చదువుతున్న వారైతే ఏడాదికి 75,000 రూపాయల మొత్తాన్ని, అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి 125,000 రూపాయల మొత్తాన్ని ఈ పిఎంఎస్ఎస్వి యోజన పథకం కింద విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకాన్ని పొందేందుకు అర్హతలు: విద్యార్థి తండ్రి 2,50,000 రూపాయల లోపు సంవత్సరాదాయం కలిగి ఉండాలి. ఆన్లైన్ ద్వారా పిఎంఎస్ఎస్విని పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పిఎంఎస్ఎస్వి స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 9వ తరగతి చదువుతున్న వారైతే వారు 8వ తరగతి చదివిన స్టడీ సర్టిఫికెట్ను, అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి పాస్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థికి సంబంధించిన ఆధార్ కార్డ్, పాన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన వివరాలను దరఖాస్తు చేసుకునే సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. కుల ధృవీకరణ పత్రం, ఇంకా ఇన్కమ్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజు ఫోటోలను దరఖాస్తుతో పాటు జత చేయవలసి ఉంటుంది. పిఎంఎస్ఎస్వి పథకం కింద అందుబాటులో ఉన్న స్లాట్లను ఆయా రాష్ట్రాలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో తెలియపరుస్తాయి. ఈ పథకంలో 30% బాలికల కోసం కేటాయిస్తుంది. ఇక పిఎం విద్యాలక్ష్మి పథకం వివరాల్లోకి వెళ్తే, జాతీయ విద్యా విధానం 2020 ద్వారా నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం విద్యాలక్ష్మి పథకానికి రూపకల్పన చేసింది. ప్రతిభ కలిగి ఉండి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యను అభ్యసించలేని విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.

ఈ పథకం కింద 2024-25 విద్యా సంవత్సరం నుంచి 2030-31 విద్యా సంవత్సరాల మధ్య 3,600 కోట్ల రూపాయల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ వ్యవస్థ ఎన్ఐఆర్ఎం ఆధారంగా దేశవ్యాప్తంగా 860 నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందేవారు ఎవరైనా ఈ ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం పొందేందుకు అర్హులు. ఈ పథకం కింద పూచీకత్తు, హామీదారుల అవసరం లేకుండానే బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం 22 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పథకం కింద ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఆయా కోర్సులకు సంబంధించిన ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చులు కూడా దీని ద్వారా చెల్లించే అవకాశం ఉంటుంది. 7.5 లక్షల రుణాలకు 75% క్రెడిట్ గ్యారంటీ పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పథకాన్ని పొందేందుకు అర్హతలు: విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షలలోపు ఉండి ఉండాలి. అలాగే ఇతర ఉపకార వేతన పథకాల కింద లేదా వడ్డీ రాయితీ పథకాల పరిధిలో లేనివారికి ఈ పథకంలో 3% వడ్డీ రాయితీ లభిస్తుంది. 10 లక్షల రూపాయల వరకు రుణాలను ఈ పీఎం విద్యాలక్ష్మి పథకం కింద పొందే అవకాశం ఉంటుంది. విద్యా రుణాలను పొందడానికి పీఎం విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన 15 రోజులలోపే రుణం మంజూరు చేస్తారు. ఒకవేళ ఎలాంటి పరిస్థితిలో అయినా దరఖాస్తును తిరస్కరిస్తే ఈమెయిల్ ద్వారా అందుకు గల కారణాలను వివరిస్తారు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశం 55% పైగా యువశక్తిని కలిగి ఉంది. అయితే ఇందులో 5% మందికి మాత్రమే ఉద్యోగ శిక్షణకు సంబంధించిన నైపుణ్యం అందుతోంది. ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ నైపుణ్యాలను సానపెట్టుకునేందుకు అవసరమైన ఆర్థిక స్థితి లేనివారు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందినవారు పీఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా తాము కోరుకునే సంస్థల్లో చదువుకునే అవకాశం ఉంది. గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధే దేశాభివృద్ధి. దేశం అభివృద్ధి పదంలో పయనించాలంటే యువశక్తి దేశ ప్రగతిలో ప్రధాన భాగస్వామ్యమై నిలవాలి. అలా నిలవాలంటే వారి నైపుణ్యాలకు ఎప్పటికప్పుడు సానపెట్టాలి. కేంద్ర ప్రభుత్వం యువతరం కోసం ప్రారంభించిన పీఎం విద్యాలక్ష్మి, పీఎంఎస్ఎస్విని పథకాలు యువత ప్రగతికి సోపానాలే నిలిచి భారతదేశ గతిశక్తిని పరుగులు తీస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పీఎంఎస్ఎస్వి, పీఎం విద్యాలక్ష్మి పథకాలకు సంబంధించిన వివరాలు మీరింతవరకు విన్నారు. మీకు అందించిన వారు శ్రీమతి కెఎన్ పూర్ణచంద్రిక. ఇప్పుడు గాంధీ మార్గం.

స్వదేశాగమనం గురించి బాపూజీ తన ఆత్మకథలు ఇలా రాసుకున్నారు. యుద్ధం ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికాలో ఇక నా పని పూర్తయిందని, స్వదేశంలో చేయవలసిన పని చాలా ఉన్నదని గ్రహించాను. దక్షిణాఫ్రికాలోనే ఉంటే ఏదో కొంత సేవాకార్యం దొరక్కపోదు, కానీ అక్కడ ఉండిపోతే డబ్బు సంపాదనే ప్రధాన లక్ష్యంగా మారుతుందనే సందేహం నాకు కలిగింది. దేశమునందలి మిత్రులు దేశం రమ్మని ఒత్తిడి చేయసాగారు. దేశం వెళ్తే ఎక్కువ ఉపయోగం ఉంటుందని అనుకున్నాను. నేటాల్లో ఖాన్ గారు, సుఖలాల్ గారు ఉండనే ఉన్నారు. నాకు ఇక సెలవు ఇమ్మని మిత్రుల్ని కోరాను. అతి కష్టం మీద ఒక షరతు పెట్టి సెలవు మంజూరు చేశారు. ఒక్క సంవత్సరంలో తిరిగి పనిపడితే మీరిక్కడికి రావాలి అనేది వారి షరతు. నాకది విషమ షరతు అని అనిపించింది, కాని ప్రేమ పాశించే బద్ధుడనైనాను. జనతా జనార్దనుని మాట కాదనలేకపోయాను. వారికి మాట ఇచ్చి సెలవు తీసుకున్నాను. ఈ పర్యాయం నేటాల్తో నాకు సంబంధం అధికంగా ఏర్పడింది. నేటాళ్లందలి భారతీయులు నామీద ప్రేమామృతం అపరిమితంగా కురిపించారు. ఊరూరా అభినందన పత్రాలు, ఊరూరా కానుకలు అందజేశారు.

0: గాంధీ మార్గం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: లలిత గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి
2: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
1: మన భారతదేశం విన్న తొలి స్వరం
2: ఆకాశవాణి.
1: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
2: కోట్లాది గుండెల చప్పుడుగా,
1: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
2: సమాజ స్వరం
1: మన ఆకాశవాణి.
2: సమాచారాన్ని అందించడమే కాదు,
1: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
2: 9 దశాబ్దాల విశ్వసనీయత,
1: 90 ఏళ్ల అనుబంధం,
2: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
1: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
2: గ్రామం నుంచి నగరం వరకు
1: సమాచారం,
2: వినోదం,
1: విజ్ఞానాన్ని అందిస్తూ
2: సంస్కృతికి అద్దం పట్టింది.
1: మారుతున్న కాలంతో పాటు
2: సరికొత్త సాంకేతికతతో
1: మీ ముందుకు సరికొత్తగా
2: ఆకాశవాణి. వినండి,
1: ఆస్వాదించండి.

ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో వార్తా ప్రసారాలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశ స్థూల దేశీయోత్పత్తి జీడిపి 2.1 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.18 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ సుదీర్ఘ పాలనలో దేశ సమగ్ర అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దశాబ్దానికి పైగా సాగిన పాలనలో సుపరిపాలన, అభివృద్ధి దిశగా అనేక పథకాలు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రజల వద్దకు చేర్చడంలో కృతకృత్యమైందని చెప్పాలి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ విధానం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా జన్ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ ఫోన్ల అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాలలో రాయితీలను నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ముద్రా రుణాలు పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాయి. ఉజ్వల యోజన గ్రామీణ మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను అందించింది. వస్తుసేవల పన్ను జీఎస్టీ ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో భారత్ను ఏకీకృతం చేసింది. ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 ద్వారా పన్ను రేట్లను మరింత హేతుబద్ధీకరించి వినియోగదారులపై భారాన్ని తగ్గించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకు ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య బీమా అందిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి విప్లవాత్మక పథకాలతో దేశీయ ఉత్పత్తిని, ఉపాధిని భారీగా పెంచారు. ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయడానికి, దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ పథకాన్ని తెచ్చారు. కోవిడ్-19 సమయంలో ప్రారంభమైన పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశంలోని 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్ అందుతోంది. రక్షణ రంగంలో స్వావలంబన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఫలితంగా 2025-26లో రక్షణ రంగ ఎగుమతులు 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇక ఈ 12 ఏళ్లలో భారతదేశం అంతరిక్ష రంగంలో ఊహించని మైలురాళ్లను అధిగమించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా పరిష్కారం కాని ఎన్నో వివాదాస్పద అంశాలను అత్యంత వ్యూహాత్మకంగా, శాంతియుతంగా పరిష్కరించింది. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని దేశ ప్రధాన స్రవంతిలో కలిపింది. జమ్మూకాశ్మీర్, లడాక్లను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయటం, 3 తలాక్ రద్దు, వక్ఫ్ చట్ట సవరణలు, పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ, మహిళా రిజర్వేషన్ల చట్టం, బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాల స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహితలను ప్రవేశపెట్టడం వంటి చారిత్రాత్మక దీర్ఘకాలిక ప్రభావం చూపే రాజకీయ నిర్ణయాలను తీసుకుంది. ఆర్థికాభివృద్ధి నుంచి సామాజిక సంక్షేమం వరకు, స్వావలంబన లక్ష్యం నుంచి డిజిటల్ మార్పుల వరకు, మౌలిక వసతుల విస్తరణ నుంచి జాతీయ భద్రతా బలోపేతం వరకు ప్రతి రంగంలో దేశం వేగంగా పురోగమిస్తుందనేది యథార్థం. దేశమే ప్రథమం అనే లక్ష్యంతో నరేంద్రమోదీ నాయకత్వం భారతదేశాన్ని వికసిత భారత్ వైపు అడుగులు వేయిస్తోంది. 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: నాన్న, కాలేజ్ ఫీజ్ ఎక్కువ.
3: అమలు,
2: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
3: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయిండొచ్చు.
4: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
2: ఎక్కడికి?
4: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
2: RBI అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: కార్యక్రమంలో ముందుగా 100% లవ్ ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్, సంగీతంలో రిచర్డ్ గానం, గీత రచన శ్రీమణి,

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: నాన్న, కాలేజ్ ఫీజ్ ఎక్కువ.
1: అమలు,
0: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
1: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
2: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్లి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
0: ఎక్కడికి?
2: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
0: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: కార్యక్రమంలో ఇప్పుడు అన్నయ్య ఈ చిత్రానికి హరిహరన్ హరిణి పాడిన పాట

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి. కార్యక్రమంలో లెజెండ్ ఈ చిత్రానికి విజయ్ యేసుదాస్ చిత్ర పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపూ బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: మారుతున్న కాలం మనల్ని హెచ్చరిస్తోంది, అడుగడుగునా అతి జాగ్రత్తగా ఉండమంటోంది. అందుకే గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచేస్తులకి అమ్మకండి. అద్దెకుండి పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకి ఎలాంటి తావు ఇవ్వకండి.
3: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.
4: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

చిత్రతరంగిణి కార్యక్రమంలో మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో టీవీ శంకర్ నారాయణ్ గారి గానం వింటారు. ముందుగా అక్షయలింగ విభో, శంకరాభరణ రాగం, మిశ్రచాపుతాళం, ముత్తుస్వామి దీక్షితుల వారి రచన.

0: మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ టివి శంకర్ నారాయణ్ గారి గానం విన్నారు.
1: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
2: శ్రీమద్ భగవద్గీత

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగావింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు వినవచ్చు. భగవద్గీత పారాయణం ఆకాశవాణి. వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా లై ఈ చిత్రానికి సాయి చరణ్, సాహితీ చాగంటి పాడిన పాట, సంగీతం మణిశర్మ, గీతరచన కృష్ణకాంత్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత రాయుడు ఈ చిత్రానికి వందనా శ్రీనివాసన్, జితిన్ రాజ్, జయామూర్తి పాడిన పాట

శ్రోతలకు గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారం అవుతుంది. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మున్న ఈ చిత్రానికి కైలాష్ ఖేర్, సుజాత పాడిన పాట, గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్.

0: మల్లన్న, నీ స్టైల్ చూసి థ్రిల్ అయినా, నా అందం చూసి నీ మనసులో బెంగైనా, చింబెట్టేనా,
1: నీ అందం వల్ల కాదు నీ హింస వల్ల చిట్టైనా, నీ చేతికి మాత్రం చిక్కుతానా. జగమే మాయన్నాడా వేమన్నా, ప్రేమే లేదన్నాడి మల్లన్న.

0: ఎలాగో ఓవర్ చేసినా. నువ్వు చదువుకున్న దానివి కదా,
1: నిన్ను చదవడం రావట్లేదే.
0: తప్పుకో,
1: నువ్వు ఒప్పుకో.
0: ఇదిగో చూడు,
1: మంచి మూడ్.
0: అయ్యో
1: చేద.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో చివరిగా ఛత్రపతి ఈ చిత్రానికి కళ్యాణ్ మాలిక్, స్మితానీ రాజా, సునీత పాడిన పాట, గీత రచన చంద్రబోస్.

0: నమస్తే అమరావతి శీర్షికన మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అన్న అంశంపై ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తున్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. డిజిటల్ యుగంలో మన జీవితం చాలా సౌకర్యవంతంగా మారింది. బ్యాంకింగ్ సేవల నుంచి కొనుగోళ్ల వరకు, ప్రభుత్వ సేవల నుంచి వ్యక్తిగత లావాదేవీల వరకు చాలా విషయాలు ఇప్పుడు ఆన్లైన్లోనే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సౌకర్యాలతో పాటు సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు కూడా వేగంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఇటీవలి కాలంలో ఆన్లైన్ ఫ్రాడ్స్, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అనే పేర్లతో ప్రజలను మోసం చేసే ఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది అమాయక ప్రజలు ఈ మోసాల మాటలకు భయపడి లేదా నమ్మి తమ కష్టార్జిత డబ్బును కోల్పోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, మెయిల్ అకౌంట్స్ అంటే ఏమిటి, డిజిటల్ అరెస్టులు అనే పేరుతో జరుగుతూ ఉన్న మోసాలను ఎలా గుర్తించాలి, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పించుకునేందుకు ఈరోజు మనతో పాటు ఉండడం జరుగుతుంది శ్రీ కె ప్రతాప శివకిషోర్ ఐపీఎస్ గారు, ఎస్పీ ఏలూరు నుంచి. సో సార్తో మనం మాట్లాడి ఈ యొక్క ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అనే అంశంపై పూర్తి సమాచారాన్ని మనం విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్.
1: సార్ కార్యక్రమంలో ముందుగా డిజిటల్ యుగంలో మన లైఫ్ అంతా కూడా చాలా సౌకర్యవంతంగా మారిపోయింది సార్, అండ్ ఇదే సమయంలో సైబర్ మోసాలు కూడా మనకి రోజు రోజుకి పెరుగుతున్నాయి. సార్ మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఫ్రాడ్స్ పరిస్థితి ఎలా ఉందంటారు?
2: టెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా రెండు వైపుల పదున్న కత్తి లాంటిది, మంచితో పాటు చెడు కూడా చాలా విస్తృతంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా మన దేశంలో చూసుకుంటే టెక్నాలజీని చాలా విరివిగా అడాప్ట్ చేసుకుంటాం. చదువున్నా రాకపోయినా ప్రతి దగ్గర ఇప్పుడు యూపీఐ నడుస్తుంది. అవి చూడడానికి చాలా అందంగా కూడా ఉంటాయి, అంటే చాలా మంచి ట్రాన్స్ఫార్మేషన్ కూడా నడిచింది. ఒక కూరగాయల బండి దగ్గర నుంచి పెద్ద పెద్ద కంప్యూటర్ షాప్స్ వరకు కూడా మనకి యూపీఐ వ్యాపించి ఉంది ఇప్పుడు. అట్ ద సేమ్ టైం అదే టెక్నాలజీని యూజ్ చేసుకుని జీవితాలు ఎలా బాగుపడుతున్నాయో అట్లాంటి జీవితాలు కూడా అన్యాయం అవుతున్నాయి. ఎందుకంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఈ తెలిసి తెలియక ఈ టెక్నాలజీని వాడుతున్న వాళ్ళ అపోహల్ని, వాళ్ళ భయాల్ని, వాళ్ళ ఆశల్ని యూజ్ చేసుకుని ఆ యూపీఐ లోంటి ఫేక్ యూపీఐ కార్డులు క్రియేట్ చేయడం. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న కిరాణా షాప్ యూపీఐ ద్వారా చెల్లింపులు తీసుకుంటాడు. వీడు ఒక ఫేక్ యూపీఐ యాప్ తయారు చేస్తాడు. పేమెంట్ జరిగినట్లు అది ఒక టిక్ మార్క్ చూపిస్తుంది, యాక్చువల్ పేమెంట్ క్రెడిట్ కాదు. అది చూపించేసి నేను పేమెంట్ చేసేసానని అక్కడి నుంచి వాక్అవుట్ చేస్తాడు. అట్లాంటి చాలా సింపుల్ మోసాల దగ్గర నుంచి చాలా పెద్ద మోసాలు, అంటే ఒక అప్లికేషన్ ఫైల్ మన దగ్గర వస్తుంది, అది ఎస్బీఐ యోనో యాప్ అని, మీ అకౌంట్ బ్లాక్ కాకుండా ఇది అప్డేట్ చేసుకోవాలని. అది చాలా మంది ఇల్లిటరేట్స్ కవి తెలియక అకౌంట్ బ్లాక్ అయిపోతుందన్న భయంతో గాని, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరో ఫార్వర్డ్ చేస్తే దాంట్లో ఏదో త్వరగా రివార్డ్ వస్తుందన్న ఆశతో కావచ్చు, భయంతో కావచ్చు, అవి ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల వాళ్ళ డబ్బులు నిమిషాల్లో మాయమైపోవడము, ఆ డబ్బుని మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే ఆ డబ్బు విదేశాలు దాటిపోవడము. కాబట్టి ఇట్లాంటి చాలా నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేరాలను అదుపు చేసి ఇట్లాంటి అమాయకుల్ని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇప్పుడు ఆకాశవాణి దగ్గర నుంచి మీరు వీళ్ళందరిలో కూడా మంచి అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఎక్కువ జరగాలి, ప్రజల్లో ఈ టెక్నాలజీ పట్ల ఇంకా ఎక్కువ అవగాహన పెరగాలి. ఎప్పుడు మనం ఓటీపీ షేర్ చేయాలి, ఎప్పుడు షేర్ చేయకూడదు, అసలు ఓటీపీ అనేది ఎవరు బ్యాంక్స్ అడగరు అన్న విషయాలు వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలన్న విషయం వాళ్ళకి తెలియాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్ మీరు ప్లాన్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పోలీస్ తరఫున, మా ఏలూరు జిల్లా తరఫున నేను అభినందిస్తున్నాను.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ మీరు మీ సైడ్ నుంచి ఈ యొక్క సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు, అండ్ ప్రజాసేవ ప్రసార మాధ్యమంగా ఆకాశవాణి కూడా ఇలాంటి కార్యక్రమాలను మీతో పాటు చేయడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. సార్ సాధారణంగా మనం చూస్తే కనుక ఇన్ జనరల్ గా ఎక్కువగా సిటిజన్స్ ఎటువంటి రకాలైన సైబర్ మోసాలు బంధ పడుతూ ఉన్నారంటారు?
2: ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైనా నేను టెక్నాలజీ పరంగా కాకుండా మూడు కేటగిరీలుగా విభజిస్తాం. ఒకటి, ప్రజల్లో ఉన్న ఆశని ఎక్కువగా వీళ్ళు వాడుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ అంటాం వాటిల్ని. ముఖ్యంగా నిరుద్యోగ యువత, డబ్బు అవసరమున్న యువత, డబ్బు అవసరమున్న మిడిల్ క్లాస్ పీపుల్ మన దగ్గర ఎక్కువగా ఉంటారు, ఈవెన్ గృహిణులు కూడా. ఇలాంటి వాళ్ళ ఆశల్ని ఆసరా చేసుకుని మీరు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, ఇది మేము బిట్ కాయిన్స్ లో పెడతాము, క్రిప్టో కరెన్సీస్ లో పెడతాము, లేకపోతే దీన్ని వేరే వాళ్ళు అందమైన కథలు అల్లుతారనమాట. అల్లేసి ఒక ఫేక్ అప్లికేషన్స్, ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తారు. మీరు నిజంగా 1000 రూపాయలు చిన్న అమౌంట్స్ తో మిమ్మల్ని స్టార్ట్ చేపిస్తారు. చిన్న అమౌంట్స్ పెట్టినప్పుడు 1000 రూపీస్ కి 2000 రూపీస్ యాక్చువల్ గా పంపిస్తారు కూడా. ఆ పంపించేది కూడా మీ దగ్గర వాళ్ళు వేరే వాళ్ళని మోసం చేసిన అమౌంట్స్ ఉంటాయి. పాంజీ స్కీమ్స్ అంటాం, మల్టీ లెవర్ మార్కెటింగ్ స్కీమ్స్ అంటాం. మీరు 10 మందిని ఈ కంపెనీలో చేర్పించి 10,000 కట్టిస్తే మీరు చేర్పించే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీకు 10% కమిషన్ అని చెప్తారు. అట్లా ఈ ఆశని వాడుకొని చాలా స్కామ్స్ లోకి దింపుతారు వీళ్ళు. అలాంటి స్కామ్స్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, మల్టీ లెవెల్ ఫ్రాడ్స్ ఒక కేటగిరీ. బేసిక్ గా ఏం చేస్తారు, మనిషిలో ఉన్న ఆశని, అవసరాన్ని వాడుకుంటారు. సెకండ్ టైప్ ఆఫ్ స్కామ్ ఏంటంటే భయం, మనలో ఉన్న భయాన్ని వాడుకుంటారు. ఇందాక మీరు చెప్పినట్లు డిజిటల్ అరెస్ట్, మీ ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది, మీ పిల్లలకి ఒక పార్సిల్ వచ్చింది, మీ పిల్లలు ఫలానా దగ్గర అరెస్ట్ అయిపోయారు, మిమ్మల్ని సుప్రీంకోర్టు వారెంట్ ఇష్యూ చేసింది, మీరు అన్ని ఫేక్ క్రియేట్ చేస్తారు. ఒక పోలీస్ స్టేషన్ సెట్టింగ్ కూడా తయారు చేస్తారు, మీకు వీడియో కాల్ చేస్తారు, వీడియో కాల్ లో ఒక పోలీస్ ఆఫీసర్ లాగా కనపడుతుంటాడు, నేను ఈడీ నుంచి కాల్ చేస్తున్నాము, ఈబీఐ నుంచి కాల్ చేస్తున్నాము, లేకపోతే సైబర్ సెక్యూరిటీ నుంచి కాల్ చేస్తున్నాము, మీ ఫోన్ మా ఆధీనంలో ఉంది, మీ ఇంట్లో ఉన్న మన గురించి ఒక సోషల్ ఇంజనీరింగ్ చేస్తారనమాట. మన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ గానీ, ఇంటర్నెట్ లో అవైలబిలిటీ ఉన్న ఇన్ఫర్మేషన్ గానీ వాళ్ళు గ్యాదర్ చేసుకుని మన మీద ఒక మంచి కథ అల్లుతారు. మనం భయపడే, ఏ దేనికి భయపడే అవకాశం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్స్ ని మీకు ఆస్తులు అన్ని ఏసీబీలో దాడి చేస్తామని చెప్పి వాళ్ళలో ఉన్న భయాల్ని వాడుకొని 1,00,000 రూపాయలు కొల్లగొడతారు అనమాట. ఆ డిజిటల్ అరెస్ట్ చేయడం అంటాం దాన్ని. అలాంటి భయాన్ని వాడుకునే స్కామ్స్. థర్డ్, హనీ ట్రాపింగ్, అమ్మాయిల ఆశ చూపించో ఇట్లాంటివి. ఒక వీడియో కాల్ వస్తుంది, వీడియో కాల్ ఓపెన్ చేయగానే తెలియక ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఎవరైనా అమ్మాయి బట్టలు లేకుండా ఉండడము, లేకపోతే మీతోటి కావాలని అసభ్యకరంగా లేకపోతే ప్రేమగా మాట్లాడడము, అలాంటి 2-3 మాటలు మాట్లాడాక మీలో భయాన్ని సృష్టిస్తారు. ఈ వీడియోస్ నేను మీ పేరెంట్స్ కి షేర్ చేస్తాము, ఈ వీడియోస్ మేము బయట సోషల్ మీడియాలో పెట్టి అలర్ట్ చేస్తామని బ్లాక్మెయిలింగ్ చేస్తాం. ఈ 3 రకాలు, ఒకటి భయం, ఇంకొకటి ఆశ, ఇంకొకటి హనీ ట్రాప్.

0: సో ఈ మూడు రకాలు ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి. ఇంకొకటి అజాగ్రత్తగా ఉండడం వల్ల, తెలియని లింక్స్ నొక్కడం, తెలియని అవేర్నెస్ లేకపోవడం, అవగాహన లేకపోవడం. అంటే ఈ మధ్య ఒక స్కామ్ బాగా నడుస్తుంది, ఆర్టీఓ చలాన్ అప్లికేషన్ అని. ఈ చలాన్ అప్లికేషన్ అనేది మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు చలాన్స్ కట్టకపోతే మీకు వెహికల్ సీజ్ అవుతుంది అని రకరకాల భయాలు పెట్టి అనాథరైజ్డ్ అప్లికేషన్స్ మీ వాట్సాప్ కు వస్తాయి. అది ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేసుకుంటారో మీ వాట్సాప్ నుంచి అందరి వాట్సాప్లకు వెళ్ళిపోతుంది. తర్వాత మీరు హోటల్స్ బుక్ చేసుకోవాలనుకుంటారు, గూగుల్ సెర్చ్ చేస్తారు, దాంట్లో ఫస్ట్ ఏ లింక్ వస్తే ఆ లింక్ నొక్కుతారు. కానీ అది అనఫిషియల్ లింక్ అయి ఉంటుంది. ఆ లింక్ లో మీ దగ్గర డబ్బులన్నీ కట్టించుకుంటారు. మీరు తీరా హోటల్ దగ్గర వెళ్ళినప్పుడు హోటల్ దగ్గర రిజర్వేషన్ ఉండదు, ఎందుకంటే ఇంటర్నెట్ లో మనకు కనపడే ప్రతి సమాచారము ఖచ్చితమైన సమాచారం కాదు. కాబట్టి మనము ఏ వెబ్సైట్ కి వెళ్తున్నాము, ఏ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాము, ఏ లింక్ నొక్కుతున్నాము, ఏ ఇమెయిల్ ఓపెన్ చేస్తున్నాము అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నాలుగు రకం అవగాహన లేమి, ఈ నాలుగు రకాల అవసరాలని వాడుకుని సైబర్ క్రిమినల్స్ అనే వాళ్ళు సైబర్ క్రైమ్ చేస్తున్నారు.
1: సరే, ఏదైతే మనకి ఆన్లైన్ మోసాలు ఎక్కువగా మనకి ఓటీపీ ఫ్రాడ్స్ కానివ్వండి, లేదా ఫేక్ లింక్స్ కానివ్వండి, లేదా ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్ కానివ్వండి, సో ఇటువంటివి సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్ వంటి మోసాలు సాధారణంగా అంటే ఎలా జరుగుతాయంటారు?
0: ఇవన్నీ కూడా నీ ఇందాక చెప్పిన బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్స్, ఈ భయం, ఆశ, ఆడవారి నెపంతో వల వేయడం, అవగాహన లేని వాళ్ళకి సగం సగం ఫ్యాక్ట్స్ తోటి వల వేయడం, ఈ బేసిక్ హ్యూమన్ వల్నరబిలిటీస్ ని యూజ్ చేసుకొని వాళ్ళు రకరకాల మోడస్ ఆపరాండిస్ తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ కేర్ మనిషిలో ఉన్న భయాన్ని వాడుకుంటాడు, అవగాహన లేమిని వాడుకుంటారు. మీకు బ్యాంక్ నుంచి ఫోన్ వస్తుంది, మీ బ్యాంకు వెంటనే ఓటీపీ చెప్పి మీరు అకౌంట్ ఆధార్ కి లింక్ చేయకపోతే మీ బ్యాంక్ స్తంభింపబడుతుంది, మీకు పెనాల్టీ పడుతుంది అనే భయం ని క్రియేట్ చేస్తారు. ఇతనికి బ్యాంకు ఓటీపీ డబ్బులు పంపించడం మాత్రమే అవగాహన ఉంటది, బ్యాంకులు ఇలా ఎప్పుడు కాల్ చేయవు, ఇట్లాంటి సైబర్ క్రైమ్ జరుగుతుందని ఆ వ్యక్తికి అవగాహన ఉండకపోవచ్చు. ఆ భయాన్ని, అవగాహన లేమిని వాడుకొని ఒక క్రైమ్ క్రియేట్ చేస్తాడు. అండ్ దీంట్లో ఉన్న ఆన్లైన్ మోసాల్లో ఇంకొక పద్ధతి ఏంటంటే, ఇవి మారుతూ ఉంటాయి. ఒక దాని మీద మనం అవగాహన కల్పించినప్పుడు ఇవే ప్రిన్సిపల్ ని వాడుకుని వాడు కొత్త స్కామ్ ని సృష్టిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొత్తగా ఏం నడుస్తుందంటే, మీ బంధువు లేకపోతే మీ పిల్లలో వాళ్ళ వాయిస్ తోటి డీప్ ఫేక్స్ క్రియేట్ చేయాలి. ఇప్పటి వరకు అపరిచితులు కాల్ చేస్తున్నారు, ఇంకా ముందు నుంచి మీకు మీకు తెలిసిన వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు. మీరు ఫోన్ ఎత్తినప్పుడు ఇంచుమించు వాళ్ళ వాయిస్ లాగే ఉంటుంది, మీతో వీడియో కాల్ చేసినప్పుడు వాళ్ళ మొహం లాగే ఉంటుంది. అది కానీ నమ్మేసి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడము, వాళ్ళు చెప్పిన పని చేయడానికి స్టార్ట్ చేస్తే మీరు చాలా డబ్బులు నష్టపోతారు. సో టెక్నాలజీ మారే కొద్ది కొత్త కొత్త సాధనాలు వాళ్ళ చేతుల్లోకి వస్తుంది. ఇప్పుడు మీరు చూసే వెబ్సైట్స్ కానీ ఫేక్ అప్లికేషన్స్ కానీ మీకు ఎక్కడా కూడా ఇవి కరెక్ట్ అప్లికేషన్ కాదేమో అన్నంత అనుమానం కూడా రాకుండా చాలా చక్కగా తయారు చేస్తున్నారు, అదే క్వాలిటీతో. ఒకప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ తప్పు ఉండేది దాంట్లో, వెబ్సైట్ కూడా కరెక్ట్ గా డిజైన్ ఉండేది కాదు, కొంచెం నీట్ గా చూస్తే కామన్ మ్యాన్ కి అర్థమయ్యేది. ఇప్పుడు వాళ్ళ సైబర్ క్రిమినల్ స్టాండర్డ్ కూడా చాలా పెరుగుతూ ఉంది, కాబట్టి మనం అవగాహన కూడా అదే లెవెల్లో జనాల్లో పెంచుంది. అంతేకాకుండా సిస్టమేటిక్ గా కూడా ఇట్లాంటి థ్రెడ్స్ అనేటివి ఏమున్నాయో, ఇట్లాంటి ఫేక్ వెబ్సైట్స్ ని గవర్నమెంట్ కూడా ప్రొయాక్టివ్ గా చూసి గవర్నమెంట్ ఇండస్ట్రీ డిలీట్ చేపించడము, డౌన్ చేపించడం లాంటి చర్యలు చేపట్టాలి.
1: సార్, అంటే ఇన్ జనరల్ గా మోసగాళ్ళు ప్రజలను నమ్మించాలి ఉపయోగించేటివి కొన్ని ట్రిక్స్ ఉంటాయి సార్, సో ఆ సైకలాజికల్ ట్రిక్స్ ఏంటంటే సార్?
0: ఈ సైకలాజికల్ ట్రిక్స్ ఎనీ సైబర్ క్రైమ్ మీరు తీసుకున్నా, ఆ సైబర్ క్రైమ్ లో సైకలాజికల్ గా ఈ నాలుగు రకాలని వాళ్ళు వాడతారు. మీ భయాన్ని ఆసరా చేసుకుంటారు, మీలో ఉన్న ఆశని ఆసరా చేసుకుంటారు, మీలో ఉన్న అవసరాన్ని ఆసరా చేసుకుంటారు, మీలో ఉన్న అవగాహన లేమిని కూడా ఆసరా చేసుకుంటారు. దీని చుట్టూనే వాళ్ళు వాళ్ళ పన్నాగం పన్నుతారు. ఏదైనా మీకు డ్రగ్స్ పార్సిల్ వచ్చింది అంటే, ఇప్పుడు మిమ్మల్ని ఒక అనలైజ్ చేస్తారనమాట, రిటైర్డ్ పర్సన్స్, పిల్లలు అబ్రాడ్ లో ఉన్నారు, ఇతను దేనికి భయపడతారు, మీ అబ్బాయి కెనడా నుంచి వస్తున్నారని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ ఫోటో కానీ పోస్ట్ చేస్తారు. వెంటనే ఆ ఫోటో తీసుకొని మీ అబ్బాయి వస్తున్నప్పుడు ఫలానా ఎయిర్పోర్ట్ లో అతని బ్యాగ్ లో డ్రగ్స్ బయటపడ్డాయని చెప్పి ఒక ఫోటో పంపిస్తారు మీకు. అది అలా ఫోటో పంపించేయడం చాలా సులభం, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో మీ అబ్బాయి పోస్ట్ చేసిన ఫోటో చూసుంటారు. వాళ్ళకి ఎలా సైకలాజికల్ గా ఎలా ప్లే చేస్తారు, మీరు ఈ విషయం మీ అబ్బాయికి చెప్పినా, మీ ఈ విషయం మీరు, మీ ఫోన్ అంతా మా ఆధీనంలో ఉంది, ఈ ఫోన్ నుంచి మీరు పోలీసులకు ఫోన్ చేసినా, ఈ ఫోన్ నుంచి మీరు ఎవరికి ఫోన్ చేసినా వెంటనే మీ అబ్బాయి అరెస్ట్ అయిపోతాడు అంటారు. కాబట్టి వాళ్ళలో ఏ చిన్న స్టెప్ తీసుకున్నా కూడా మాకు పెద్ద నష్టం జరుగుతుంది, మా అపురూపంగా పెంచుకున్న అబ్బాయి, అమెరికాలో ఉన్న అబ్బాయి కూడా ఇబ్బంది పడతాడు అన్న పెద్ద భయంలోకి వాళ్ళని నెట్టేస్తారనమాట. నెట్టేసి మీరు బయట ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ చేయకూడదు అని చెప్పేసి మీ చుట్టూ ఒక వాల్ కట్టేస్తారు. ఆ వాల్ కట్టేసినప్పుడు ఏమవుతుందంటే, పెద్ద ఇలాంటి స్కామ్స్ లో ఇరుక్కున్న వాళ్ళల్లో రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఆర్మీ జనరల్స్, అన్ఎడ్యుకేటెడ్ కాదు, బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇట్లాంటి సైకలాజికల్ ట్రిక్స్ కి పడిపోయారు వాళ్ళు. ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ స్కామ్స్ లో కూడా ఏం చేస్తున్నారంటే, బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర ఇంటి ముందు వాడే ఒక 10 మందిని హైర్ చేసి నిలబెడతాడు సఫారీ సూట్లే.

0: సైకలాజికల్ ట్రిక్స్ ప్లే చేస్తారు. ఆ సైకాలజీలో ఈ భయాన్ని బాగా వాడతారు, మీకు అతి దగ్గరగా ఉన్న వస్తువుల విషయాల మీద, మీ పిల్లల మీద, లేకపోతే మీరు ఏదైనా కంపెనీలో లేకపోతే గవర్నమెంట్ లో పనిచేస్తుంటే మీలో ఉన్న ఏదైనా చిన్న లోపం పట్టుకుంటారు, లేదా మీ మీ గురించి స్టడీ చేసినప్పుడు, మీ మీద ఒక స్కామ్ చేయాలనుకున్నప్పుడు మీ మీద కంప్లీట్ గా స్టడీ చేసి వాళ్ళు మీ మీద టార్గెట్ చేస్తారు. కాబట్టి మనకి ఆ టైంలో వీళ్ళేమనుకుంటారు, వీళ్ళు నిజమైన పోలీస్ కాకపోతే, వీళ్ళు నిజంగా ఈ నిజమైన పోలీస్ కాకపోతే వీళ్ళకి ఇన్ని విషయాలు తెలియవు కదా మన గురించి అని ఒక అపోహలో పడిపోతారు. కాకపోతే మనం యాక్చువల్ గా వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి వ్యక్తి గురించి కూడా చాలా సమాచారం మనకి ఇంటర్నెట్ లో దొరుకుతుంది. అతని డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి వాళ్ళ పిల్లలు ఎవరు, ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏ ఏరియాలో ఉన్నారు, ఏం ఉద్యోగం చేస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో మన గురించి ప్రతి విషయం కూడా బయట ప్రపంచంతో పంచుకోవడం చాలా సాధారణమైపోయింది ఇవాళ. సో ఎవరినైనా సోషల్ ఇంజనీర్ చేయగలుగుతారు. సో వాళ్ళ యొక్క విక్టిమ్స్ ని ఎప్పుడైతే వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో అనేది డేటా కలెక్ట్ చేసుకుని ప్రతి ఒక్కరి మీద ఒక సోషల్ ఇంజనీరింగ్ ప్రొఫైల్ తయారు చేస్తారు. ఆ ప్రొఫైల్ ని ఈ కాంబోడియా, ఇక్కడ థాయిలాండ్, ఇట్లాంటి ఏరియాస్ లో మన యూత్ని ట్రాఫిక్ చేసి ఏ భాష ఉన్న వాళ్ళకి మళ్ళీ ఆ భాష వాళ్ళని పెడతారు. సో దట్ వీళ్ళకి అనుమానం రాకుండా, తెలుగులో నేలలో సైబర్ క్రైమ్ చేయాలంటే తెలుగు వారిని ఉపయోగిస్తారు, హిందీ వాళ్ళకి చేయాలంటే హిందీ వాళ్ళని ఉపయోగిస్తారు, ఈవెన్ మన దగ్గర నుంచి అబ్రాడ్ లో ఉన్న వాళ్ళని మోసం చేసే గ్యాంగ్స్ కూడా ఇప్పుడు తయారై ఉన్నాయి. సో ఈ సోషల్ ఇంజనీరింగ్ వాడి వాళ్ళకి స్పెసిఫిక్ డీటెయిల్స్ చెప్తారు, చాలా కరెక్ట్ డీటెయిల్స్ చెప్పడం తోటి వీళ్ళు కూడా భయాన్ని నిజంగా నమ్ముతారు. అలా నమ్మడం వల్లే ఎంతో అవగాహన ఉన్న రిటైర్డ్ లాయర్స్, జడ్జెస్, వాళ్ళు ఎంతో మందిని డీల్ చేసి ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ట్రాప్స్ లో పడుతున్నారు.
1: సార్, ఇంతవరకు మనమైతే కనుక ఆన్లైన్ మోసాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని విన్నాం కదా సార్. ఇప్పుడు మనం ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతూ ఉన్న ఒక పదం ఏంటి అంటే కనుక మ్యూల్ అకౌంట్. సార్, అసలు మ్యూల్ అకౌంట్ అంటే ఏంటి? దీని గురించిన వివరాలు ఒకసారి మన ఆకాశవాణి శ్రోతల కోసం.
0: ఈ మ్యూల్ అకౌంట్ అంటే ఏంటంటే, మ్యూల్ అనేది పదము బరువులు మోయడానికి కొండ ప్రాంతాల్లో మనిషి బరువు మనిషి మోయలేడు కాబట్టి వేరే వాళ్ళని డాంకీస్ మీద, హార్స్ బ్రీడ్స్ మీద, మ్యూ అనే దాని మీద ఈ మ్యూల్ అని వచ్చింది. సో ఈ డబ్బులు ఏదైతే ఉందో సైబర్ క్రిమినల్ కొట్టేస్తారో ఆ డబ్బును నేరుగా వాడికి అకౌంట్ లోకి తీసుకుంటే వాడి నిందితుడు అవుతాడు కాబట్టి వేరే వాళ్ళ అకౌంట్స్ పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక సైబర్ క్రైమ్ చేసి ఆ డబ్బుని విక్టిమ్ నుంచి మనం ఎలా రాబట్టుకోవాలి, చట్టానికి దొరకకుండా అన్న పద్ధతిలో ఈ మ్యూల్ అకౌంట్స్ అనేవి సృష్టించబడతాయి. ఈ మ్యూల్ అకౌంట్స్ ఎలా సృష్టించబడతాయంటే, ఒక తాపీ పని చేసే వాళ్ళ దగ్గర, ఒక చిన్న కిరాణా కొట్టు వాళ్ళ దగ్గరికి ఈ ఏజెంట్స్ వెళ్ళి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మీ పాన్ కార్డు ఇవ్వండి, దీని మీద మేము ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాము, ఓపెన్ చేస్తే మీకు ఏటీఎం కార్డు వస్తుంది, డెబిట్ కార్డు వస్తుంది, ఆ వచ్చిన ఏటీఎం కార్డు డెబిట్ కార్డు మాకు అప్పచెప్పండి, మీకు 10,000 ఇస్తాం, మీకు 5,000 ఇస్తాం అని చెప్పేసి ఈ గ్యాంగ్స్ ఫామ్ అయింది. ఈ అమాయక ప్రజలు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కావచ్చు, ఈవెన్ మన దగ్గర కావచ్చు, ఈ 5,000 10,000 ఊరికనే వస్తున్నాయి కదా, మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు కదా అన్న అవగాహన లేమితోటి వాళ్ళ అకౌంట్లు వాళ్ళకి అందజేస్తారు. అలా ఒక క్రైమ్ జరుగుతుంది మ్యూల్ అకౌంట్స్. ఇంకొకటి ఏంటంటే, వాలంటీరీగా వాళ్ళు మ్యూల్ అకౌంట్స్ తయారు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక డిజిటల్ అరెస్ట్ విక్టిమ్ దగ్గర ఒక 10 లక్షలు 20 లక్షలు పెద్ద మొత్తంలో అమౌంట్స్ కొట్టేస్తారు వాళ్ళు. ఆ అమౌంట్స్ కొట్టేసిన అమౌంట్స్ విక్టిమ్ ని కన్విన్స్ చేసి వాళ్ళు వేరే అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ట్రాన్స్ఫర్ చేసేయడానికి ఈ మ్యూల్ అకౌంట్స్ వాడుకుంటారు. ఆ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ కూడా మళ్ళీ గవర్నమెంట్ బ్లాక్ చేస్తుంది, పోలీస్ బ్లాక్ చేస్తారు కాబట్టి ఆ అమౌంట్ ని మళ్ళీ చిన్న చిన్న అమౌంట్స్ గా విడగొట్టి ఒక 100,000 అకౌంట్స్ కి పంపిస్తారు. ఆ 100,000 అకౌంట్స్ నుంచి మళ్ళీ ఇంకొక 100,000 అకౌంట్స్ కి పంపిస్తారు. అదంతా ఎందుకు చేస్తారంటే, ఈ మనీ ట్రైల్ ని పోలీస్ కూడా పట్టుకోలేరు. ఒకవేళ పోలీస్ పట్టుకోవాలనుకున్నా పోలీస్ ఆ అకౌంట్ వెనకాల వెళ్లి అకౌంట్ డీటెయిల్స్ సంపాదించి మళ్ళీ ఏదైనా దూర ప్రాంతం, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ ఇట్లా అకౌంట్స్ ఉంటాయన్నమాట. ఈ సైబర్ క్రిమినల్ గ్యాంగ్స్ ఏం చేస్తాయంటే ఈ మ్యూల్ అకౌంట్ గ్యాంగ్స్ దగ్గర కొనుక్కుంటాయి. నాకు SBI అకౌంట్స్ 100 కావాలి, ఆ 100కి ఇన్ని లక్షలో ఎంతో పే చేస్తారు. ఆ 100 అకౌంట్లు వీళ్ళ దగ్గర, వీళ్ళ అందుబాటులోకి వచ్చేస్తాయి. వీళ్ళ దగ్గరే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, వీళ్ళ దగ్గరే ఏటీఎం కార్డు ఉంటుంది. సో ఆ బ్యాంక్స్ వేరే వ్యక్తికి అడ్రస్ తో, వేరే వ్యక్తి ఐడి తోటి ఫామ్ అయి ఉంటాయి, కానీ సైబర్ క్రిమినల్స్ చేతిలో ఉంటాయి. సో పోలీస్ ఎప్పుడైతే విక్టిమ్ డబ్బులు ఆ అకౌంట్కి వెళ్ళాయి కదా అని చెప్పి రాజస్థాన్కి వెళ్ళినాక అక్కడ ఒక అమాయకపు తాపి మేస్త్రి కనపడుతుంది, అతను అరెస్టు చేయలేరు, అతని దగ్గర ఎవరు కొన్నారో కూడా ఇప్పటికి మల్టిపుల్ చేతులు అకౌంట్ మారిపోయి ఉంటుంది. సో ఈ మ్యూల్ అకౌంట్స్ ఎక్కువ ఎందుకు వాడతారంటే, ఈ సైబర్ క్రిమినల్ గ్యాంగ్స్ పట్టుబడకుండా ఈ డబ్బుని లాండర్ చేయడానికి మ్యూల్ అకౌంట్స్ అనేవి వాడతారు. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సామాన్య ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంక్ అకౌంట్స్ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి. మీకు డబ్బులు ఇస్తామంటే, మీ బ్యాంక్ అకౌంట్స్ అమ్మారంటే మీరు ఖచ్చితంగా అరెస్ట్ కాబడతారు. వేరే వాళ్ళు నేరాల్లో మిమ్మల్ని పావులుగా వాడుకుంటారు. దీంట్లో ఇంకొక చిన్న ఆస్పెక్ట్ అంటే, చాలా బ్యాంకర్స్, ఈ కరెంట్ అకౌంట్స్ అనేవి చాలా కేర్ఫుల్

0: ఇవ్వాలి. ఒక బిజినెస్ ఉండాలి, ఆ బిజినెస్ కు ఒక వయబిలిటీ ఉండాలి, ఆ బిజినెస్ కి ఇంత ట్రాన్సాక్షన్ అవసరం అవ్వాలి. అలాంటి అకౌంట్స్ చాలా బాధ్యతాయుతంగా ఓపెన్ చేయాల్సిన కరెంట్ అకౌంట్స్ ని కూడా వాళ్ళు కొన్నిసార్లు డబ్బు కాసిపడో, కొన్నిసార్లు పని ఒత్తిడితోనో, కొన్నిసార్లు టార్గెట్ ఒత్తిడితోనో చాలా ఫ్రీగా లిబరల్ గా ఇచ్చేస్తారు. అదేమవుతుందంటే నార్మల్ అకౌంట్స్ సేవింగ్ అకౌంట్స్ లో ఆర్బీఐ కొన్ని లిమిట్స్ విధిస్తుంది. ఇంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ వస్తే అది ఫైనాన్షియల్ గా ఒక ఫ్లాగ్ రేస్ చేస్తుంది, బ్యాంక్స్ లో కొన్ని అలార్మ్స్ వస్తాయి. కానీ ఈ కరెంట్ అకౌంట్స్ ఖాతాల్లో ఏమవుతుందంటే మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసినా అవి బిజినెస్ అకౌంట్స్ కాబట్టి జనరల్ గానే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉండాలి కాబట్టి పెద్దగా అలారం రేజ్ చేయవు. కాబట్టి చాలా మంది సైబర్ క్రిమినల్స్ ఈ కరెంట్ మ్యూల్ ఖాతాలని వాడుతున్నారు. ఇది బ్యాంకర్స్ లోపంలో కూడా ఉంది దీంట్లో. సో బ్యాంకర్స్ కూడా స్ట్రిక్ట్ గా మానిటర్ చేస్తే ఇలాంటి మ్యూల్ ఖాతాలు అనేవి చాలా తగ్గిపోతాయి. ఇంకొకటి మనం చేయొచ్చు ఏంటంటే, మన పాన్ కార్డు మీద, మన ఆధార్ కార్డు మీద ఏదైనా మనకి తెలియకుండా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని మనవి కాని అకౌంట్స్ ఏమైనా ఉంటే క్లోజ్ చేయించుకోవడం ఉత్తమం.
1: సార్, ఏదైతే మీరు చెప్పడం జరిగింది, అంటే కొంతమంది అమాయక ప్రజలకు ఆ చిన్న మొత్తంలో డబ్బు ఇచ్చి వారి బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు మనం ఇందాకే మాట్లాడుకున్నా, మీరు కూడా ప్రస్తావించడం జరిగింది. సార్, ఇది ఎంతవరకు ప్రమాదకరం అంటారు? అండ్ ఇక్కడ ఏంటి అంటే, తెలియకపోయినా తన బ్యాంకు ఖాతాలను ఇతరులకు ఆ ఇవ్వడం వల్ల వారు చట్టపరంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలున్నాయంటారు సార్?
0: ఖచ్చితంగా. ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా ఇగ్నోరెన్స్ అనేది మన చట్టం పట్టించుకోదు. ఒక వ్యక్తి దగ్గర సైబర్ క్రైమ్ జరిగిన అమౌంట్ ఆయన అకౌంట్ నుంచి మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ వ్యక్తి జవాబుదారి అవుతాడు. ఎందుకంటే 5,000, 10,000 తీసుకుని ఆశ కొద్దీ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అకౌంట్ ని వేరే వాళ్ళకి అప్పగించడం. ఇంకొక వ్యక్తులకు ఎలా చేస్తున్నారంటే, ఆ అమౌంట్ ఎంత వస్తుందో దాంట్లో ఒక పర్సెంటేజ్ కమిషన్ గా తీసుకుని వాళ్ళ బ్యాంక్స్ ఖాతాలు అప్పగిస్తున్నారు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా మ్యూల్ అకౌంట్ హోల్డర్ గా ఆ సైబర్ క్రిమినల్ గ్యాంగ్ సహకరించిన వ్యక్తిగా అతను చట్టపరంగా ఖచ్చితంగా శిక్షించబడతాడు. అతనికి 3 ఏళ్ల నుంచి పైబడి శిక్ష పడే అవకాశం ఉంటుంది.
1: సార్, డిజిటల్ అరెస్ట్ ఈ మధ్య కాలంలో మనకి తరచుగా ఎక్కువగా వినిపిస్తున్న పదం కూడా ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పి మనం వింటూ ఉన్నాం. సార్, అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? అసలు ఇది ఎలా జరుగుతుంది? నిజానికి డిజిటల్ అరెస్ట్ ఉందంటారా?
0: డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు. డిజిటల్ అరెస్ట్ అనేది ఈ సైబర్ క్రిమినల్స్ చేసే ఒక స్కామ్స్. డిజిటల్ అరెస్ట్ ఎలా జరుగుతుంది అంటే, ఈ రిటైర్డ్ అయిపోతున్న ఉద్యోగుల దగ్గర, పెన్షన్ ఉన్న డబ్బులు ఉన్న దగ్గర, బాగా డబ్బున్న వ్యాపారస్తులకి, లేకపోతే ఎన్ఆర్ఐస్ కి, వీళ్ళందరికీ బాగా డబ్బులున్న వాళ్ళ డేటా పోగు చేసుకుని ఒక వీడియో కాల్ చేస్తారు. ఆ వీడియో కాల్ లో ఒక పోలీస్ వస్త్రధారణ ధరించి ఉంటారన్నమాట. ఆ పోలీస్ యూనిఫామ్ తోటి మిమ్మల్ని మీద ఈ డ్రగ్స్ కేసు రిజిస్టర్ అయింది, మీ మీద కరప్షన్ కేసు రిజిస్టర్ అయింది, మీ మీద ఫలానా టెర్రరిస్ట్ అకౌంట్ డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయి, ఇట్లా రకరకాల స్టోరీలు అల్లుతారనమాట. అల్లేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి చాలా ఫేక్ నోటీసెస్ పంపిస్తారు. ఫలానా పోలీస్ స్టేషన్, ఫలానా ఆఫీసర్ అని చెప్పి, ఐపీఎస్ ఆఫీసర్ అని రకరకాల. చూడడానికి ఆ వీడియో కాల్ లో పోలీస్ సెట్టింగ్ కూడా ఉంటుంది, వాళ్ళు చుట్టూ పోలీసులు అన్నట్లు కనపడతారు, పోలీస్ యూనిఫామ్ కనపడుతుంది, జనానికి చాలా నమ్మదగినట్లుగా ఉంటుంది. కానీ జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఏ పోలీస్ వ్యక్తి మీకు వీడియో కాల్ చేయరు. చేస్తున్నారంటే ఖచ్చితంగా అది సైబర్ క్రిమినల్ యొక్క పని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వ్యక్తుల కాల్స్ మీరు తీయద్దు, తీసినా నమ్మద్దు. వాళ్ళు వీళ్ళని ఎలా భయపెడతారంటే, మీరు కాల్ కట్ చేస్తే మీరు అరెస్ట్ అయిపోతారు, మీ కాల్ కూడా, మీ ఫోన్ కూడా మా పర్యవేక్షణలో ఉంది, మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే మాకు వెంటనే తెలిసిపోతుంది, ఇట్లా రకరకాల సైకలాజికల్ ట్రాప్స్ వాడతారనమాట. ఇప్పుడు వాళ్ళని వశపరచుకోవడానికి ఇవన్నీ కట్ ఆఫ్ చేయడం బయట వ్యవస్థలు. ఎందుకంటే ఏదైనా భయం వచ్చినప్పుడు, ఏదైనా క్రైమ్ మీద అనుమానం వచ్చినప్పుడు సిటిజన్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి, పోలీస్ కి ఫోన్ చేస్తారు. కాబట్టి ఆ పోలీస్ కి ఫోన్ చేయకుండా మేమే పోలీసు, మా మీద గానీ కంప్లైంట్ చేస్తే మీకు ఇంకా ఇబ్బంది జరుగుతుంది అన్నట్టు సీన్ క్రియేట్ చేస్తారు. బంధువులతో మాట్లాడనివ్వరు, ఇంటి నుంచి బయటకు రానివ్వరు, ఇంటి నుంచి బయటకు వెళ్తే మేము పోలీసు ఉన్నామని చెప్తారు, ఇంటి నుంచి బయటకు వస్తే మీరు అరెస్ట్ అవుతారని భయపెడతారు, మీరు ఎవరితోనైనా మాట్లాడితే మీ పిల్లల్ని అరెస్ట్ చేస్తామని చెప్తారు, ఇట్లా రకరకాల భయాందోళనను క్రియేట్ చేస్తారు. కానీ ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా మీకు వీడియో కాల్ చెయ్యరు. వీడియో కాల్ చేసే ప్రొవిజన్ గానీ, వీడియో కాల్ లో ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రొసీజర్ గానీ మన చట్టంలో లేదు. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఎందుకైనా ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకుంటే చెప్పి చెయ్యరు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ ఎప్పుడు చేస్తారు, మీరు ఎవిడెన్స్ ని అరెస్ట్ చేస్తారని మీరు పారిపోయే అవకాశం ఉంటది కాబట్టి, లేకపోతే మీరు ఎవరినైనా భయపెడతారన్నప్పుడు మాత్రమే నిందితులను అరెస్ట్ చేస్తారు. మీరు ఫస్ట్ అసలు మాక్సిమం ఎవరు నేరం చేయరు కాబట్టి మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు నేరం చేశారని మీకు అనుమానం ఉన్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరు కూడా వీడియో కాల్ మీకు చేయరు. వీడియో కాల్ చేస్తే ఆ నేరస్తుడు పారిపోతాడు. ఎందుకు ఎనీ జెన్యున్ పోలీస్ ఆఫీసర్ ఎందుకు వీడియో కాల్ చేస్తారు, చేయరు. కాబట్టి ప్రజలు ఈ అపోహను తొలగించుకోవాలి. పోలీస్ యూనిఫామ్ చూడగానే భయపడే మనస్తత్వం ఆపేయాలి. అలాంటి ఎవరైనా వ్యక్తులు ఉన్నారు అంటే ఇమీడియట్ గా మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయడము, మా ఎస్ఐ గారిని అడిగి చెప్తామని ఒక్క మాట అంటే వాళ్ళు వెంటనే ఫోన్ కట్ చేసేస్తారు, మీకు రెండోసారి ఫోన్ చేయరు. డిజిటల్ అరెస్ట్ కాల్ మీ దగ్గర వచ్చింది అంటే ఎస్ఐ గారు మా ఇంటి పక్కనే ఉంటారు, మేము ఇప్పుడే ఫోన్ చేస్తాము, మా ఎస్పీ గారికి ఫోన్ చేస్తామని ఒక్క మాట గాని మీరు చెప్తే మీరు చూడండి క్షణాల్లో వాళ్ళు ఫోన్ కట్ చేసేస్తారు. కాబట్టి ఈ జాగ్రత్త అనేది అందరూ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఎవరైనా బెదిరిస్తే బెదిరిపోవద్దు. అలాంటి నెంబర్లు ఏదైనా వచ్చినప్పుడు చాలా మంది విద్యావంతులు ఉంటారు, అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళ బారిన పడకుండా కాల్ కట్ చేసేసి ఆపేస్తారు, అక్కడితో మన పని అయిపోదు. మనము మంచి సిటిజన్స్ ఎప్పుడైనా ఇలాంటి కాల్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు సార్ నాకు ఈ నెంబర్ నుంచి ఇలాంటి డిజిటల్ అరెస్ట్ కాల్ వచ్చింది అని చెప్పి మీరు 112 కాల్ కో, 1930 టోల్ ఫ్రీ నెంబర్ కో మీరు ఫోన్ చేసి రిపోర్ట్ చేసిన యెడల అలాంటి వ్యక్తి ఇంకా 10 మందిని మోసం చేయకుండా మనం ఆపగలుగుతాం. ఈ బ్యాంకర్స్ కూడా వాళ్ళ దగ్గర ఇంకొక రోల్ ఉంది. మీ దగ్గరికి ఈ డిజిటల్ అరెస్ట్ గురి కాబడి భయంతో ఎవరైనా వచ్చి సడన్ గా ఎక్కడికో పెద్ద మొత్తంలో అమౌంట్స్ ఆర్టీజీఎస్ ఇప్పటి వరకు తెలియని అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే ఒక్క క్షణం ఆగి ఎందుకమ్మా ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మీరేమైనా డిజిటల్ అరెస్ట్ కాబడ్డారా, మిమ్మల్ని ఎవరైనా భయపెట్టారా, డ్రగ్స్ గాని ఇంకో పేరు గాని పెట్టి మిమ్మల్ని భయపెట్టారా అని 2-3 క్వశ్చన్లు అడిగితే ఆ వృద్ధులు కానీ అవగాహన లేకుండా భయంలో ఉన్న వాళ్ళు కానీ వెంటనే ఆ బారిన పడకుండా మనం కాపాడొచ్చు. ఒకటి రిపోర్ట్ చేయడము, ఇంకొకటి అవగాహన కల్పించడము, ఇంకొకటి బ్యాంకర్స్ కూడా ఈ అమౌంట్స్ పెద్ద పెద్ద అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక్క క్షణం ఆగి వెరిఫై చేసుకోవడం. దీని ద్వారా మనం కాపాడుకోవచ్చు మన సిటిజన్స్.
1: సరే, కార్యక్రమంలో చివరిగా డిజిటల్ లావాదేవీలు మనకి రోజు రోజుకి పెరుగుతున్న ఈ సమయంలో సిటిజన్స్ కి మీరు ఇవ్వాలనుకునే మెసేజ్ ఏంటి సార్?
0: సిటిజన్స్ కి ఒక సింపుల్ మెసేజ్ చెప్తామండి, అనవసరంగా భయపడవద్దు. మీకు ఏదైనా భయం కలిగించేటట్లు డిజిటల్ అరెస్ట్ కానీ ఇంకొకటి ఇంకొకటి ఫోన్ వస్తే చాలా ఫ్రెండ్లీ పోలీస్ ఉంటారు, మీరు 112 కాల్ కానీ ఫోన్ చేయొచ్చు, మీకు జరిగిన దాన్ని చెప్పొచ్చు, లేదా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. భయం అనేది పెట్టుకోవద్దు. 2, ఆశ పడద్దు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. డబ్బులు ఎవరైనా మీకు ఊరికే ఇస్తున్నారు, 1000 రూపాయలకి ఫాస్ట్ గా రిటర్న్ ఇస్తారు, ఏదైనా స్కీమ్ ఉంది ఈ స్కీమ్ లో చేర్పిస్తే మీకు డబ్బు ఇస్తున్నారన్న ప్రతిదాన్ని అనుమానించండి. మీకు బాధ్యతాయుతమైన బ్యాంకుల్లో వచ్చే వడ్డీ రేట్ గానీ లేకపోతే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం గానీ ఇట్లాంటి జెన్యున్ వాటిల్లో మనం డబ్బులు పెట్టాలి తప్ప, మీకు అధిక లాభాలు ఎవరైనా ఆశ చూపిస్తున్నారంటే ఖచ్చితంగా దాంట్లో మోసం ఉంటుంది. మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులు ఉండు ఉన్నట్లు మీకు బాగా నిగనిగా కనపడుతున్న ఆఫర్ ఏదైనా వస్తుందంటే ఖచ్చితంగా దాంట్లో 99% మోసం ఉంటుంది. కాబట్టి ఆ ట్రాప్ లో పడద్దు. నెక్స్ట్, మీరు అవసరాలు, కొంతమంది ఈ ఆడవాళ్ళ ట్రాప్ లో పడడము లేకపోతే బ్లాక్ మెయిలింగ్ కి గురవుతారు, కొంతమంది మీ పర్సనల్ ఫోటోస్ ని మార్ఫ్ చేసి మీకు 2 ఫోటోస్ పంపిస్తే బ్లాక్ మెయిలింగ్ గురైపోయి మన సమాజంలో మన పేరు ప్రఖ్యాతలు ఏమైనా పోతాయని చెప్పి మీరు బ్లాక్ మెయిల్ కి దాన్ని రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తే మీ దగ్గర ఆ బ్లాక్ మెయిలింగ్ అనేది ఎప్పుడూ ఆగదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి అట్లాంటి బ్లాక్ మెయిల్ కి గురయ్యే వాటిల్లో మీరు ఇరుక్కోవద్దు. 4, మీ చుట్టుపక్కల ఉన్న వాటి మీద అవగాహన పెంచుకోవాలి, ముఖ్యంగా మీ పేరెంట్స్ కి, మీ రిలేటివ్స్ కి, మీ నైబర్స్ కి మీరు ఇవన్నీటి మీద అవగాహన కల్పించాలి. బ్యాంక్స్ లో మన ట్రాన్సాక్షన్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి మన బ్యాంకు కి ఇంటర్నేషనల్ డెబిట్ క్రెడిట్ అలాంటి సదుపాయాలని బంద్ చేయించుకోవడం, అలాంటివి జరగకుండా మనం ఆఫ్ చేసుకోవచ్చు, మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. 2, మన ఏటీఎం కార్డు పోయినా ఏదైనా హ్యాక్ అయినా కూడా వెనువెంటనే పెద్ద అమౌంట్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ కాకుండా మన ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. 3, ఇలాంటి ఓటీపీలు ఇట్లాంటివి షేర్ చేసేటట్లు మనం ఎప్పుడు కూడా మన పాస్వర్డ్ గాని మన ఓటీపీ గాని భగవంతుడు వచ్చి అడిగినా కూడా మన ఓటీపీ మనం షేర్ చేయకూడదు. 4, ప్రతిదానికి ఒకే పిన్ పెట్టుకోవడము, ప్రతిదానికి ఫోన్ అన్లాక్ కి ఒకే పిన్ పెట్టుకుంటారు, ఏటీఎం కి ఒకే పిన్ పెట్టుకుంటారు, ల్యాప్టాప్ కి ఒకే పిన్ పెట్టుకుంటారు, ఇట్లాంటివి డిజిటల్ హైజీన్ అంటాం. మనము ఇంటిని ఎలా శుభ్రంగా పెట్టుకుంటామో మన డిజిటల్ స్పేస్ ని కూడా అంతే శుభ్రంగా పెట్టుకోవాలి. వీలైనంత వరకు బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ వాడండి, అనవసరంగా సేమ్ పాస్వర్డ్ ని మళ్ళీ మళ్ళీ పెట్టుకోవద్దు, రకరకాల పాస్వర్డ్ని పెట్టుకోండి, మీకు బాగా తెలిసిన పాస్వర్డ్ ని పెట్టుకోవద్దు. చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ పెట్టేస్తారు, లేకపోతే పాస్వర్డ్ 123 అని పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ పిల్లల పేర్లు పెట్టుకుంటారు. ఇట్లాంటివన్నీ గెస్ చేయడం చాలా ఈజీ. సో అట్లాంటి పాస్వర్డ్లు పెట్టుకోవద్దు. తర్వాత 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటాం, ఏదైనా ట్రాన్సాక్షన్ జరగాలన్నా ఏదైనా చేయాలన్నా మీకు ఓటీపీ వచ్చినట్లు మీ ఓటీపీ నుంచి ఫర్దర్ గా మీరు దాన్ని ట్రాన్సాక్షన్ ని వ్యాలిడేట్ చేసుకునే విధానం పెట్టుకోండి. తర్వాత అనవసరమైన అప్లికేషన్స్ ఏవి, వాట్సాప్ ద్వారా వచ్చే అప్లికేషన్స్ కానీ, ఎవరైనా లింకులు పంపిస్తే లింకుల ద్వారా వచ్చే అప్లికేషన్స్ కానీ మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేయొద్దు. మీకు తెలియని వెబ్సైట్ లింక్స్ మీరు నొక్కొద్దు. మీ బ్రౌజింగ్ కూడా చాలా సేఫ్ గా ఉండాలి. అనవసరమైన

0: సైట్స్ గానీ, అనవసరమైన లింక్స్ గానీ మీరు నొక్కిన ఎడల మీరు ఇబ్బందులు పాలవుతారు. మీకు తెలియని వెబ్సైట్స్ లోకి మీరు వెళ్ళొద్దు. తర్వాత మీ ఆశని చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎస్పెషలీ నిరుద్యోగ యువత. నిరుద్యోగ యువత ఏం చేస్తున్నారంటే, తెలుసో తెలియకో ఈ సైబర్ క్రైమ్ కి ఒక సాధనాల్లాగా మారుతున్నారు. ఈ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక 10,000 త్వరగా సంపాదించుకోవచ్చు అని చెప్పి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వేరే వాళ్ళకి అమ్మడం కావచ్చు, లేకపోతే ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్పి వేరే వాళ్ళ దగ్గర ఈ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయించడం కావచ్చు, లేకపోతే ఎంఎల్ఎం ఫ్రాడ్స్, ఈ వస్తువు మీరు కొనండి, ఈ ప్రోడక్ట్స్ లో మీరు జాయిన్ అవ్వండి అని చెప్పి 10 మందిని జాయిన్ చేసి వాళ్ళు నష్టపోయి వేరే వాళ్ళని నష్టపడే స్కామ్స్ లో జాయిన్ అవ్వడం కావచ్చు. ఇట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి సిటిజన్స్. ఇలా తీసుకుంటే ఈ ఆశని వదిలేయడము, భయానికి లోన్ కాకుండా ఉండడము, అవగాహన పెంచుకోవడం, ఈ 3 సూత్రాలు గాని పాటిస్తే సైబర్ క్రైమ్ అనేది జరగదు.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, అదేవిధంగా డిజిటల్ అరెస్ట్లు అన్న అంశంపై పూర్తి సమాచారం, పూర్తి అవగాహన మన ఆకాశవాణి శ్రోతలకు మీరు కల్పించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ. ఒక్క చిన్న మాట, అందరూ కూడా ఇలాంటి సైబర్ క్రైమ్ కి మీరు గురి అయితే వెంటనే 1930190 నెంబర్ కి కాల్ చేసి ఫలానా అకౌంట్, ఫలానా ట్రాన్సాక్షన్ ఇంత డబ్బు పోయింది అని మీరు గానీ నమోదు చేసినట్లయితే 24 గంటల లోపల మీరు ఆ కాల్ గానీ చేయగలిగితే 99% మీ డబ్బు మీకు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సైబర్ క్రైమ్ కి గురైతే ఈ నెంబర్ కి కాల్ చేసి నమోదు చేయండి మీ ఫిర్యాదు.
2: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ.
1: ఇంతవరకు ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అన్న అంశంపై ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావులు సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అనుబంధం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎం రమేష్ పాడిన పాట, గీతరచన ఆత్రేయ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు మార్కాపురం పూలసుబ్బయ్య కాలనీ నుండి మురళీకృష్ణ, కోటేశ్వరరావు.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా,
0: నేర్చుకుంటారా?

0: కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాలు కొడితే ఆ పాప ఎడవగాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: కార్యక్రమంలో తర్వాత అమ్మ రాజీనామా, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సంగీతం చక్రవర్తి. ఈ పాటని కోరుతున్న శ్రోత వేలూరి రాధాకృష్ణమ్మ.

కార్యక్రమంలో ఇప్పుడు గోదావరి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు గొబ్బూరు గ్రామం నుండి సుమశ్రీ, శుభమీనాక్షి, శరవణ భట్టు, స్నిగ్ధాంజలి, ప్రజ్ఞాంజలి, శ్రీవిద్య.

0: గాలికెదురు లేదు, కడలి కంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.
1: శుభ సంకల్పం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ బృందం పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోత బి కృష్ణకుమారి.

ఇద్దరు అమ్మాయిలతో ఈ చిత్రానికి డేవిడ్ సైమన్ అనిత పాడిన పాట, గీత రచన విశ్వ. ఈ పాటను కోరుతున్న శ్రోత అంజనీదేవి మార్కాపురం నుండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత ఆనంద్ ఈ చిత్రానికి శ్రేయా ఘోషల్ పాడిన పాట, సంగీతం కెఎం రాధాకృష్ణన్, గీతరచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భారతీ కిషోర్, అనంతపురం నుండి.

కార్యక్రమంలో చివరిగా ఖైదీ నెంబర్ 786 ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన భువనచంద్ర. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అబేదా ఆయిషా.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా 1964లో విశ్వనాథ సత్యనారాయణ, జాషువా తదితర ప్రఖ్యాత కవులు పాల్గొన్న కవి సమ్మేళనం ఇప్పుడు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: ఆరంభమంటూ లేని సృష్టి ఆరంభానికి ఉగాది ఒక చిహ్నం, బ్రహ్మ దాని రూపం, ఆ మహాకవి గానమే ఈ బ్రహ్మాండం. ప్రతి దేశంలోనూ జాతిభేదం లేకుండా అందరూ ఇది గుర్తు తెచ్చుకోవడానికే ఈ ఉగాది పండుగ చేసుకుంటున్నారు. మన తెలుగుదేశంలో ఎందరో మహాకవులు ఉన్నారు, వారందరినీ స్మరిస్తూ వారికి ప్రతినిధులుగా శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు, శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారు, శ్రీ గుర్రం జాషువా గారు, శ్రీ సంపద్ రాఘవాచారి గారు, శ్రీ సివి సుబ్బన్న గారు అను కవులు మనకి ఈ పండుగను చివర పండుగగా చేస్తున్నారు. నేలయు నీరు గాలియును నింగిండ ఎల్ల జీవాళుల కర్మ నింద నిఖిలాండం క్రమ్మరపోత పోయెనో కాలము తోడ లోకముల గ్రాసము సేయుచు తాండవ క్రియాకేళి కళాకలాపమున గేరు మహానటుడించు భద్రము. కాలము తాకునుందగులుగానక ఎల్లయు తానయౌ మహాకారుడు రూపుగొన్న ఎరగందని ఎందురు నిన్ను ఉగారి నీ లీలల వెల్లవారల అడిందములందు

చేసినట్టి పనినే ఏడాది తేడాది మానంబో ఒక చేయుచుండునని విన్నాము. ఇంతయున్నిక్కమే కానోపున్న పటు కర్మశక్తికి నమస్కారంబు గావించి అద్దారింబట్టి ఫలంబో

ఆదులెన్నియచనిన్ నిద్రాంతమందెన్నియో నిన్ను జ్ఞాతిగా నెందు చెప్పుకొనగా నేర్పొప్పు జాగ్రత్త సెల్ముగెన్.

వెల్పు ఎజ్జులు చేతి విల్వ చల్లలవారు వెదకి తెచ్చిన వెల్ల వేప పూలు ఆమని తానందనారామమున ఏరి మరి తెచ్చి ఇడిన క్రొమ్మావి పిందెలు అలరతి మన్మధులగపడ్డ ఎంత క్రమ్మన దృంచి ఇడ్డ నామాల చెరకు గరుడి విన్వలనిలో కాపాడు శేషాహినటు నూకి తెచ్చిన యమృతరసను పంచీర్నింటిని గదంబంబునర్చి ఇచ్చుచున్నారు వాణియులచ్చి గౌరి ఆరగింపుళ్ళు పంచాంగమాలకింపుడు

గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు గ్రాంధికాంధ్ర భాషలో మహాపండితులు. గిడుగా పిడుగా అనే వ్యాసంలో చెల్లపిళ్ల వెంకట శాస్త్రి గారు వ్రాస్తూ, అది ఎక్కడి పరిశీలనాజ్ఞానమో, ఒక్కొక్క శబ్దాన్ని ఎత్తుకుని వర్గత్రయాలు వ్రాయడం మొదలు పెడితే, వంశవృక్షాలు వ్రాయడం మొదలు పెడితే, అదే వ్రాయడం అదే వ్రాయడం, ఆ వ్రాయడంలో ఒక అక్షరం కూడా సూటి తప్పినదంటూ ఉండదు. అదెక్కడి పాండిత్యమో. నిజంగా గ్రాంధిక కవులు అని పేరు పెట్టుకున్న వాళ్లందరూ ఆత్మవంచన లేనివాళ్లైతే ఒక మహాసభ చేసి వారి వారి బిరుదాలన్నీ పంతుల వారికి సమర్పించి ఆయన అనుగ్రహించి మళ్లా ఇచ్చేటట్టయితే అలంకారార్థం ధరించుకోవలసిందే కాని లేకపోతే వదులుకోవలసిందే అని వ్రాశారు. అయినా గిడుగు రామమూర్తి పంతులు గారు వ్యావహారిక భాషావాదులు, వ్యావహారిక భాషావాద ప్రవర్తకులును. రామమూర్తి పంతులు గారు గ్రాంధిక భాష అనేది కృతక భాష గాని వాస్తవమైనది కాదని స్పష్టపరిచినాను, గ్రాంధికాంధ్రమనే దానిలో కొంత పూర్వులు వాడిన భాష, కొంత మనం వాడుకునే భాష కలిసి ఉంటుంది అని. కృతక భాష అంటే వాస్తవమైనది కాదన్నమాట. ప్రాచీనాంధ్ర గ్రంథములలో గాని నేడు మన వ్యవహారములో గాని ఉన్న భాష వాస్తవమైనది, అందులో గాని ఇందులో గాని లేనిది కృతక భాష అని తేల్చి చెప్పినవారు. గిడుగు రామమూర్తి పంతులు గారి వాడుక భాష ఉద్యమం ప్రవర్తిల్లకపోతే రాయప్రోలు సుబ్బారావు గారు నేను వచ్చానమ్మ నేను వచ్చానే ఆలసింపకరారి ఆడుకుందాము అని గాని, మూడు నాళ్లాయర్రా మువ్వ గోపాలా అని గాని, శ్రీరంగం శ్రీనివాసరావు ఆకాశపుట్టడారి అంతటా అకటా ఈరేయిరేగింది ఇసక తుపాను అని గాని వ్రాయడానికి జంకేవారు అనుకుంటాను. దారిపక్క ముసిల్దొకటి ఆరిన కొంపటి విధాన కూర్చున్నది అని, బాటసారి కళీభరముతో సీతవాయువు ఆడుకుంటోంది, పల్లెటూళ్ళో పాడుకలలో తల్లికేదో పేగు కదిలింది అని వ్రాయడానికి సంకోచించేవాడేమో అతను. ఎందుచేత అని శ్రీ రాయప్రోలు సుబ్బారావు నేను వచ్చి తినమ్మ నేను వచ్చి తిని అని, శ్రీశ్రీ ఈ రేయి రేగినది అని, బాటసారి కళీభరముతో సీతవాయువు ఆడుకునుచుండెన్, పల్లెటూరిన బాడుకలందల్లికిందులకు బేగు కదిలెన్ అని గాని వ్రాసి ఉంటే అంత సజీవంగా ఉండేది కాదు, మన మనస్సులకు అంతగా హత్తుకోదు. అట్టాగే ఎగిరి ఎగిరి ఎగిరి పడుతున్నవి 80 లక్షల వేరువులు, తిరిగి తిరిగి తిరిగి సముద్రాలు జలప్రళయ నాట్యం చేస్తున్నవి, సలసల కాగే చమురా కాదిది ఉష్ణరక్త కాసారం, శివ సముద్రము నయాగరావలి ఉరకండి దుమకండి ముందుకు మరో ప్రపంచం మహాప్రపంచం ధరిత్రి అంతా నిండింది అన్న పంక్తులు గ్రాంధికాంధ్రంలోకి అంటే సజీవంగాని కృతక భాషలోకి మార్చిన, కృతక భాషలో రచించిన ఈ ఎఫెక్ట్ వస్తుందని తోతదు. కారణం ఏమిటి? వచ్చింది పోయింది రేగింది లాంటి క్రియాపదాల దగ్గర కాదు ఆలోచన. అసలు ఈ కవితామార్గానికి మూలమైన

0: ఇతివృత్తం దగ్గర నుంచి ఆకారం దాకా ఉంటుంది ఆలోచనా పరిధి. ఏనాడైతే సజీవ భాష కావాలనుకున్నాము, అది సహజంగా స్పందించాలి అనుకున్నాము, ఆనాడు పిచ్చుక సాధువా పిచ్చీక సాధువా అనే తీరును ఆనాటి శాబ్దిక చర్చల ధూళిక్రీడకు స్వస్తి చెప్పాం. రాజుల్ని, పాళ్యగాండ్రను, పురాణ పురుషులను వదిలివేశాం. లేదా వారి పాత్రల చాటున చెప్పదలిచినా వారిని మన అంతస్తులకు తెచ్చుకున్నాం. మన కష్టసుఖాలనే మన కవిత్వంలో చిత్రించుకున్నాం. పూజారి ఇంటి పూర్ణమ్మ క్షోభ, వైశ్యకన్య వాసవాంబ దుర్మరణం, పారిజాతపు పువ్వులు చీమపడే వేదన, విరహిణీ స్త్రీని గురించి చెప్తున్న సానలందింకే స్నానక షాయగంధం అవల, ఎవరికోసమిట్లు సగమై కృషింతువు అనే సానునయం మొదలైనవే మనం రాసుకున్నాం. సజీవ భాష మీది మమకారం వల్ల సజీవమైన కల్పనలు చేసుకున్నాం. రచనా మార్గంలో కూడా స్త్రీ సౌందర్యం చెప్పాలన్నప్పుడు చెక్కిట చిన్నీ మచ్చ, చెపితే చాలదు లచ్చ, కన్నెత్తి తీసాలు కరకాభిషేకాలు అనుకున్నామే గాని సర్వోపమాద్రవ్య సముచ్చయం కురిపించి ఒక వికారసుందరిని సృష్టించుకోలేదు. దీనికి సజీవ భాష మూలకారణం. భాష మనోగత అభిప్రాయాలను తెలిపేది గనుక భాష కృతకం కాకపోవటంతో కృతకమైన కవితా వాతావరణం తొలగింది. కృతక వాతావరణానికి కృతక భాష నప్పినట్లు సజీవ భాష నప్పదు. సజీవ భాష ప్రయోగించేటప్పుడు సజీవ వాతావరణం వస్తుంది. సజీవమైన వాతావరణంలో సజీవమైన పాత్రలు ఉంటాయి, సజీవమైన ఇతివృత్తం వస్తుంది. అప్పుడు ఆ కవనం, ఆ పద్యాలు చప్పుచప్పున భావశుద్ధికి రసశుద్ధికి ఉపకరిస్తాయి. కావ్యం చరితార్థమవుతుంది. ఈ ఉపకారం గిడుగు రామమూర్తి పంతులు గారి వల్ల జరిగింది. గిడుగు రామమూర్తి పంతులు గారు అప్పుడు రాజమండ్రిలో తమ కుమారుడి దగ్గర ఉండేవారు. ఇది 1936 జరిగిన ముచ్చట. ఆ మహనీయుడితో ఛందస్సులను గురించి చర్చిస్తున్నాను. కాదు కాదు, అడిగి తెలుసుకుంటున్నాను. తెలుగుల ఛందస్సులను గురించి నాకు బాధ ఉంది. నన్నయ్య తిక్కనాదుడు భారతం సంస్కృతం నుంచి తెలిగించే ముందు సంస్కృత భాషలోనే బహుళ ప్రచారంలో లేని ఉత్పల చంపక మాలలను, మత్తేహ శార్దూలను, సీసన్ లాంటి లారీల వంటి వృత్తాలను ఎందుకు ఎన్నిక చేశారు అని. సంస్కృతంలోనే బహుళ ప్రచారంలో ఉన్న అనుష్టు, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, వసంత తిలక, పుష్పితాగ్ర వంశస్థల వంటి వాటిని ఎందుకు ఉపేక్షించారు అని. బహుశా కథాభారాన్ని లాగడానికి ఈ వాహనాలను వారు లాగారో ఏమో అని ఉండేది. సంస్కృత కవులకు చేతగాని సొగుసుల్ని వీరు ఈ వృత్తాల్లో చూపించారు నిజమే. కాని తెలుగు ఛందస్సులను లేదా ఆ సంస్కృతంలో ప్రచారంలో ఉన్న చిన్న చిన్న ఛందస్సులను వీరు స్వీకరించి ఉంటే ఎంత బాగుండేదు, గ్రంథాలు మరెంతగా శోభించేవు అని. ఈ సంగతినే రామ్మూర్తి పంతులు గారికి వ్రాసి చూపించాను. మరొక మాట, ఈ శార్దూలాదులలో వాడుక భాష కుదరదాని ఉండేది దుగ్ధ. రామ్మూర్తి పంతులు గారు రాసింది చూచి, మీరు పద్యాలు వ్రాసి చూడండి అన్నారు. పద్యం వ్రాశాను, అంతా గుర్తులేదు గాని ఈ మెరాబాలోనే అవుతుంది శాస్తి భడవా, పంతాలు పోతే సరే అన్నాను. ఇది గుర్తుంది. రామ్మూర్తి పంతులు గారు విరివిగా వ్రాసి చూడండి, కుదరవని మీకే తోస్తుంది అన్నారు. విరివిగా వ్రాసి వారు చెప్పిన హితోపదేశాన్ని అర్థం చేసుకున్నాను, ఆచరించాను. ఆ ఛందస్సులకు సజీవ భాష కుదరదు. అందుకనే నవ్యులు వృత్తాలను తగ్గించి గేయాలు, చిన్న చిన్న ఛందస్సులు ఎక్కువగా స్వీకరించారు. విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా, లోకాలు తప్పుత్రోవల పోవున ఏని సర్ది చెప్పగలట్టి సామంతుడీ రాదు తానుగా దిగునా తప్పుదారులకు అనిన్ని, తగరు వన్నెల చుక్క కన్యలు తొంగి చూస్తారో అనిన్ని, ఇలాంటి చిన్న చిన్న మధురమైన ఛందస్సులను స్వీకరించారు. ఈ ఉపకారం గిడుగు రామమూర్తి పంతులు గారి వల్ల జరిగింది. రామమూర్తి పంతులు గారు చెప్పిన హితోపదేశం త్రికరణ శుద్ధిగా నాకు తోచినట్లు నిజం చెబుతున్నాను, నమ్మండి. సిగ్గు లజ్జా ఉన్నవాళ్లైతే మనవంటి వాళ్లు గ్రాంథిక భాషలో గ్రంథాలు రచించకూడదండి. అపరిచితమైన భాష వాడినప్పుడు ప్రమాదం సంభవించక మానదు. తప్పులెప్పుడైనా బయటపడకపోవు. అపకీర్తి తప్పదు. నిత్యము వాడుకునే భాషలోనైనా చక్కగా అభ్యాసము చేసుకుంటేనేగాని వాక్య విన్యాసము కుదురుగా ఉండదు. ఔచిత్యము అనౌచిత్యము లోకమును బట్టి తెలుసుకోవాలను అన్నారు.
1: విలసత్తదీయ కటి భారస్ఫార సౌవర్ణ సారసనారావమో తచ్చలత్కరయుగీరాజన్మణీ కంకణోల్లసిత క్వాణమునాగ శంకరు కళాలాపంబులే పారిడిన్ అని శంకరుని యొక్క వాంగ్మాధుర్యం వర్ణించబడింది దీనిలో. ఈ కింది పద్యములో మణిత్రేయ చరిత్రమనందు వరుషుని యొక్క భార్యను గురించి ఉపవరుషుని భార్య అనుకునే మాటలు తోడుకోడండు. విజయపురాలటు తినుడు వేళకు వచ్చుటెగాని ఇంత సహాయము సేయదు ఆడుదిగదా పసిపాప విలాపముందగా ఉయ్యలనుపరాదు వియ్యపురాలటు తినడు వేళకు వచ్చుటగాని ఇంత సహాయము చేయ.

దిశామరుత్పతి మహానగర సానాధ్యరేఖ నిరంతరముగా. మరుత్పతి అంటే ఇంద్రుడు. ప్రాచీ దిశామరుత్పతి మహానగర సానాధ్యరేఖ నిరంతరముగా. సూర్యతనయుడు అంటే యముడు. దక్షిణాశా సూర్యతనయ నిర్మిత జీవ పాప శిక్షా వినిర్భరముగా. సత్వరజస్తమచ్చవి భాక్ త్రిశూల సందీప్త ఉగ్రము ఉత్తర దిక్కుగా. ఈ మూడు దిక్కులు ముగ్గురు దేవతల చేత ఆవరింపబడి ఉండగా నాలుగవ దిక్కు ఊరికే ఉందన్నమాట. అయినయాకాశమునందున పశ్చిమ సంధ్యా అరుణ అసృక్ ఆస్పదముగా. అసృక్ అంటే నెత్తురు. ఆ నాలుగవ దిక్కున పూలమాలలు తూటాలు ప్రోగు చేసి కొని జనాళి రక్షించుటకునుగా నేను కూరుచుంటి నటన్సు ఉండు కూరుచుండే మేదినిన్ కన్నులును మిరుమిట్లు కొనగా. అతనిన్ లక్ష్యముగా పెట్టికొని లోకాయాత రక్షా సమాగత ధీశీలన నీతిమాత్రయనుల్ కంఠార్పిత ఉద్యద్వచస్తుతి సంధానిత పుష్పసంతతులుగా. తూటాలచే మృత్యుసంగతి వాంఛింతురు లోకరక్షణ కళాగ్రైవేయ రక్తాంశుల్. ఇందులో మార్టిరిడం చెప్పబడ్డది. ఈ మార్టిరిడం లక్ష్యంగా కల జీవితం చెప్పబడ్డది. మార్టిరిడం అంటే ఏదో ఒక లోకరక్షణ కోసం పెట్టుకున్న లక్ష్యం కోసం చచ్చిపోవటం, అది వాంఛించటం. ఈ లక్ష్యానికి ఇద్దరు ఉదాహరణ చెబుతున్నాం. తన ఎదయల్ల మెత్తనగుదానికి నై పెనవెట్టికోయుచుండిన రిపురాజి ఎందున కడిందిగా చేరలన్ ప్రేమ చూర ఇచ్చిన మతి పూలదండలుగా. ఆ మనస్సే పూలదండలు. చీలిన నెత్తురు గుండెగాగనాయను. ఇటువడా తగిలి గుండె నెత్తురైంది. లేదా చీలిన నెత్తురే పూలదండలని కూడా చెప్పుకోవచ్చు. ఎవరికి? గాంధీ గారికి. తన ఎద ఎల్ల మెత్తనగుదానికి నై పెనవెట్టికోయుచుండిన రిపురాజి ఎందున కడిందిగా చీరలన్ ప్రేమ చూర ఇచ్చిన మతి పూలదండలుగా. చీలిన నెత్తురు గుండెగాగనాయను మరి గాంధీ ఒక్కడయి ఈ దృశ్య లక్ష్యపధానుగామి. మరి ఇంకొకడు. జాతి విభేదముల్ తొలస సంగత పెట్టిన ఎట్టికెన్నడి అతడు ఫ్రాంకిలిన్ వలె మహాపురుషుండని మింట అప్సరోవ్రాతము గుర్తుచుండగల తాంత చెయ్యమ్మును. ఈయన వస్తాడు వేద్దామని అప్సర స్త్రీలు పూలదండలు నేస్తుంటే ఇక్కడ క్రక్సు క్లాను తూటా తగిలిన్ హృదబ్జము కడన్. తగిలితే ఏమైంది? పెగిలిన్ హృదయము ధాత్రికి. ఇంతకు కారణం ఏంటంటే పులులుగా తోడేళ్లుగా మనుజులను రక సంతరించి మనుష్యుల ఎందు కామక్రోధాదులు ఊరికే వృద్ధి పొందేట్లు చేసి సొంపుగా ప్రేమోక్తుల నాడిన. మీరందరూ శాంతంగా ఉండాలి, మనందరం ఒకటి అంటూ ఉంటే ఫైదా ఏమిటి? గాండ్రింపులు వెలలించక ఎప్పుడో గొంతు విద్ధపరచడు. ఇప్పుడు ఆ పులులకి పెద్ద పులులకి గాండ్రించి మీద పడాల్సిన అవసరం లేదు, మాట్లాడుకోండి తినేసి. అది అర్థం. పులులుగా తోడేళ్లుగా మనుజుల నూరక సంతరించి సొంపుగా ప్రేమోక్తుల నాడిన గాండ్రింపులు వెలలించక ఎప్పుడో గొంతు విద్ధపరచడిన్.

0: ఈ మనుష్యులలో వాళ్ళ ఎందు పులుల లక్షణం, తోడేళ్ల లక్షణం పెంచకూడదు. వాళ్ళని సాధువులుగానే ఉంచాలి. ఉంచితే లోకం సుఖంగా సాగుతుంది. లక్ష్యముల చేత లోకం సుఖంగా సాగదు, లక్ష్యముల యొక్క ఆచరణ చేత సాగుతుంది. ఉన్నయ్యనుకున్నటువంటి ఒకనొక లక్ష్యం ఉంటే మానవుల యొక్క ప్రవర్తన శాంతంగా ఉంటుంది. అది ప్రధానం. మానవుల ప్రవర్తన శాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే, మన ఇష్టం వచ్చిన చదువులు చెప్పకూడదు, వాళ్ళు శాంతంగా ప్రవర్తించే చదువు చెప్పాలి. సరి అయిన చదువు చెప్పుచు పరమున్నదటన్సు తెలిపి, పరం లేకపోయినా సరే ఉన్నదని చెప్పాలి. దాన్ని బట్టి మనుషుడు న్యాయంగా ప్రవర్తిస్తాడు గనక. బహుజన్మల దుర్భరతను చెప్పిన, అనేక జన్మలు ఉన్నాయిరా అంటే బాబు ఉన్నాయేమో అనుకున్నారు. లేదురా, ఈ ఒక్క జన్మ అంటే నష్టమే. అప్పుడు ఉండేటువంటి స్వేచ్ఛగా ప్రవర్తించే ప్రవర్తన యొక్క లక్షణం వేరుగా ఉంటుంది. సరి అయిన చదువు చెప్పుచు పరమున్నదటన్సు తెలిపి బహుజన్మల దుర్భరతను చెప్పిన, చెబితే నీతి స్ఫురణయు ఆధ్యాత్మికము జోడుగా నడుచుంది. శాంతి కాదని అది పౌరుషము కాను. ఒక శాంతంగా ఉండకూడదు, దాని ఎందుకు పౌరుషం లేదు. పౌరుషం చచ్చిన జాతీయని మనం నిందిస్తూ ఉంటారు. అది పౌరుషం కాదు గనక ఈ శాంతమైనటువంటి లక్షణం జాతికి పనికి రాదు అని చెబుతున్నారు. ఆయన జరిగితే ఏం చెబుతోంది? పౌరుషము రెచ్చగొట్టుచు. జనుడు పౌరుషం ప్రధానంగా ప్రవర్తిస్తాడు, ప్రవర్తిస్తే లోకమునందు అశాంతి వస్తోంది. స్వార్థపరతన్ రాజ్యములు సాగుచుండె ధరాతలాన, ఇలా జరుగుతున్నది. ఎట్లా ఉందంటే, జరగడం కడగి తూటాలు పువ్వులు కలిపినట్లు, విరుద్ధ లక్షణములు కలిగిన వాటి సమ్మేళనము. ఫలితం ఇట్లా ఉంటుంది.
1: ఈనాడు విజ్ఞానము అనగా సైన్సు నానాముఖముల విస్తరించుతున్నది, కాని ఇది హింస దిశకు పయనించుట శోచనీయం. విజ్ఞానము అహింస, కరుణ, ప్రేమ మున్నగు సుగుణములను ఆపాదించు ఆత్మజ్ఞానమును ఆశ్రయించిన నాడే అది నిర్మాణాత్మకమై జగత్ కళ్యాణకారి యగును. ఈ దృష్టితోనే ఈ పద్యములు సాగినవి. ఈ పద్యములకు ఆత్మజ్ఞానము అనునది శీర్షిక. ఎవడతడు ఎవడతడు అధునాతన మానవుడా, ఏమంత విసరునన్బోయెదవో ఆగవయా, కొంచెము మాటాడవలెన్నీతోడ తమ్ముడా ఆగవయా. మునగాడవు కావచ్చును మునుకొని తిరుగంగవచ్చు ముల్లోకములన్, వినుమొక్కటి నీవెంతటి ఘనుడవైన వెనుక చూపు కావలె నీకున్. నీవెంతటి ఘనుడవైన వెనుక చూపు కావలె నీకున్. వ్రీలాడుచు మింటన్గల గోళములే పరమసౌఖ్య కోశములను చున్నీలో నెంచకు, చిత్తవ్యాలోలతనన చికడగుమానిదమరయన్. నీ దురగ్రహము నీ దూకుడును చూడ విస్మయము భయము విస్తరిల్లు అక్కడకడా.

చదివితి శాస్త్రముల్ ప్రకృతి సర్వమసాదని నీదు చేతిలోను దిగెను. కాని ఎంత హృదయోన్నతి నందితివయ్య నీవు.

వినుము. ఆత్మజ్ఞానమపోవనుజునకున్ తెలుపగలదు మంచిని చెడుగున్ అణగునిది లేకలోకము పెను చీకటి జిక్కివగల పెళ్ళునబడుచున్ అణగునిది లేకలోకము. నరుడీ రెండెరుకలతో బిరబిర ముందటికి సాగు విహగము తన రెండెరకలతోడన భస్సంచరణము సాగించునట్టి చందము వెలయన్. తిరముగా ప్రకృతి శాస్త్రము జగమున దీపించుకొరకు పరిహరింపనవలహింసను ఈ రెంటి పాయక నిలుపు తెరువున చనిన ఈయవి సమూలము త్రెళ్ళుటే కాక హరిమురి మానవజాతి సర్వము అణగారిపోవు.

నికను వికలాత్ముడా ప్రేమమూర్తి బాపుజీ వినిచిన పలుకులొకసారి స్మరించుకొను భక్తి సంయుక్తిమై నెడద వికలాత్ముడా ప్రేమమూర్తి బాపుజీ వినిచిన పలుకులొకసారి స్మరించుకొను భక్తి సంయుక్తిమై నెడదన్. భూదాన యజ్ఞదీక్షితుడు పరమతపోనిధి వేదవేదాంగ విదుడు మనస్విమౌళి భావే పూటకొక్క పాదుగా నడుచుచు శాంతిమయము విప్లవమును తెచ్చు ఆదరింపుమితని సాధువాదము అమృతసోదరము ఇతని సాధువాదమును అమృతసోదరము. నిన్నీవు ప్రేమించుకొనెడికైవడి నీ

నగల పరంజ్యోతి అన్నా నీ దరివాణి ఎందును కలదయని తెలుపుటయే. నీలోనగల పరంజ్యోతి అన్నా నీ దరివాణి ఎందును కలదయని తెలుపుటయే. భౌతికంబైన ఈనాటి మేటి వైభవముల నేనే నూతనమ్ముగ సృష్టి చేసినాడ గణ్యుడనను కొనకు నీ తెల్వి ఎంత నీవెంత వినయంబునేరిచి విశ్వనేతగా వెల్పొకడుండెనని గమనించి జీవింపు. నీ తెల్వి ఎంత నీవెంత వినయమ్మునేరిచి విశ్వనేతగా వెల్పొకడుండెనని గమనించి జీవింపు. పరిణామశీలమై పరగుచుండెడి ప్రకృతి ఎందెల్ల పరమేశ్వర

మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా 1964లో విశ్వనాథ, జాషువా తదితర ప్రఖ్యాత కవులు పాల్గొన్న కవి సమ్మేళనం మీరింతవరకు విన్నారు.

శ్రోతలకి గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్ భగవద్గీత

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగావింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు వినవచ్చు. భగవద్గీతా పారాయణం ఆకాశవాణి. వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట సీతారామయ్య గారి మనవరాలు. ఈ చిత్రానికి చిత్ర జిక్కి బృందం పాడారు. రచన వేటూరి.

0: మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు, హైదరాబాద్ నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచస్థాయి వేడుకల్లో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీని కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్ట్రపతి కర్ణాటకలోని బెల్తంగడిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి కేరళను సందర్శించి కొట్టాయంలో దీపిక మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ పర్యటనలో ఆయన బీఎస్ఎఫ్ చేసిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించి బోర్డర్ అవుట్పోస్ట్ G7ను ప్రారంభించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత భుజ్లో సరిహద్దు సంబంధిత అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. 6 నెలల వ్యవధిలో అమిత్ షా కచ్ ప్రాంతంలో పర్యటించడం ఇది 2వసారి. గత ఏడాది నవంబర్లో బీఎస్ఎఫ్ జాతీయ స్థాయి ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు భుజ్ను సందర్శించారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న కృత్రిమ జనాభా మార్పుల వెనుక ఉన్న కారణాలను కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న గాంధీనగర్లో 340 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం మాట్లాడుతూ అమిత్ షా కృత్రిమ జనాభా మార్పుల నివారణకు అవసరమైన చర్యలపై కమిటీ చర్చిస్తుందని, ఏదైనా నిర్దిష్ట చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని పరిశీలిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావలేకర్ నేతృత్వంలోని ఈ కమిటీ ఏడాదిలోపు తన నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. దేశంలోని ప్రతి చొరబాటుదారుణ్ణి గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
2: भाजपा बंगाल सरकार ने डिटेंशन सेंटर बनाए हैं, मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए. अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन

0: नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी।
1: సరిహద్దు కంచె నిర్మాణం పనుల కోసం 600 హెక్టార్ల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అందజేసినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని హోంమంత్రి అభినందించారు. మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యు మిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వస్తోంది. మింగాన్ అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యకులు జూన్ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యు మిన్ ఆంగ్ బోధ్గయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఘర్షణలు, అభద్రతాభావం, ప్రజల వలసలు, ఆహార కొరత వంటి కారణాలు ఈ వ్యాధిని అదుపు చేసే ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కాంగో రాజధాని కిన్షాసా విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం టెడ్రోస్ విలేకరులతో మాట్లాడుతూ బాధితులు ఒంటరిగా లేరని, ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో వారికి మద్దతుగా డబ్ల్యూహెచ్ఓ సిద్దంగా ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలకు భరోసా ఇవ్వడానికే తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. తూర్పు ఇటూరీ ప్రావిన్స్ రాజధాని బునియాలో డబ్ల్యూహెచ్ఓ బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, తాము అక్కడి పరిస్థితిని అంచనా వేస్తామని తెలిపారు. కాంగో తూర్పు ప్రావిన్స్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటివరకు 1000 కంటే ఎక్కువ అనుమానిత కేసులు, 238 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఎబోలా వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నెల 17వ తేదీన అంతర్జాతీయ ఆందోళనకర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించగా, ఆ తర్వాత ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ దీనిని ఖండాంతర ప్రజారోగ్య భద్రత అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. చౌదరి చరణ్ సింగ్ దార్శనికత కలిగిన నాయకుడని, రైతుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని ఉపరాష్టపతి కొనియాడారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, చరణ్ సింగ్ పూర్తి జీవితం దేశంలోని రైతులు, కార్మికులు, గ్రామాల అభ్యున్నతికే అంకితమైందని చెప్పారు. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, చరణ్ సింగ్ స్వాతంత్ర సమరం నుండి అత్యవసర పరిస్థితి కాలం వరకు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షకుల దినోత్సవం సందర్భంగా యుఎన్ శాంతి భద్రతల పరిరక్షకులకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నివాళులర్పించారు. ప్రపంచ శాంతి భద్రతలు కాపాడడంలో ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షణ మిషన్ల కింద పనిచేస్తున్న ధైర్యవంతులైన మహిళలు, పురుషుల అచంచలమైన నిబద్దతను ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యంత సవాల్తో కూడిన వాతావరణాల్లో కూడా వారి అంకితభావం ఒక అర్థవంతమైన మార్పును తీసుకొస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతి కోసం పెట్టుబడి పెట్టండి అనే సందేశాన్ని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదువీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో కురిసే నైరుతి రుతుపవనాల సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈరోజు న్యూఢిల్లీలో 2026 రుతుపవనాల సీజన్కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ

0: కార్యదర్శి డాక్టర్ ఎం రవిచంద్రన్ ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందని, అలాగే మధ్య దక్షిణ ద్వీపకల్పం వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ ఉండవచ్చని పేర్కొన్నారు. ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ, జూన్ నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ తీవ్రతతో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్టాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత సంగీత కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం చేసిన అన్నమయ్య కీర్తనలు వింటారు.

మీరింతవరకు భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం చేసిన అన్నమాచార్య కీర్తనలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆరాధన చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
2: ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
2: ఆకాశవాణి.
0: తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపి జీవనధార
2: ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
2: ఆకాశవాణి. స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
3: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ, బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి. 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం. 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణి.
4: ఇప్పుడు సుందరాకాండ చిత్రానికి చిత్ర బృందం పాడిన పాట వింటారు.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్దిని వేగవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. విద్యుత్ శాఖ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని నగరాలను చెత్త డంపింగ్ యార్డు రహితంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న మంత్రి పి నారాయణ. వర్షాల కారణంగా తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామిక వేడను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని చేతి వృత్తి కళాకారుల నైపుణ్యాలకు ప్రపంచ మార్కెట్లలో మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్దిని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పిఎల్ఐ ద్వారా ఆంధ్రప్రదేశ్కు మరిన్ని నిధులు అందేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: కాటన్ క్యోంకి ఆంధ్ర ఏక ఐసా ప్రదేశ్ హై జో కుచ్ భీ కర్ సక్తా హై, హమ్నే ఏక ధర్మావరణ్ మే అప్రూవ్ కియా హై కలస్టర్, ఏక ఔర్ కలస్టర్ హమ్ హ్యాండ్లూమ్ భీ ఆంధ్రప్రదేశ్ కా ఏక బహుత్ బడా సెక్టర్ ఔర్ సెక్టర్ కో డెవలప్ కర్నా ఉద్దేశ్ హై కి టెక్స్టైల్ కా హబ్ అభీ తక్ తో హ్యాండ్లూమ్ కే నామ్ సే ఆంధ్రప్రదేశ్ లేకిన్ టెక్స్టైల్ కే నామ్ సే.
0: అనంతరం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అంశంపై ఆయన మాట్లాడుతూ, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే సూత్రాల ఆధారంగా ప్రజల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి అనేక ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. విద్యుత్ సరఫరా పరిస్థితులు, వర్షాల నేపథ్యంలో తలెత్తిన సమస్యలు, విద్యుత్ పునరుద్దరణ చర్యలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం సైబర్ నేరాల కార్యాచరణ ప్రణాళికపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. అలాగే పోర్టుల అభివృద్ది, మౌలిక సదుపాయాల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా రాష్ట రవాణా వ్యవస్థ బలోపేతానికి సంబంధించి ఆర్టీసీ బస్సుల కొనుగోలు ప్రక్రియపై అధికారులతో సమావేశమై పురోగతిని తెలుసుకోనున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని నగరాలను చెత్త డంపింగ్ యార్డు రహితంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లిలో ఈరోజు పర్యటించిన మంత్రి అక్కడ నిర్మాణంలో ఉన్న వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని 107 మున్సిపాలిటీల్లో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా ప్రతిరోజు 5385 టన్నుల చెత్తను బయోగ్యాస్గా మారుస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: 103 మున్సిపాలిటీస్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ చేసి వేస్ట్ బయటికి పంపించాలని ప్రాసెసింగ్ ప్లాంట్స్ ని 107 శాంక్షన్ చేశాం. ఈ 107 ప్లాంట్లు పూర్తయితే 5350 టన్నులు ప్రాసెస్ అయ్యి ఏ రోజు కారో చెత్త బయటకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా డ్రై అంతా సపరేట్ చేస్తారు, వెట్ అంతా సపరేట్ చేస్తారు. ఈ విధంగా చేసే కార్యక్రమే ఈ ప్రాసెసింగ్ది. ఇవన్నీ కూడా జూన్ ఎండ్ లేదా జూలై మిడిల్ పూర్తి అయ్యేటట్టుగా ఏజెన్సీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవన్నీ చేస్తారు.
0: రాష్ట్రంలో కురిసిన వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ సమస్యలపై మంత్రి అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి కృష్ణ, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని చెప్పారు. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ పునరుద్దరణ పనులు ఆలస్యమవుతున్నాయని వెల్లడించారు. అలాగే ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తత సందేశాలు పంపాలని అధికారులకు తెలిపారు. ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా 1912 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు పలు అంశాలపై మాట్లాడారు. జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అలాగే జులై నెలలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోందన్నారు. రాష్టంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో ప్రత్యేకంగా యోగాంధ్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులతో, తూర్పుగోదావరి జిల్లాలో ఖైదీలతో ఇలా 28 జిల్లాలకు 28 ప్రత్యేక ఇతివృత్తాలను ఖరారు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో 1,000 మంది చొప్పున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని శ్రీకాకుళం జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. పీఎం కిసాన్ యోజన ద్వారా అందించే నగదు సహాయం పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని శ్రీకాకుళానికి చెందిన వై భుజంగరావు తెలిపారు.
3: ఎన్డీఏ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టింది. అందులో ముఖ్యంగా అంటే రైతులకు ఉపయోగపడినటువంటి పీఎం కిసాన్ అనేది చాలా చేయూతనిచ్చే పథకం. ఈ పథకం 6,000 ప్రతి 4 నెలలకి 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. అలాగే పీఎం క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. దీనిలో భాగంగా తక్కువ వడ్డీకి రుణాలను తీసుకుని రైతులు విత్తనాలు ఎరువులు కొనుక్కోవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. అలాగే ఫసల్ బీమా యోజన, దీనికి పంట నష్టం జరిగినప్పుడు ఆ బీమా రైతులకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టి భారతదేశాన్ని చాలా ముందడుగుకి తీసుకెళ్లడం జరిగింది.
0: మేక్ ఇన్ ఇండియా, ఆపరేషన్ సింధూర్ వంటి కార్యక్రమాల ద్వారా దేశం అభివృద్ది దిశగా ముందుకు సాగుతోందని పీజీ గుప్తా తెలిపారు.
4: ఎన్డీఏ కూటమి అనేక భారతదేశ ప్రతిష్టని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. అందులో ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా అనే మన భారతదేశంలోనే మనం వస్తువులు తయారు చేసి మనమే వాడుకునేటట్టు, తర్వాత విదేశ వ్యవహారాలు కూడా చక్కగా పెట్టారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర అనేది సక్సెస్ఫుల్ గా చేసి ప్రపంచ పటంకే మన భారత సత్తా చూపించారు. అదేవిధంగా నేషనల్ హైవేస్ అయితేమి విరివిగా చేశారు.
0: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కాలానుగుణ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఓబులు సూచించారు. అనంతపురంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ నివాస ప్రాంతాల్లో నిల్వ నీరు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలని తెలిపారు. దోమల నివారణ కోసం ప్రభుత్వం ఫ్రైడే డ్రైడే వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. నీటి నిల్వ లేకుండా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పలు దేశాల్లో రక్షణ సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం కృషి చేస్తున్న నేపథ్యంలో వారి సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా 29వ తేదీన అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవంగా పాటిస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో వస్త్ర పరిశ్రమ అభివృద్దిని వేగవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. విద్యుత్ శాఖ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్టంలోని నగరాలను చెత్త డంపింగ్ యార్డు రహితంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న మంత్రి పి నారాయణ. వర్షాల కారణంగా తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
5: విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
4: పెద్ద కొడలా, ఇది నీ కోసం. అమ్మా,
5: దీనికి ఇంత తొందర వచ్చింది?
4: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
6: కానీ నాయనమ్మా, నీ కోసం
7: అంటే తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
4: శుభం పలకండి. ఏంటిది
7: ఆర్బీఐ అంటుంది?
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా పిల్లల్లో అలవడవలసిన విషయాలు, పెద్దలు, ఉపాధ్యాయుల పాత్ర గురించి శ్రీమతి జ్యోతి కిరణ్మయ్య గారి ప్రసంగం వింటారు.
9: అబ్బబ్బా, ఏమిటో ఈ వార్తలు! ఏ వార్తాపత్రిక చూసినా, ఎక్కడ వార్తల్లో విన్నా ఒకటే బాధాకరమైన విషయాలు కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఆస్తి కోసం తల్లిని చంపిన కొడుకు, ఆడవారిపై అమానుష ప్రవర్తన, మోసం చేసి జనం డబ్బుతో పరారైన వ్యక్తి, ఇలా అన్ని బాధ కలిగించే విషయాలే ఉంటున్నాయి. ఎటుపోతుందో ఈ దేశం అంటూ చిరాగ్గా, విసుగ్గా వార్తాపత్రికను అవతల పడేసి లేచి వెళ్లిపోయాడు గురునాథం. వేడివేడిగా కాఫీ కప్పుతో పతిసేవకై వచ్చిన లీలమ్మగారు ఆయన వాలకం చూసి, ఇదంతా రోజూ ఉండే భాగవతమేగా అంటూ సరిపెట్టుకుని వంటింటి దారి పట్టింది. నిజానికి గురునాథం గారి విసుగులో, చిరాకులో మన బాధ్యతలను గుర్తుచేసే ఎన్నో విషయాలు దాగున్నాయి. బాగా ఆలోచిస్తే పెద్దవారికన్నా నేటి పిల్లలు, వారి భవిష్యత్తు యొక్క ఊహ చాలా బాధాకరంగా ఉన్నాయి. వారి వ్యవహార శైలి చెప్పకనే భయాన్ని పురుకొల్పేదిగా ఉంటోంది. ఇందుకు కారణం చిన్నప్పటి నుండి పిల్లలు పెరిగిన వాతావరణం, పెద్దలు వారికి నేర్పే నడవడి, అలవాట్లు, ఇలాంటివన్నీ పరిగణనలోకి వస్తాయి. వీటికి తోడు నేటి విద్యా విధానం, కలుషితమైన పాశ్చాత్య సాంప్రదాయ ప్రభావం, భారతీయ విలువల పట్ల అవగాహన లోపం, ఇలాంటివి ఎన్నో ఈ దుస్థితికి కారణమవుతున్నాయి. చిన్నతనంలో పిల్లలకు అలవడే మంచి అలవాట్లు, లక్షణాల వల్ల పెద్దయ్యాక వారి ప్రవర్తన నీతివంతంగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా ఉంటుందనడంలో సందేహం లేదు. పిల్లలకు ముఖ్యంగా పసివయసు నుండే పెద్దలు, విద్యార్థి దశలో ఉపాధ్యాయులు కొన్ని అలవాట్లను క్రమంగా

0: జీవించడం వలన స్వామి వివేకానందుడు కోరుకున్నటువంటి ఉత్తమమైన జాతీయ జీవన విధానాన్ని రూపొందించే అంకిత భావం కలిగిన యువత నిర్మితమవుతుంది. దీనికోసం చిన్నతనం నుండి పిల్లలకు స్వావలంబన, సత్ప్రవర్తన, శ్రమపడుట, ప్రకృతి పట్ల ప్రేమ, సామాజిక బాధ్యత, అనుశాసనం వంటి విషయాలను అలవరచవలసిన అవసరం పెద్దలకు, ఉపాధ్యాయులకు ఎంతైనా ఉంది. ప్రప్రథమంగా పిల్లలకు స్వావలంబన అలవడాలి. స్వావలంబన అంటే ఇతరులపై ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకోవడం. పుట్టినప్పుడు పసిపాప తనకు తానుగా ఏడ్చి తన ఆకలిని తెలియచేస్తుంది. పెద్దయ్యే పిల్లలు తమ తల్లిదండ్రులను, చుట్టుపక్కల వారిని అనుకరిస్తూ అన్ని విషయాలు నేర్చుకుంటారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమకున్నది ఒక్కరో ఇద్దరో సంతానం కావున వారికి కష్టం తెలియకుండా ఉండాలంటూ వాళ్లను ఏ పని చేయనివ్వకపోవడం విచారకరం. అందువల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది. వారిని వారు రక్షించుకోవలసిన సందర్భాల్లో కూడా ఇతరుల సహాయానికై పరుగులు తీస్తున్నారు. అందుకని పిల్లలకు వారు చేయగలిగిన పనులు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి. ఇక తర్వాత చెప్పుకోదగిన విషయం పిల్లల్లో సత్ప్రవర్తన. సత్ప్రవర్తన కూడా ఇంటి నుండే మొదలవుతుంది. పెద్దలు వారి తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, ఇంటికి వచ్చిన అతిథుల పట్ల మంచిగా మర్యాదగా నడుచుకుంటే దానిని పిల్లలు ఇట్టే అలవరుచుకుంటారు. పాఠశాలలో తోటి విద్యార్థులతో మెలగడం, వారి వల్ల పొరపాట్లు జరిగితే క్షమించడం, నిజం చెప్పడం, ఇటువంటి లక్షణాలన్నీ అలవాటు చేసుకుంటారు. అందరితో మంచిగా వ్యవహరించడం, చిన్నవాళ్లపై ఆదరాభిమానాలు, ప్రేమ చూపడం, పెద్దలతో వినయంగా, మర్యాదపూర్వకంగా ఉండడం అలవడాలి. వచనేకా దరిద్రత అన్న సూక్తి చందంగా నోరుందిగదా అని దుర్భాషలాడడం కూడదు. ఇతరుల మనసు బాధపడేలా మాట్లాడడం వలన శత్రువులను పెంచుకుని మిత్రులను కోల్పోయే ప్రమాదం ఎక్కువని పిల్లలకు తెలియజేయడం ఎంతైనా అవసరం. కావున ఇతరులతో తీయగా మనసుకు ప్రియముగొలిపే మాట్లాడడం అనే లక్షణం చిన్నతనం నుండే అలవర్చాలి. మూడవ విషయంగా పిల్లలకు పసివయసు నుండే ప్రకృతి పట్ల ప్రేమను, ఆరాధ్య భావనను పెంపొందింపచేయాలి. మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ప్రకృతి మీదే ఆధారపడి జీవనం సాగిస్తాడనే విషయాన్ని పిల్లలకు అవగాహన కలిగించాలి. మనమందరము ప్రకృతి ఒడిలో బతుకుతున్నవాళ్లమే. ప్రకృతి అంటే చెట్లు, పర్వతాలు, నదులు, సముద్రాలు, పక్షులు, జంతువులు మొదలగునవని పిల్లలు స్పష్టంగా గ్రహించగలగాలి. ఒకసారి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తాము ప్రధాని అయిన తర్వాత దేశంలోని ప్రజలను కలవడానికి వారి వద్దకు వెళ్లి మాట్లాడుతూ, భారతదేశమంటే నీ దృష్టిలో ఏమిటి అని అడిగేవారట. దానికి సమాధానంగా గ్రామాల్లో రైతులు తాము దున్నే భూమి అని చెప్పారట. పట్టణాల్లో ప్రజలు తాము ఉండే జిల్లా, రాష్ట్రం అని బదులు పలికారట. కాని నెహ్రూగారు తమ దృష్టిననుసరించి భారతదేశమనగా ఇక్కడ నివసించే ప్రజలు, ప్రకృతి అని సమాధానం ఇచ్చారట. దీని బట్టి నెహ్రూగారికి ప్రకృతి పట్ల ఆయనకు ఉన్న అపారమైన ప్రేమ, గౌరవం వెల్లడి అవుతున్నాయి. భగవంతునిచే నిర్మితమైన ఈ అనంత సృష్టి సమస్తము ప్రకృతి అని పిల్లలకు ఉగ్గుపాలతో నరనరాల్లో జీర్ణింపచేయాలి. ప్రకృతిని ప్రేమించడం ద్వారా దేవుడు సర్వవ్యాపిగా ఉన్న విషయం పిల్లలకు అర్థమవుతుంది. ప్రముఖంగా చెట్లను పిల్లలకు పరిచయం చేసి వాటిని సంరక్షిస్తే మానవ మనుగడ సాధ్యమనే విషయాన్ని బోధించాలి. వృక్షో రక్షతి రక్షితః అన్న ఉవాచను నిజం చేస్తూ పిల్లలకు వన్యరక్షణను అలవాటు చేయాలి. జంతువులలో గోవును పూజించడం మన ముఖ్య సంస్కృతిగా అలవరచాలి. మానవుడు ఎప్పుడూ ఏకాకి లేక ఒంటరివాడు కాదు. ఎవరూ ఒంటరిగా జీవనం సాగించలేరు. మనిషి సంఘజీవి అనే విషయాన్ని పిల్లలకు మనసుకు హత్తుకునేలా అవగాహన కలిగించాలి. మన చుట్టుపక్కల వాళ్లు సుఖంగా, ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా, సుఖంగా ఉండగలుగుతాం. మనం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తోటి మానవుల నుండి సహాయాన్ని పొందుతామనే నిజాన్ని పిల్లల కళ్ల ముందుంచవలసిన నిజం. అందుకే ప్రజలకు తోటివారిని ప్రేమించడం ఎంత అవసరమో అదే విషయాన్ని పిల్లలకు తోటివారిని ప్రేమించడం అవసరమని, గౌరవించడం వంటి లక్షణాలను అలవర్చుకోవాలని తెలపాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల సమాజంలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే తమకెందుకులే అని ఆలోచించే విపరీత ధోరణి కాకుండా జాలి, దయా చూపి సమాజానికి చేయూత, ఆర్థిక సహాయం అందించే ఆలోచనలకు పునాది పసివయసులోనే పడాలి. ఇందుకుగాను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గొప్పవారైనటువంటి సోదరి నివేదిత, డొక్కా సీతమ్మగారు, మదర్ తెరెసా, అంతెందుకండి నిన్నగాక మొన్న నోబెల్ పురస్కారం అందుకున్న సత్యార్థి, మలాలా వంటి వారి జీవిత కథలను ఉదహరిస్తూ వారికి మానవత్వం, సమాజం పట్ల అవగాహన కలిగించాలి. దీని వలన వారిలో సమాజం పట్ల సేవానిరతి అలవడుతుంది. మానవ సేవే మాధవ సేవ అనే ఉక్తిని నిజం చేయగల ప్రోత్సాహం, స్ఫూర్తి వారికి లభిస్తాయి. ఇక పిల్లల్లో అలవడవలసిన అతి ముఖ్యమైన అలవాటు శ్రమించడం. శ్రమించడం అనగా అది శారీరక శ్రమైనా మానసిక శ్రమైనా అయి ఉంటుంది. పిల్లలు ఆటలు ఆడి అలసట పొందుతారు, అదే వారికి శారీరక శ్రమ. పిల్లలు పసితనంలో శారీరక శ్రమ చేయడం చాలా అవసరం. ఆటలు ఆడడం వల్ల వారికి మానసిక ఉత్తేజం కలిగి మెదడు వికసిస్తుంది, బద్ధకం, సోమరితనం దరిచేరవు. తోటి వారితో ఎలా సఖ్యంగా మెలగాలో, క్రీడలు, ఆటల పోటీల్లో స్ఫూర్తి లభించి గెలుపు ఓటములను గూర్చిన సరియైన అవగాహన కలుగుతాయి. కలిసిగట్టుతనం, నలుగురితో కలిసి పనిచేయడం, చొరవ వంటి ఎన్నో విషయాలు ఆటల ద్వారా పిల్లలు వారంతటి వారే గ్రహిస్తారు. ఇక మానసిక శ్రమ మనం చెప్పుకోదగిన విషయం. ఏకాగ్రత, చిత్తశుద్ది, తమకు అప్పగించిన పనిని అది ఎంతటి పనినైనా శ్రద్ధగా చేయడం శ్రమనిష్ట అని పిలువబడుతుంది. పిల్లల్లో ఈ శ్రమనిష్టను అలవర్చడం ఎంతో ముఖ్యం. ఏదో చెయ్యాలి కదా అని మొక్కుబడిగా కాక ఇచ్చిన పనిని శ్రద్ధగా సకాలంలో పూర్తి చేయడం పిల్లల్లో అలవడాల్సిన ముఖ్యమైన విషయం. ఇది వారి జీవితంలో ఉపకరించే అంకిత భావాన్ని పెంపొందింపచేస్తుంది. మన పెద్దలు చెప్పినట్లుగా పనిచేసేవారు మూడు రకాలుగా ఉంటారు. పనిచేస్తే అలిసిపోతామో, కష్టపడవలసి వస్తుందని అసలు పనిని మొదలుపెట్టరు. వారు అల్పులుగా పిలువబడతారు, అధములని అనిపించుకుంటారు. పనిని ప్రారంభించి మధ్యలో కష్టాలు ఎదురైతే భయపడి పనిని మధ్యలోనే విడిచిపెట్టి పారిపోతారు. వారు మధ్యములుగా పిలువబడతారు. ఇక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తలపెట్టిన పనిని భయపడకుండా ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొంటూ సకాలంలో పూర్తి చేస్తారు. వీరే ఉత్తములుగా గుర్తింపబడతారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ఉత్తములుగా చూడాలని కోరుకుంటారు కనుక వారిలో అంకిత భావాన్ని పెంపొందింపచేసి శ్రమనిష్టను అలవర్చాలి. పిల్లలకు శ్రమకు తోడుగా ఇంకొక లక్షణం కూడా అలవడవలసిన అవసరం ఉంది. అదే అనుశాసనం లేక క్రమశిక్షణ. మన పూర్వీకులు ఏర్పరిచిన స్థిరమైన నియమావళిని, పద్ధతులను సక్రమంగా పాటించడం పిల్లలకు చిన్నతనం నుండే పెద్దలు, ఉపాధ్యాయులు అలవరచవలసిన అవసరం. పెద్దల మాట పాటించడం అని సూచించే ఈ విషయానికి ఉదాహరణగా శ్రీరాముని, మహాత్మా గాంధీని, దుర్గాబాయి దేశ్ముఖ్ గారి చరిత్రలను పిల్లలకు తెలియచేయాలి. ఎక్కువ శాతం ఈ పనికి సంబంధించిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంది. పాఠశాలలో అడుగిడిన పిల్లలకు క్రమశిక్షణ గురించిన అవగాహన కల్పించడం, వారికి గొప్పవారి చరిత్రలు కథలుగా వారి మనసుకు హత్తుకునేలా చెప్పి వారి జీవితం ఆదర్శవంతంగా పూలబాటలా మార్చాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే కదా. మరి ఎవరికి వారుగా అంతఃప్రేరణతో, స్వయం స్ఫూర్తితో పాటించేదే అనుశాసనం. ఇది పూర్తిగా ప్రేరేపింపబడడం వలననే సాధ్యమవుతుంది. అందుకే ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలకు మన తాతయ్యలు, బామ్మలు, అమ్మమ్మలు పురాణ కథలు వివరిస్తూ అనునయంగా అభిమానంతో పురాణ ఘట్టాలను తెలియచేస్తూ పిల్లల్లో తెలియకుండానే అనుశాసనం పట్ల అవగాహన పెంపొందింపచేసేవారు, క్రమశిక్షణను అలవర్చేవారు. ఇప్పటి వరకు అనుకున్న లక్షణాలన్నీ అలవడుట వలన పిల్లలు పెద్దవారైన తర్వాత వారు సమాజం, జాతి, దేశం గర్వించతగ్గ యువకులుగా రూపొందుతారు. వారి వలన మాత్రమే సమాజం మరియు దేశం యొక్క పురోభివృద్ధి ఆధారపడి ఉంటుంది. మన దేశం ప్రపంచ దేశాలలో తలమానికంగా ఉండడానికి కారణం మన భారతదేశంలోని సంస్కృతి సాంప్రదాయాల పట్ల మనకున్న గౌరవం విలువ. స్వామి వివేకానంద ఒక సందర్భంలో మంచి నైతిక విలువలు లక్షణాలు గల నవయువకులను 20 మందిని నాకు అప్పచెప్పండి, నేను నవభారతాన్ని నిర్మిస్తాను అని అన్నారు. స్వామి వివేకానందుని కల సాకారం కావాలంటే ఈనాడు మన జాతికి అతి ఉత్తమ పౌరులు ఎంతో అవసరం. అటువంటి యువకులను తయారు చేయడంలో, మన జాతికి అంకితం చేయడంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల పాత్ర ఎంతైనా ఉంది. వారిరువురు ఒకరికొకరు అవగాహన కలిగి కలిసి కృషి చేయడం వలన ఆణిముత్యాల వంటి విలువైన యువకులను జాతికి అర్పించగలరు. తల్లిదండ్రులు ఈనాడు తమ పిల్లలకు కావలసిన వస్తువులు అవసరాలు కోరికలు తీర్చగలుగుతున్నామా లేదా అని ఆలోచిస్తూ దీనితో తమ బాధ్యత తీరిపోయిందని అనుకుంటున్నారు. వారి ఆలోచన ధోరణి మారాల్సి ఉంది. మార్కులు ఎక్కువ వచ్చినంత మాత్రాన పిల్లవాడి భవిష్యత్తు తీర్చిదిద్దబడదు. కేవలం డబ్బు సంపాదించడం వలన సుఖ సంతోషాలు తృప్తి సమకూరవు. ఈ విషయాన్ని ఒక ఉపాధ్యాయునిగా విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తున్న నేను గ్రహించాను. పిల్లలకు పసివయసు నుండి అలవడవలసిన విషయాలపై అవగాహన శ్రద్ధ తల్లిదండ్రులకు కలిగించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. అందుకు నా వంతు శ్రమ నేను చేస్తున్నాను. తల్లిదండ్రులు పిల్లలు విషయంగా ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను కలిసి వారి ప్రవర్తనను గూర్చి విచారిస్తూ సంప్రదింపులు జరుపుతూ బాధ్యతగా వారి అలవాట్లను గమనిస్తూ చక్కదిద్దే ప్రయత్నం చేయాలి. అందువలన వారికి బంగారు భవిష్యత్తు ఏర్పడగలదని నా ఆకాంక్ష. ఒక మంచి కుటుంబం వల్ల ఒక మంచి సమాజం, తద్వారా ఒక మంచి దేశం ఏర్పడుతుంది. ఇదే లోకోక్తి కూడా. మన దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న అరాచకాలలో మార్పు కోసం, ఒక నవ సమాజ నిర్మాణం కోసం నేను సైతం అంటూ, రండి పిల్లల్లో మంచి అలవాట్లు అనే బీజం వేద్దాం. వారి ఉజ్వల భవితను, మన దేశ పురోభివృద్ధిని కాంక్షిద్దాం. అదే ఒక భారతీయునిగా మన ప్రథమ కర్తవ్యం. మీరు నాతో ఏకీభవిస్తారు కదూ. సర్వే జన సుఖినో భవంతు.
1: మీరింతవరకు పిల్లల్లో అలవడవలసిన విషయాలు, పెద్దలు ఉపాధ్యాయుల పాత్ర గురించి శ్రీమతి జ్యోతి కిరణ్మయ్య గారి ప్రసంగం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
6: దీనికి ఇంత అందరు వచ్చింది?
5: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
7: కానీ నాయనమ్మా, నీకోసం
8: అంతా తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
5: శుభం పలకండి. ఏంటిది
8: ఆర్బీఐ అంటుంది?
9: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం విందాం.

0: వింత గొలుపు ఈవనం ఎంత ఎంత.
1: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. ప్రోటీన్లు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇవి మన కణాలకు కణజాలాలకు సమస్యలు వచ్చినప్పుడు వాటిని తిరిగి ఆరోగ్యవంతంగా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే అన్ని ఆహార పదార్థాల్లోనూ ప్రోటీన్లు ఒకే విధంగా ఉండవు. కొన్ని ఆహార పదార్థాలలో ప్రోటీన్లతో పాటు కొవ్వు కూడా ఉంటుంది. వీటిని తినడం వలన ప్రోటీన్లతో పాటు కొవ్వు కూడా చేరుతుంది. అందువలన ప్రోటీన్లు అధికంగా కావలసిన వారు కొన్ని ముఖ్యమైన ఆహారాలను తీసుకోవాలి. ముందుగా గుడ్లు. ప్రోటీన్లు అదనంగా కావలసిన వారు గుడ్లను తప్పనిసరిగా తినాలి. వీటి ద్వారా లభించే ప్రోటీన్లను మన శరీరం 100% వినియోగించుకుంటుంది. అంతేకాకుండా వీటిలో కొవ్వు శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొక ఫుడ్ టోఫు. సోయాబీన్లను బాగా నానబెట్టి వాటి నుంచి టోఫును తయారు చేస్తారు. టోఫులో మన శరీరానికి తప్పనిసరిగా కావలసిన 9 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. అంతేకాకుండా దీనిలో ఐరన్ కాల్షియం కూడా ఎక్కువే. గుండె జబ్బులు ఆస్టియోపోరసిస్ వంటి వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా తినాల్సిన ఆహారం ఇది. ఇంకొక ఆహారం పిస్తా. పిస్తాలో ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం క్రమం తప్పకుండా కొన్ని పిస్తా పప్పులను తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొకటి పప్పుధాన్యాలు. పెసర్లు బొబ్బర్లు రాజ్మా వంటి పప్పుధాన్యాలలో ప్రోటీన్ చాలా ఉంటుంది. ఒక కప్పు పప్పుధాన్యాల్లో 18 గ్రాముల ప్రోటీన్, 15 గ్రాముల ఫైబర్ ఉంటుందని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటూ ఉంటారు. రోజు క్రమం తప్పకుండా పప్పుధాన్యాలు తినేవారికి ఎటువంటి హృద్రోగ సమస్యలు రావు. ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ మన దైనందిన జీవితంలో రోజూ భాగం చేసుకుంటే మంచి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు.
1: కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: एक जमाने से कहानी है, सुना रही आकाशवाणी. फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
4: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీత పారాయణం,
4: శ్రీమద్ భగవద్

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం. మన ఆకాశవాణి సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మరియు డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు. గమనిక విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా చల్తే చల్తే, ఈ చిత్రానికి అభిజిత్ భట్టాచార్య పాడిన పాట వింటారు. రచన జావేద్ అఖ్తర్. సంగీతం జతిన్ లలిత్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట గజనీ చిత్రానికి జావేద్ అలీ, సోను నిగమ్ పాడారు. రచన ప్రసూన్ జోషి, సంగీతం ఏఆర్ రెహమాన్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట దిల్ తో పాగల్ హై. ఈ చిత్రానికి ఆశా భోన్స్లే, ఉదిత్ నారాయణ్ పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం ఉత్తమ్ సింగ్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట గురు చిత్రానికి మరియం టోలర్, చిన్మయ్యి, కీర్తి సగాతియా పాడారు. రచన గుల్జార్, సంగీతం ఏఆర్ రెహమాన్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట తాళ్ చిత్రానికి సుఖ్వీందర్ సింగ్ అల్కా యాగ్నిక్ పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం ఏఆర్ రెహమాన్.

తర్వాత నిర్మింపై పాట అశోక చిత్రానికి అల్కా యాగ్నిక్ పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం అను మాలిక్.

స్క్రీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే పాట రబ్నే బనాది జోడీ. ఈ చిత్రానికి సునిధి చౌహాన్, లాబ్ జాంజువా పాడారు. రచన జయదీప్ సహాని, సంగీతం సలీం సులేమాన్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట దిల్ సే చిత్రానికి లతా మంగేష్కర్, ఎంజి శ్రీకుమార్ పాడారు. రచన గుల్జార్, సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్ కి మీరు మీ సమాధానాల్ని వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి. నంబరు 0 8 6 6 2 4 8

8812. సో నంబర్ మీ అందరికీ తెలుసు కదా. ఫస్ట్ క్వశ్చన్ మీ అందరి కోసం వచ్చేస్తుంది, ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం పేరేంటి? ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం పేరు ఏంటి?

సో మరి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్స్ టకటక పంపించేశారు. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఏది అని అడిగాను. సో శేషాద్రి నెల్లూరు నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా వారితో పాటు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు, మరి వీరిద్దరూ ఫస్ట్ పంపించారు. ఫాలోడ్ బై ఇంకా తర్వాత ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మని గుర్తు నుంచి, ఇంకా దొంతి రమేష్ అనంతపురం నుంచి, విజయ్ కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక మారుతినగర్ అనంతపురం నుంచి, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, ఇంకా వారి కుటుంబ సభ్యులు శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోల్లంక అవనిగడ్డ నుంచి, రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి, ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, లీల మహాలక్ష్మి, గీతిక, సిరి, ఇంకా వారి కుటుంబ సభ్యులు లక్కవరం ఏలూరు జిల్లా నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మూరు తాలూకా కర్ణాటక నుంచి, అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం వెంకటస్వామి, ఇంకా తుర్కపల్లి గ్రామం నుంచి వీరమ్మ వినయ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, బి శివకుమార్ ముదిరాజ్, వీసీ కాలనీ నంద్యాల నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి నుంచి, యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకామేశ్వరి శ్రీనివాస్, గుండుగొల్ల నుంచి కొనకళ్ళ రమేష్, రామోజీ శ్రీనివాస్, శ్రీనివాస్ బాబు, సతీష్, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, సంగా శివకుమార్ నంద్యాల నుంచి, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, వీర కనకారావు, పార్వతి, వీరభద్రపురం నుంచి, పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి, సుబ్రమణి, పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, చెన్నకేశవరావు అత్తిల్ నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, అనంతపురం నుంచి అనురాధ, పోతరాజు ఝాన్సీ వంశీ కార్తీక్ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. రిపీట్ ద క్వశ్చన్ అంటున్నారు. ఎస్, ఆల్రెడీ రిపీటెడ్ అండి, క్వశ్చన్ రిపీట్ చేసి ఆన్సర్స్ చదువుతూ ఉన్నాను. ఇంకా మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇషతుల్లా, ఇబాదుతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి, శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి, చక్రధర్ మహీధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుంచి, జయకుమార్ తిరువన్నామలై నుంచి, నల్గొండ డిస్ట్రిక్ట్ హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి దైదాస్ త్రివేణి, చిన్మయి, ప్రీతం, నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, రాధా ఖమ్మం నుంచి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మి, రామకృష్ణయ్య, ఇంకా గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య వారి మిత్రబృందం, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంశ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ, లతా, సుహాస్ హోసకట్ట నుంచి, రఘుబీర్ సింగ్ సుగుణాబాయి, రాధా, మున్నా ఏలూరు నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, నాగార్జున, లక్ష్మి, వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, పోలపల్లి శ్రీనివాస్, రాజన్నపేట సిరిసిల్ల నుంచి, దైద భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు,

బట్టా రామకృష్ణ దేవాంగ్ సౌత్ మోపూర్ నెల్లూరు జిల్లా నుంచి, పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర తుమ్మ పద్మావతి, విజయశేఖర్ టీచర్స్ కాలనీ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి, భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి అశోక్ కుమార్ మానసవీణ మోక్షశ్రీ మోనీష్ సుజాతనగర్ ఒంగోలు నుంచి, ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి లక్ష్మీ అనూష ఆద్యశ్రీ శ్రీగాయత్రి రామ్ మనోహర్ తెనాల నుంచి, బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి, పెడన్న రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగా, ఇంకా పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి, ఎస్ఆర్కే ప్రభాకర్రావు స్వరూప రెబ్బెన నుంచి, భానుప్రకాష్ వావిళ్ళ నుంచి, వైష్ణవి వావిళ్ళ, కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి మహబూబ్ సుబాని, గణపవరపు నాగేశ్వరరావు కనక సులోచన సురేష్ హరికృష్ణ వారి కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, ఇస్మాయిల్ భాయ్ జాకీర్ భాయ్ ఇంకా సుధాకర్ మంగళంపూరి ప్రకాష్ నెల్లూరు జిల్లా నుంచి, మల్లేశ్వరరావు శాంభవి జగదీశ్వర్ తమన్ వారి కుటుంబ సభ్యులు కాంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి. ఎస్, మరి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఈ శిఖరాలకి సంబంధించిందే, అయితే ప్రపంచంలో కాదు భారతదేశంలో ఎత్తైన శిఖరం పేరేంటి, భారతదేశంలో ఎత్తైన శిఖరం పేరేంటి. ఇంకా ఒక ఎస్ఎంఎస్ మిగిలిపోయింది. వనం వెంకటేశ్వర్లు చెన్నూరు దగదత్తి మండలం నుంచి మౌంట్ ఎవరెస్ట్ రైట్ ఆన్సర్ పంపించారండి. సో సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో ఎత్తైన శిఖరం పేరు.

సో మన సెకండ్ క్వశ్చన్, భారతదేశంలోనే ఎత్తైన శిఖరం మరి? దీని కూడా ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో అయితే ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే దొంతి రమేష్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వారితో పాటు ప్రసాద్ ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కే రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సో వీరి ముగ్గురి మెసేజెస్ ఒకసారి వచ్చాయన్నమాట. సో తర్వాత ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, లీలా, మహాలక్ష్మి, ఇంకా వారి కుటుంబ సభ్యులు లక్కవరం ఏలూరు జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, విజయ్ కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మార్తినగర్ అనంతపురం నుంచి, బి శివకుమార్ ముదిరాజ్, విసి కాలనీ నంద్యాల నుంచి, ఇంకా భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, బట్టా రామకృష్ణ దేవాంగ, సౌత్ మోపూర్ నెల్లూరు జిల్లా నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, శ్రీవిద్య అనంతపూర్ నుంచి, వినీల అశోక్ మణికొండ హైదరాబాద్ నుంచి, నేదునూరి కళ్యాణచారి, రుత్విక్, శ్రీవైష్ణవ్, కల్వకుర్తి, నాగర్కర్నూలు డిస్టిక్ నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, అనంతపురం నుంచి అనురాధ, శ్రీరామదాస్ అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రచారి, తిప్పత్తి, నల్గొండ డిస్టిక్ నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, పోతరాజ్ ఝాన్సీ వంశీ, కార్తీక్ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ నుంచి, ఇంకా మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, ఎం రావు ఒంగోలు నుంచి, పుట్టపాక శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి పుట్టపాక నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, రాధా ఖమ్మం నుంచి, అశోక్ రమ్య దినకర్ దేవాన్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, హిమాలయాలు అనేస్తే ఎలా అండి? హిమాలయాల్లో చాలా చాలా శిఖరాలు ఉన్నాయి, అందులో ఏది అనేది దానికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరేంటి అనేది నా క్వశ్చన్ అనమాట. సో నంద్యాల ఉమాపతినావు నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, సూరజ్సింగ్ రుక్మిణిబాయి నెల్లూరు చిన్నబజార్ నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బత్తిని రవికుమార్, వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం నుంచి, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకామేశ్వరి శ్రీనివాస్, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి, ఇంకా విజయశేఖర్ టీచర్స్ కాలనీ నుంచి నంద్యాల. మౌంట్ ఎవరెస్ట్ క్వశ్చన్ అయిపోయిందండి, మరి మళ్ళీ ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ అని పంపించారు. మౌంట్ ఎవరెస్ట్ రాంగ్ ఆన్సర్. మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం. నేను అడిగింది భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏంటి అనేది. నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్.

నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనికా, త్రిలోక్. రైట్ ఆన్సర్ శ్రీరామారావు, అపరాజిత. పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్ వీర కనకారావు, పార్వతి. వీరభద్రాపురం నుంచి రైట్ ఆన్సర్ ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ నుంచి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం. రాజన్న సిరిసిల్ల జిల్లా శీలవంశ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ. పండ లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత. నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి చక్రధర్, మహీధర్, శ్రీధర్, శశిధర్. పెనమలూరు నుంచి జైబాలన్, తిరువన్నమలై నుంచి. తెనాలి నుంచి సో ఆన్సర్ లేదు, చక్కగా వివరం అంతా, క్వశ్చన్ అంతా రిపీటెడ్గా రాశారు. సో ఆన్సర్ కూడా పంపిస్తే బాగుండేదండి. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బెన నుంచి రైట్ ఆన్సర్. దైద భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ నుంచి రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న రైట్ ఆన్సర్. పాలెంపొల్లయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి. ఇంకా నరేందర్ రెడ్డి, ముంత పెద్దన్న. రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య, ఇంకా వారి మిత్రబృందం. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, నాగప్రసాద్. వాసవి నగర్ కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని. చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత. గణపవరపు నాగేశ్వరరావు, కనకసులోచన, సురేష్, హరికృష్ణ వారి కుటుంబ సభ్యులు. ఉపలూరు గ్రామం, కంకిపాడు మండలం నుంచి. రఘుబీర్ సింగ్, సుగుణబాయి, ఏలూరు నుంచి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ. దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర. ఇనమడుగు నుంచి తుమ్మ, పద్మావతి. కుంచి రామూర్తి, కుంచివానిపేట నుంచి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివశరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. పోలేపల్లి శ్రీనివాస్, రాజన్న, రాజన్నపేట, సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత. ఆల్రెడీ పంపించారు కదండి, మళ్ళీ పంపించారు. కందేరి గోపీనాథ్, సుధారాణి, తిరుపతి నుంచి. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలి శివదాసరెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. పూజారి ధనంజయ, సిండికేట్ నగర్, పెద్దమ్మగుడి నుంచి. మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు. ఉప్పులూరు గ్రామం, కంకిపాడు మండలం నుంచి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, నాగార్జున, లక్ష్మి. వడియంపేట, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, హైదరాబాద్, సైనిక్పురి కాలనీ నుంచి. చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. భానుమక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్. ముండ్రాయి గ్రామం నుంచి అనుమల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిరా. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. మరి భారతదేశంలోనే ఎత్తైన శిఖరం కాంచన గంగ. సో మరి ప్రపంచం అయిపోయింది, భారతదేశం అయిపోయింది, ఇంకా మిగిలింది ఏంటి? దక్షిణ భారతదేశం. సో దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం పేరేంటి, అది ఎక్కడుంది? సో ఆన్సర్ పంపించేసేయండి, మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది.

0: ను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. గమనిక విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: మరి ఈరోజు యువలయలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అనమాట, భారతదేశంలోనే ఎత్తైన శిఖరం ఏది అని అడిగాను. సో ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హర్నాథపురం నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. మరి వారితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే శేషాద్రి నెల్లూరు నుంచి, ఇంకా నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, నాగేంద్రప్ప, ఉడేవు, మొలకలమూరు తాలూకా, కర్ణాటక నుంచి, ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ, అమ్మనగుర్తి నుంచి, తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి. ఓల్డ్ ఆన్సర్ అండి, సో సారీ, కాదు. సూరజ్ సింగ్, రుక్మిణిబాయ్, చైనా బజార్, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మల్లీశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు, ఉప్పులూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా నుంచి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, బట్టా రామకృష్ణ దేవంగ, సౌత్ మొప్పూర్, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఎస్, వీరందరూ ఒక టైంకి పంపించారనమాట రైట్ ఆన్సర్. సో ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే అనంతపురం నుంచి అనురాధ, రాధా ఖమ్మం నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వినీల అశోక్ మణికొండ హైదరాబాద్ నుంచి, గడపవరపు నాగేశ్వరరావు, కనకసులోచన, సురేష్, హరేకృష్ణ, హరికృష్ణ వారి కుటుంబ సభ్యులు, ఉప్పులూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా నుంచి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, మధుసూదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాతనగర్ ఒంగోలు నుంచి, సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, బి శివకుమార్ ముదిరాజ్, విసి కాలనీ, నంద్యాల నుంచి, శ్రీరామారావు, అపరాజిత, పెనమలూరు నుంచి, పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి, పోతురాజ్, ఝాన్సీ, వంశీ, కార్తీక్, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోల్లంక, అవనిగడ్డ నుంచి, విజయశేఖర్, ఎస్బీఐ కాలనీ, నంద్యాల నుంచి, అశోక్, రమ్య, దినకర్, దేవాన్, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి, బృందావనం, పద్మశ్రీ, శ్యామ్, హైదరాబాద్, సైనిక్పురి నుంచి, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, దొంతి రమేష్ అనంతపురం నుంచి, సంగ జయంతి నంద్యాల నుంచి, వీర కనకారావు, పార్వతి, వీరభద్రాపురం నుంచి, చక్రధర్ మహీధర్, శ్రీధర్, శశిధర్ పెరమలూరు నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంత పెద్దన్న, ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్ తెనాల నుంచి, కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుంచి, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, బ్రహ్మయ్య శారద కర్నూలు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, చిలుక నారాయణ అనసూయ యమున జన్కంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురాం మౌనిక త్రిలోక్, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మి, నరేందర్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం నుంచి గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న ఇంకా వారి మిత్రబృందం, జైబాలన్ తిరువన్నామలై నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని, వెలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి నాగప్రసాద్ వాస్వీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, బత్తిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి, దైదభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, ముండ్రాయి గ్రామం నుంచి అనుముల మోహన్ సుభద్ర రాజ్కుమార్ రచన మిహిరా, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత, హ్యాపీ హోమ్స్ నుంచి నల్గొండ నుంచి దైద త్రివేణి చిన్మయి ప్రీతం, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి గ్రామం నుంచి, కుంచి రామూర్తి కుంచివానిపేట నుంచి, శ్యామలా ప్రకాష్ చిన్న తిరుపతి నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి, దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప డిస్టిక్ నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాద్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్టిక్ నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, ఇంకా వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య సురేష్ రుక్మిణి రమ్య అఖిల్, నంద్యాల జిల్లా భానుముక్కల్ నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ పూజారి ధనంజయ సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి నుంచి, దంపూర్ బలరామరెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర తుమ్మ పద్మావతి, ఎస్బి చరిష్మా రెబ్బెన నుంచి, ఇంకా కాంచనగంగ దగ్గరే ఉండిపోయారు కొంతమంది, కాంచనగంగ క్వశ్చన్ అయిపోయిందండి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, శిఖరం అని అడిగితే రామేశ్వరం అని పంపించారు. సో అసలు రామేశ్వరం ఎలా అనుకున్నారనేది నాకు అర్థం కాలేదు. సో శిఖరం అంటే ఒక ఎత్తైన పర్వతం అని క్వశ్చన్ అన్నమాట. సో దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం గురించి అడిగాను. పోతరాజు ఝాన్సీ వంశీ కార్తీక్ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, వనం వెంకటేశ్వర్లు చెన్నూరు దగదర్తి మండలం నుంచి, ఇంకా తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల అయాన్స్ పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ, నెల్లూరు జిల్లా నుంచి సుధాకర్, ఎస్ మరి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. సో దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన శిఖరం అనైముడి కేరళలో ఉంది. ఇది ఇడుక్కి ఎర్నాకులం డిస్ట్రిక్ట్ల బార్డర్లో ఉందన్నమాట. సో ఈ రెండు జిల్లాల సరిహద్దుల్లో ఈ శిఖరం అనేది ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ మీ అందరి కోసం వచ్చేస్తూ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మరి కాంచనగంగ గురించి అయితే చెప్పారు. సో కాంచనగంగ ఫస్ట్ ఎవరు అధిరోహించారు, కాంచనగంగ శిఖరాన్ని ఫస్ట్ ఎవరు అధిరోహించారు అన్నది లాస్ట్ క్వశ్చన్.

సో మరి లాస్ట్ క్వశ్చన్, మరి ఈరోజు యువలయలో కాంచనగంగని ఫస్ట్ ఎవరు ఎక్కారు అని అడిగాను. సో ఆన్సర్స్ అయితే పంపించేశారు. సో కొన్ని రైట్ కొన్ని రాంగ్, ఇంకా కాంచనగంగ దగ్గరే అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంకా అనైముడి దగ్గరే ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎనీవే మళ్ళీ ఒకసారి కాంచనగంగ దగ్గరికి వెళ్ళిపోదాం. సో కాంచనగంగ ఫస్ట్ ఎవరు ఎక్కారు అన్నదానికి హాఫ్ ఆన్సర్ పంపించారు, అంటే ఒక పేరే పంపించారు. సో రెండు పేర్లు పంపిస్తే బాగుండేదండి. సో ఎవరు అని అంటే విజయ్ కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మారుతినగర్, అనంతపురం నుంచి. సో ఒక పేరు పంపించారు, బట్ ఎనీవే రైట్ ఆన్సరే కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో మరి ఇంకా నెక్స్ట్, ఇంకా వీరితో పాటు రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే రెండు పేర్లు పంపించారు, శేషాద్రి, నెల్లూరు.

నుంచి. సో ఇంకా మధుసూదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి వీరు కూడా ఒకటే పేరు పంపించారు. సో రెండు పేర్లు పంపిస్తే బాగుండేది. ఎస్, రెండు పేర్లు పంపించిన వాళ్ళు ఎవరంటే ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ అనుస, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్ తెనాల నుంచి. సో వీరు రెండు పేర్లు పంపించారనమాట. సో ఇంకా డీటెయిల్గా ఆన్సర్ పంపించారు ఎవరు అంటే మల్లేశ్వరరావు శాంభవి, జగదీశ్వర్ తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఉప్పులూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా నుంచి. సో వీళ్ళు అందరూ ఒక టైంకి పంపించారండి ఆన్సర్. సో రైట్ ఆన్సర్ కంగ్రాచులేషన్స్. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే వినీల, అశోక్ మణికొండ హైదరాబాద్ నుంచి, రాధా ఖమ్మం నుంచి, ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమరగుర్తి నుంచి, పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి, శ్యామ్ నెల్లూరు నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ వారణాసి నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి, పండా లలితాదేవి శ్రీధరబాబు సునీత నగరం మండలం బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి. సో అయితే వీరు పంపించింది ఏంటి అని అంటే ఇండియన్స్ ఎవరు ఎక్కారు అనేది పంపించారు. నేను అడిగింది ఇండియన్స్ కాదండి, నేను ఫస్ట్ ఎవరు ఎక్కారు అని అడిగాను అనమాట. సో ఫస్ట్ ఎక్కిన వాళ్ళు వేరు, ఫస్ట్ ఎక్కిన ఇండియన్స్ వేరు, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. ఇంకా గణపవరపు నాగేశ్వరరావు, కనకసులోచన, సురేష్, హరికృష్ణ వారి కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం, కంకిపాడు మండలం నుంచి రైట్ ఆన్సర్. శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మురు తాలూకా కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, పోతరాజు ఝాంసీ వంశీ కార్తీక్ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, బృందావనం పద్మశ్రీ శ్యామ్ శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పూర్ నుంచి. వీరు డేట్ ఇయర్ కూడా ఇచ్చారు, నైస్ అండి. ఇంకా కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంతా పెద్దన్న, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోల్లంక అవనిగడ్డ నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ఇంకా చిలుక నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ డిస్టిక్ట్ నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి గ్రామం నుంచి, హ్యాపీ హోమ్స్ నల్గొండ నుంచి దైద త్రివేణి చిన్మయ్యి ప్రీతం, ఇంకా బతిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, వీర కనకారావు పార్వతి వీరభద్రపురం నుంచి, జయబాలన్ తిరువన్నమలై నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాద్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన్, నాగర్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, దైద భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ డిస్టిక్ నుంచి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల డిస్టిక్ నుంచి, ఇంకా అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మీ నరేందర్ రెడ్డి, పెంచలయ్య సూర్యపల్లి నుంచి, శశిరెడ్డి డోకుపతి శివప్రసాద్ తుమ్మలచెర్ల గోపీనాథ్ బండారు శంకరయ్య ఇంకా వారి మిత్రబృందం, సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పూజారి ధనంజయ సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి, ఇంకా వెలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాస్మినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, చక్రధర్ మహీధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, శ్యామల ప్రకాష్ అశ్విని ఆనంద్ మన్విత్ చిన్న తిరుపతి కర్ణాటక నుంచి, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపాలెం గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య సురేష్ రుక్మిణి అఖిల్ రమ్య, తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిర రఘురామ్ మౌనిక త్రిలోక్, ఒంగోలు నుంచి దింటికుర్తి సుబ్బారావు,

నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాషిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు. పి విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి, మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల డిస్టిక్ నుంచి, దొంతి రమేష్ అనంతపూర్ నుంచి, ఇంకా ఎస్ఆర్కే ప్రభాకర్ స్వరూప రెబ్బెన విలేజ్ నుంచి, ఎస్ వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో కాంచనగంగా ఫస్ట్ ఎక్కిన వాళ్ళు ఎవరంటే జో బ్రౌన్, జార్జ్ బ్యాండ్. వీరు ఇద్దరు ఏంటంటే బ్రిటిషర్స్ అనమాట, యూకే నుంచి. 25 మే 1955న ఈ శిఖరం వారు అధిరోహించడం జరిగింది. అయితే మన ఇండియన్స్లో ఎవరు ఫస్ట్ ఎక్కారు అంటే 1977లో మన ఇండియన్ ఆర్మీ టీం ఎక్కారు. వీరు కల్నల్ నరేంద్ర కుమార్ అనే వ్యక్తి లీడర్షిప్లో వీళ్ళు ఈ కాంచనగంగ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. మరి అదండి ఈరోజు యువలయ. మరి మీకోసం బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి, వింటూ ఎంజాయ్ చేయండి.

యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర

0: జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: నవపదుల నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో, ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ, మునుపటి కళలను పరిచయం చేస్తూ
4: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
3: మన ఆకాశవాణి
4: భరతావనికే
3: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
4: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.
3: ఆకాశం.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట ఆరెంజ్ చిత్రానికి సాహిల్ చిన్మయి పాడారు. రచన వనమాలి, సంగీతం హారిస్ జయరాజ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట గోలీమార్ చిత్రానికి చక్రి కౌసల్య పాడారు. రచన భాస్కర్ భట్ల.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రాముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బావుంటే దేశం బావుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
5: కార్యక్రమం తర్వాత మీరు వినబోయే పాట డార్లింగ్ చిత్రానికి సూరజ్ ప్రశాంతిని పాడారు, రచన అనంత శ్రీరామ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట బృందావనం చిత్రానికి శంకర్ మహాదేవన్, శ్రేయ ఘోషల్ పాడారు. రచన అనంత శ్రీరామ్, సంగీతం తమన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రియమైన శ్రోతులకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మనం ఎన్నో ముఖ్యమైన

విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా నేడు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యుఎన్ పీస్ కీపర్స్ సందర్భంగా ప్రపంచ శాంతి కోసం సేవ చేస్తున్న పీస్ కీపర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యుఎన్ పీస్ కీపర్స్ అనేది ప్రపంచ శాంతి కోసం తమ సేవలను అందిస్తున్న యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్ ను గుర్తు చేసుకునే ప్రత్యేక రోజు. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు, అశాంతి పరిస్థితులు ఏర్పడినప్పుడు అక్కడ శాంతిని స్థాపించడానికి యునైటెడ్ నేషన్స్ ప్రత్యేక బృందాలను పంపిస్తుంది. ఈ బృందాలనే యుఎన్ పీస్ కీపర్స్ అంటారు. వీరు వివిధ దేశాల నుంచి వచ్చిన సైనికులు, పోలీసులు మరియు వైద్య సిబ్బంది. వీరి ప్రధాన బాధ్యత ఘర్షణ ప్రాంతంలో శాంతిని కాపాడటం మరియు ప్రజలకు భద్రతను కల్పించడం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యుఎన్ పీస్ కీపర్స్ ను ప్రతి సంవత్సరం మే 29 నిర్వహిస్తారు. 1948 మొదటి యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్ ప్రారంభమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును నిర్వహిస్తున్నారు. ప్రపంచ శాంతి కోసం పనిచేసే ఈ పీస్ కీపర్స్ ను బ్లూ హెల్మెట్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వీరు ధరించే నీలిరంగు హెల్మెట్ వారికి ప్రత్యేక గుర్తింపు. భారతదేశం కూడా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్ లో ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలో అత్యధిక పీస్ కీపర్స్ ను పంపిన దేశాల్లో ఇండియా కూడా ఒకటి. వేలాది మంది భారత సైనికులు ఆఫ్రికా, ఏషియా మరియు ఇతర ప్రాంతాల్లో శాంతి కోసం సేవలందిస్తున్నారు. భారత మహిళా పీస్ కీపర్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందారు. ఈ సేవలలో ఎంతో ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు పీస్ కీపర్స్ తమ ప్రాణాలను కూడా కోల్పోతారు. అయినప్పటికీ ప్రపంచ శాంతి కోసం వారు ధైర్యంగా సేవలు కొనసాగిస్తారు. అందుకే ఈ రోజున విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పీస్ కీపర్స్ కు ప్రపంచవ్యాప్తంగా నివాళులర్పిస్తారు. ఈ రోజు మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని గుర్తు చేస్తుంది, ప్రపంచంలో శాంతి, సహనం, మానవత్వం ఎంతో అవసరమని. పీస్ కీపర్స్ అందిస్తున్న సేవలను గౌరవిస్తూ శాంతియుత ప్రపంచ నిర్మాణంలో మనము భాగస్వాములవుదాం. పీస్ కీపర్స్ గురించి, ప్రపంచ శాంతి గురించి మాట్లాడుకున్నప్పుడు నాకు ఈ జెండా అనే పాట గుర్తొచ్చింది. ముఖ్యంగా దేశభక్తి, ఐక్యతను ప్రతిబింబించే ఈ పాట మీకు వినాలనిపిస్తుందని అనుకుంటున్నాను. సరే మరి, ఇప్పుడు బాబీ చిత్రం నుంచి మణిశర్మ సంగీతంలో శంకర్ మహదేవన్ ఆలపించిన పాటను విందాం.

ఈరోజు వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే సందర్భంగా ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన డైజెస్టివ్ హెల్త్ లేదా గట్ హెల్త్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. మనం తినే ఆహారం శరీరానికి శక్తిగా మారాలంటే జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయాలి. అందుకే మంచి ఆరోగ్యానికి మూలం మంచి జీర్ణక్రియ అని వైద్యులు చెప్తుంటారు. మన శరీరంలో డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా ముఖ్యమైన వ్యవస్థ. మనం తినే ఆహారం నోటిలోకి వెళ్లిన తరువాత ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ వంటి భాగాల ద్వారా ప్రయాణిస్తూ జీర్ణమవుతుంది. ఆహారంలో ఉన్న పోషకాలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఈ మొత్తం ప్రక్రియను డైజెషన్ అంటారు. ప్రస్తుతం చాలామంది గట్ హెల్త్ సమస్యలతో బాధపడుతున్నారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం, నిద్రలేమి, స్ట్రెస్, తక్కువ నీరు తాగడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటోంది. గట్ హెల్త్ బాగలేకపోతే శరీరం మొత్తం ప్రభావితమవుతుంది. మన పెద్దలు ఎప్పుడూ ఉదయం మంచి అలవాట్లు ఆరోగ్యాన్ని కాపాడతాయని చెబుతుంటారు. అందుకే ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగడం చాలా మంచిది. కొందరు లెమన్ వాటర్ లేదా జీరా వాటర్ కూడా తాగుతారు. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. అలాగే ఉదయం ఖాళీ కడుపుతో అధికంగా టీ లేదా కాఫీ తీసుకోవడం తగ్గించడం మంచిది. రోజు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, మిల్లెట్స్, స్ప్రౌట్స్ వంటి ఆహారాలు గట్ హెల్త్కు చాలా మంచివి. ముఖ్యంగా కర్డ్, బటర్ మిల్క్ వంటి ప్రోబయోటిక్ ఫుడ్స్ జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడతాయి. చాలామంది తీపి పదార్థాలు, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఇవి గట్ హెల్త్ను దెబ్బతీసే అవకాశాలు ఎక్కువ. అధికంగా ఆయిల్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, కాన్స్టిపేషన్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. గట్ హెల్త్ బాగోకపోతే అనేక రకాల సమస్యలు వస్తాయి. ఉదాహరణకు ఎసిడిటీ, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్, డయేరియా, అల్సర్స్, ఫ్యాటీ లివర్, ఐబీఎస్ వంటి సమస్యలు కనిపిస్తాయి. కొన్నిసార్లు స్కిన్ ప్రాబ్లమ్స్, వీక్ ఇమ్యూనిటీ, స్ట్రెస్, డిప్రెషన్ వంటి సమస్యలకు గట్ హెల్త్ కారణం కావచ్చు. అందుకే హెల్తీ గట్ హెల్తీ లైఫ్ అని అంటారు. మన శరీరంలో ఇమ్యూనిటీలో కూడా గట్ హెల్త్ కీలక పాత్ర పోషిస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిలో పెద్ద భాగం మన గట్తో సంబంధం కలిగి ఉంది. గట్ ఆరోగ్యంగా ఉంటే శరీరం వ్యాధులను ఎదుర్కొనే శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం సమయానికి ఆహారం తీసుకోవడం. చాలామంది బ్రేక్ఫాస్ట్ మానేస్తారు. మరికొంతమంది రాత్రిళ్లు ఆలస్యంగా తింటారు. ఇవి జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. అందుకే రోజు సమయానికి ఆహారం తీసుకోవాలి. నెమ్మదిగా నమిలి తినడం కూడా చాలా అవసరం. రోజుకు సరిపడా నీరు తాగడం కూడా చాలా ముఖ్యం. తక్కువ నీరు తాగితే కాన్స్టిపేషన్ వంటి సమస్యలు పెరుగుతాయి. అలాగే రోజు కొంత సమయం వాకింగ్, యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా వజ్రాసన వంటి యోగా ఆసనాలు జీర్ణ వ్యవస్థకు మంచివిగా భావిస్తారు. స్ట్రెస్ కూడా గట్ హెల్త్పై ప్రభావం చూపుతుంది. ఎక్కువ టెన్షన్, యాంగ్జైటీ, నిద్రలేమి వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు తగ్గుతుంది. అందుకే సరైన నిద్ర, ప్రశాంతమైన మనసు కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డేను వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రియాలజీ ఆర్గనైజేషన్ ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడం. మన ఆరోగ్యం ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన జీవనశైలి, వ్యాయామం, మంచి నిద్ర ఉంటే గట్ హెల్త్ బాగుంటుంది. గట్ హెల్త్ బాగుంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చివరగా ఆరోగ్యకరమైన జీవితం కోసం మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకుందాం. మన జీర్ణ వ్యవస్థను కాపాడుకుంటూ ఆరోగ్యంగా జీవిద్దాం. ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఎంఎల్ఆర్ కార్తికేయన్ మరియు అనిత పాడిన పాట మీకోసం.

ఈరోజు భారత మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి గొప్ప సేవలను గుర్తు చేసుకుందాం. చౌదరి చరణ్ సింగ్ గారు భారత రాజకీయ చరిత్రలో రైతుల నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. వారు 1902 డిసెంబర్ 23న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే గ్రామీణ జీవితం, రైతుల కష్టాలు వారికి దగ్గరగా తెలుసు. అందుకే జీవితాంతం రైతుల అభివృద్ధి కోసం కృషి చేశారు. వారు న్యాయశాస్త్రంలో విద్యాభ్యాసం పూర్తి చేసి తరువాత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ ఆలోచనలకు ప్రభావితమైన వారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. స్వాతంత్ర్యం తరువాత భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన నాయకుల్లో వారు ముందు వరుసలో నిలిచారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతులకు రుణ సౌకర్యాలు, భూ సంస్కరణలు వంటి అంశాలపై వారు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. 1979 సంవత్సరం నుంచి 1980 సంవత్సరం వరకు వారు భారతదేశ 5వ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రధానమంత్రిగా పనిచేసిన కాలం తక్కువైనా రైతు సంక్షేమంపై వారి ఆలోచనలు ఎంతో ప్రభావం చూపారు.

ఒప్పించాయి. అందుకే వారిని ఛాంపియన్ ఆఫ్ ఇండియాస్ ఫార్మర్స్ అని కూడా పిలుస్తారు. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే రైతు బలపడాలని వారు ఎప్పుడు చెప్పేవారు. రైతులే దేశానికి వెన్నెముక అని విశ్వసించారు. చౌదరీ చరణ్ సింగ్ 1987 మే 29 పరమపదించారు. వారి సేవలను గుర్తు చేసుకుంటూ భారత ప్రభుత్వం వారి జయంతిని నేషనల్ ఫార్మర్స్ డేగా నిర్వహిస్తోంది. రైతుల అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన చౌదరీ చరణ్ సింగ్ ఆశయాలు, ఆలోచనలు భారత ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. ఇప్పుడు మహర్షి చిత్రం నుంచి దేవిశ్రీప్రసాద్ సంగీతంలో శంకర్ మహదేవన్ పాడిన పాటను విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇదండి ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం. మరెన్నో విషయాలతో రేపటి యువవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన సమాప్తం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుతో విద్యుత్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వార్తల వివరాలు: గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి

0: విద్యుత్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట సచివాలయంలో ఈ రోజు ముఖ్యమంత్రి విద్యుత్ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంశం సహా విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే 6 నెలల ప్రణాళిక, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం ఈ డ్రైవ్ పథకాల పురోగతి, ఏపీఐఈసీ పాలసీ కింద ఆమోదించిన వివిధ ప్రాజెక్టుల పరిస్థితి, నెట్ క్యాప్ బలోపేతం, డిజిటల్ ట్విన్ గ్రిడ్ నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గ్రీన్ ఎనర్జీలో 160 గిగావాట్ల ఉత్పత్తికి లక్ష్యం నిర్దేశించుకున్నామని, దానికి అనుగుణంగా నెట్వర్క్ను కూడా అభివృద్ది చేసుకోవాలని సూచించారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కారిడార్ పూర్తయితే రాష్టంలో డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు ఈ నెట్వర్క్ ఎంతో ఉపకరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు పెరిగితే ఆయా రంగాల్లో పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయని సూచించారు. అలాగే పీఎం సూర్యఘర్ అమలులో వేగం పెంచాలని, ఈ పథకం అమల్లో ఏపీ 4వ స్థానంలో ఉందని, అగ్రస్థానంలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులతో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్య ఆరోగ్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. బయోమెట్రిక్ హాజరును ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. మందుల కొరత లేకుండా చూడాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పేద రోగికి కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందాలన్నారు. అందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ,
1: 2024 చెప్పాను నేను కూడా 15 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. చేయాల్సిన స్థాయిలో జరగలేదు. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఉండడంతో రావాల్సిన 200 కోట్లు వస్తే వాటిలో కొద్ది భాగం మాత్రం ఖర్చు పెట్టారు. ఇవాళ మిగతాదంతా రాష్ట్ర బడ్జెట్లో పెట్టి వీటిని పూర్తి చేయాలా. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి లాస్ట్ ఈ ఎన్ఎంసీ గైడ్లైన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్న నేపథ్యంలో, ఈ ఇన్ఫ్రా గ్యాప్స్ ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా ఫ్యాకల్టీ డెఫిషియెంట్ ఉన్న నేపథ్యంలో కూడా 50 సీట్లు మాత్రమే ఎన్ఎంసీ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇంకో 50 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 100 సీట్లు ఇవ్వడానికి ఎన్ఎంసీ ఆమోదం తెలిపింది.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జౌళి రంగంలో ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర మంత్రి కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి పారిశ్రామికవాడలో ఉన్న స్పిన్టెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను సందర్శించారు. ఆయనకు రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ ఎండీ వల్లభనేని సుధాకర్ చౌదరి సాదర స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి స్పిన్టెక్స్ ప్రాంగణంలో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి పట్టు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఏ రంగంలోనైనా ముందుకు వెళ్లగలిగే సామర్థ్యమున్న రాష్టమని, అలాగే చేనేత రంగంలో ఎంతో ప్రసిద్ది చెందిందని అన్నారు. ముఖ్యంగా సాంకేతిక పరంగా జౌళి రంగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. కాగా రేపు విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా గ్లాస్ ఫైబర్ యూనిట్ను కేంద్ర మంత్రి ప్రారంభించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో ధరల మార్పులను నిత్యం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ 8వ సమావేశం ఈరోజు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రుల కమిటీ సభ్యులైన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ, పప్పులు, బియ్యం, వంట నూనెలు, టొమాటో, ఉల్లిపాయల వంటి నిత్యావసర వస్తువుల డిమాండ్, రిటైల్, హోల్సేల్ మార్కెట్ ధరల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ద వాతావరణ ప్రభావంతో కొంతమేర ధరలు పెరిగినా వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్దంగా ఉందన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు పెరిగి

0: కనెక్షన్లు, పేదలకు గృహ నిర్మాణం, ఆరోగ్య సేవలు వంటి పథకాలు ఎంతో ఉపయోగకరంగా మారాయని తెలిపారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడడంతో ప్రజలకు సౌకర్యాలు పెరిగాయని తమ అనుభవాలను పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నామని, ఈ పథకాలు తమ కుటుంబాల అభివృద్దికి ఎంతగానో తోడ్పడుతున్నాయని లబ్దిదారుడు జి వెంకట్రావు ఆకాశవాణికి తెలియజేస్తూ,
1: పిఎం కిసాన్ మోడీ చేస్తుంటారు, ఇది వల్ల రైతుకి చాలా ఉపయోగం ఉంది. మేము ఎరువులు కానీ పురుగు మందులు కానీ పెంచుకోవటం ఇంకా అవకాశం ఉంది రైతులకి. మోడీ గారు చాలా మంచి పని చేస్తారు, రైతులకి చాలా అనుభవం ఉన్నారు.
0: రానున్న 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం, నైరుతి తూర్పు మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని, బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వివరించారు. విశాఖ రైల్వే జోన్ జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని రాష్ట చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు విజయనగరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహానాడు వేదికగా స్త్రీశక్తి నినాదంతో అనేక తీర్మానాలు చేయడం, మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడం తెలుగుదేశం పార్టీలో మహిళా సాధికారతకు నిదర్శనమని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుతో విద్యుత్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అదౌ ముఖ్య వార్తాః. సర్వోచ్చ న్యాయాలయేన సర్వేభ్యః ఉచ్చ న్యాయాలయేభ్యః త్రిషు మాసేషు ఏవ రక్షితాః ఆదేశాః ఘోషయితుం నిర్దిష్టం. శిక్షామంత్రిణా ధర్మేంద్రప్రధానేన పరీక్షాపరాధ విరుద్ధం కఠోర కార్యాచరణాయ యోగ్య ఛాత్రాణాం రక్షణాయ చ ఆశ్వాసితం. పిఎం సూర్యాఘర యోజనయా ప్రముఖం లక్ష్యం ప్రాప్తం. అస్మిన్ ప్రాయః 40 లక్షాని గృహాణి రూఫ్ టాప్ సోలర్ ఇత్యేతం అంగీకృతవంతః. భారత ఋతు విభాగేన దేశే జూన్ మాసే సామాన్యాత్ న్యూనం ప్రావృట్ వృష్టేః, అనేకేషు రాజ్యేషు సామాన్యాత్ అధికం యావత్ ఉష్ణతరంగస్య స్థితేః చ సంభావనా ప్రకటితా. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం అద్య సాయంకాలే మహారాజా యాదవీంద్ర సింహ్ అంతరాష్ట్రీయ క్రికెట్ క్రీడాంగణే న్యూ చండీగఢ్ నగరే మహత్వపూర్ణే క్వాలిఫయర్ ద్వితీయ స్పర్ధాయాం గుజరాత్ టైటన్స్ దళం రాజస్థాన్ రాయల్స్ దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. అద్య సర్వోచ్చ న్యాయాలయేన సంపూర్ణే దేశే సర్వేషాం ఉచ్చ న్యాయాలయానాం కృతే నిర్దేశః ప్రదత్తః యత్ ఆరక్షిత నిర్ణయాః త్రిమాసాభ్యంతరే ఏవ ప్రదాతవ్యం. సర్వోచ్చ న్యాయాలయేన ఉక్తం యత్ నిర్ణయ ఘోషణాయాం విలంబః వాదినాం కృతే అపరివర్తనీయాం హానిం జనయితుం శక్నువంతి. వ్యక్తిగత స్వాతంత్ర్య సంబద్ధేషు ప్రకరణేషు శీఘ్ర నిర్ణయస్యావశ్యకతాయాః ఉపరి బలం ప్రదత్తం. ముఖ్య న్యాయాధీశ సూర్యకాంతః తథా న్యాయాధీశ జాయ్

0: माल्याबागची इत्येतयोः पीठेन उक्तं यत् प्रतिभूत्याः आवेदन विषये निर्णयः तस्मिन्नेव दिने घोषणीयः। यदि निर्णयम् आरक्षितं भवति तर्हि तत् अग्रिमदिने एव प्रकाशितं भवेत्। सर्वोच्चन्यायालयेन अन्येऽपि अनेकाः निर्देशाः प्रदत्ताः। न्यायालयेन उक्तं यत् बन्धनमुक्तेः अथवा दण्डस्थगनस्यादेशः निर्णयघोषणानन्तरं त्वरितं कारागृहप्राधिकारिभ्यः प्रेषणीयः। केन्द्रीय शिक्षा मंत्री धर्मेन्द्र प्रधान अद्य उक्तवान यत् प्रश्नपत्र लीक प्रकरणम् अतीव दुर्भाग्यपूर्णम् आसीत्। डीडी न्यूज इत्यनेन सह विशेष संवादे श्री प्रधान आश्वासितवान यत् पुनः परीक्षायाः प्रक्रिया सम्यक् व्यवस्थित रूपेण विना कस्यापि दोषेन च संपन्ना भविष्यति।
1: जो घटना हुई है ये अत्यंत दुर्भाग्यजनक है, नहीं होनी चाहिए था। अभी दोबारा जब हम लोगों ने री नीट की घोषणा किया है, वो री नीट सुव्यवस्थित हो जाए, इसमें निर्भुलता के साथ हो, ये अभी हमारा दायित्व है। इस काम पे सभी का सहयोग हम अपेक्षा रखते हैं।
0: अस्मिन् विषये सः सर्वेषां सहयोगम् अपि याचितवान्। छात्रान् सम्बोधयन् प्रधानः तान् आश्वासितवान् यत् प्रशासनं तेषां चिन्ताम् अवगच्छति तथा च तेषां विश्वासः आहतः अभवत् इति स्वीकरोति। सः अवदत् यत् अधिकारिणः तदर्थं कठोरः निर्णयः स्वीकृतवन्तः यत् ते न इच्छन्ति यत् एकस्यापि योग्यस्य छात्रस्य भविष्यं परीक्षापराधीनां हस्ते अथवा कस्यापि प्रकारस्य दुराचारस्य कारणेन पीडितं न भवेत्।
1: छात्रों को आश्वस्त करना चाहते हैं कि जो गलती हुई है, हमारी ट्रस्ट को ब्रिज किया गया है, जो रक्षक था वही भक्षक हुआ, जो शिक्षक को हमने जिम्मेवारी दिया था क्वेश्चन बनाने के लिए, उन्होंने ही कॉम्प्रोमाइज हुआ है, उन्हीं के कारण ये अव्यवस्था शुरू हुई है। हमने एक कठोर निर्णय किया कि हमने एक भी सही विद्यार्थी के हक को परीक्षा माफियाओं के हाथ में सौंपना नहीं चाहते थे, उनके षड्यंत्र के शिकार नहीं होना चाहते थे। हम बच्चों की मानसिक स्थिति को सम्मान करते हैं, उनको संभालना चाहते हैं और हमको एक एरर फ्री एग्जामिनेशन देने का पूरा हमारी प्रयास।
0: गुणवत्तायाः पारदर्शितायाश्च विषये सबलं प्रतिपादयन् सः अवदत् यत् परीक्षा व्यवस्थायां निष्पक्षतां स्थापयितुं निर्णयः कृतः। मन्त्रिणा पुनरपि आश्वासितं यत् परीक्षा प्रक्रियायाः विषये वर्धमानचिन्तायाः मध्ये त्रुटिमुक्तां परीक्षां कारयितुं सर्वविधप्रयत्नः क्रियते। केन्द्रीय माध्यमिक शिक्षा परिषदः पुनर्मूल्यांकन पोर्टल इत्यत्र विद्यमानानां तांत्रिक समाह्वानानां विषये उद्भूतानां चिन्तायाः प्रतिक्रियारूपेण शिक्षामन्त्रिणा उक्तं यत् CBSE सर्वासां तान्त्रिकसमाह्वानानां समाधानार्थं सक्रियतया कार्यं करोति तथा च छात्राणां कृते पारदर्शिकां त्रुटिमुक्तां च डिजिटल मूल्यांकन प्रक्रियां सुनिश्चेतुं करिष्यति। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति। दिल्ली सर्वकारः नीट 26,000 परीक्षायाम् उपस्थितेभ्यः अभ्यर्थिभ्यः सर्वेषु दिल्ली परिवहन निगमस्य DTC बसयानेषु निःशुल्क यात्रायाः सुविधां प्रदास्यति। परीक्षा अग्रिममासस्य 21 दिनाङ्के भविष्यति। सामाजिकान्तर्जालीये पटले दिल्ली राज्यस्य मुख्यमन्त्री रेखा गुप्ता अवदत् यत् अभ्यर्थिनः स्वस्य प्रवेशपत्रं प्रदर्शयित्वा DTC बसयानेषु निःशुल्कं यात्रां कर्तुं शक्नुवन्ति। भारतेन स्वच्छ ऊर्जा यात्रायाम् ऐतिहासिकं सोपानम् आरोहितम्। केन्द्रीय नवीन पुनर्नवीकरणीय ऊर्जा मंत्री प्रह्लाद जोशी अवदत् यत् PM सूर्या घर योजनायाः अन्तर्गतम् अधुना 40 लक्षाणि यावत् गृहाणि रूफटॉप सोलर इत्यनेन माध्यमेन शक्तिकृतानि सन्ति। सः अग्रे अवदत् यत् अक्षय ऊर्जा उपक्रमात् अधिकतया एषा परिवर्तनात्मक योजना नागरिकान् विद्युत उपभोक्तृत्वात् विद्युत उत्पादकत्वेन परिवर्तयति। एषा योजना परिवारान् विद्युत् व्ययं न्यूनीकर्तुं प्रशासकीय अनुदानात् लाभं प्राप्तुं विद्युत् विल इति शून्यं कर्तुं च समर्थयति। प्रत्येकस्मिन् सौरशक्तियुक्त गृहेण देशः ऊर्जा सुरक्षां प्रति पर्यावरण सुस्थिरतां प्रति स्वावलम्बनस्य विकसित भारतस्य दृष्टिकोणं प्रति गच्छति इति मन्त्रिणा अवधानं प्रदत्तम्। భారత ఋతువిభాగేన దేశే జూన్ మాసే సామాన్యాత్ న్యూనం ప్రావృత వృష్టేః అనేకేషు రాజ్యేషు సామాన్యాత్ అధికం యావత్ ఉష్ణతరంగస్య స్థితేః చ సంభావన ప్రకటిత. ప్రసారమాధ్యమైః సహ వార్తాలాపం కురవన్ IMD ఇత్యస్య మహానిర్దేశకః డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర అవదత్ యత్ దేశే జూన్ మాసే సామాన్య వృష్టిః సామాన్యాత్ న్యూనం యావత్ భవితుమర్హతి. సహ అవదత్ యత్ అస్మిన్ కాలే కేవలం దేశస్య కేషుచిత్ భాగేషు యథా ఉత్తర పశ్చిమే ఉత్తర పూర్వే దక్షిణ ద్వీపీయే చ సామాన్యాత్ అధికం వా వర్షా భవితుమర్హతి. సహ ఇతోపి సూచితవాన్ యత్ జూన్ మాసే దేశస్య అధికాంశేషు భాగేషు అధికతమం తాపమానం సామాన్యాత్ అధికం ప్రతి భవితుమర్హతి. శ్రీ మహాపాత్ర అవదత్ యత్ జూన్ మాసే ఉత్తరప్రదేశస్య హర్యాణా రాజ్యస్య పంజాబ్ రాజ్యస్య బిహారస్య ఒడిశా రాజ్యస్య ఛత్తీస్గఢస్య గుజరాతస్య చ అనేకేషు భాగేషు సామాన్యాత్ అధికం ఉష్ణతరంగస్య స్థితిః భవితుమర్హతి. కేంద్రీయ వస్త్రోద్యోగ మంత్రి గిరిరాజ సింహ అద్య అవదత్ యత్ ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః నేతృత్వే భారతం సుదృఢ అర్థవ్యవస్థారూపేణ ఉద్భూతమస్తి. తథా చ వస్త్రోద్యోగ క్షేత్రే పరిష్కారైః నీతి సమర్థనేన చ ద్రుతగత్యా వృద్ధిః సాధితా అస్తి. ఆంధ్రప్రదేశస్య ద్విదివసీయ యాత్రాయాం మంత్రిణా కృష్ణామండలస్య మల్లవల్లి ఔద్యోగిక ఉద్యానే మోహన్ స్పిన్టెక్ సమవాయస్య భ్రమణం కృతం. సహ అవదత్ యత్ భారతస్య వస్త్ర ఆపణ మూల్యం సంప్రతి 15 లక్ష కోటి రూప్యకాణి అస్తి. తథా చ 2030తమ వర్షపర్యంతం 25 లక్ష కోటి రూప్యతోప్యధికం కర్తుం సర్వకారః కార్యం కరువన్ అస్తి. కర్ణాటకస్య రాజ్యపాలః థావరచంద గహలోతః అద్య బెంగళూరునగరే ముఖ్యమంత్రిణః సిద్ధరామయ్యవర్యస్య త్యాగపత్రం స్వీకృత్య తత్కాలీనేన ప్రభావేణ మంత్రిమండలం విఘటయత్. పరంచ యావత్ కార్యవాహక ముఖ్యమంత్రి రూపేణ వైకల్పిక వ్యవస్థా న భవతి తావత్ పర్యంతం అస్మిన్ కాలే కిమపి నిర్ణయం న స్వీకర్తుం సహైవ అస్మిన్ పదే యథావదేవ భవితుం ఆదిష్టం. సిద్ధరామయ్యవర్యః హ్యః లోకభవనే స్వస్య త్యాగపత్రం సమర్పితవాన్ ఆసీత్. అంత్యక్రీడావార్తాయాం IPL క్రికెట్ క్రీడాయాం అద్య సాయంకాలే మహారాజా యాదవీంద్ర సింహ అంతారాష్ట్రీయ క్రికెట్ క్రీడాంగణే న్యూ చండీగఢ నగరే మహత్వపూర్ణే క్వాలిఫాయర్ ద్వితీయ స్పర్ధాయాం గుజరాత్ టైటన్స్ దళం రాజస్థాన్ రాయల్స్ దళం సమ్ముఖీకరిష్యతి. క్రీడాయాః ఆరంభః సాయం 7:30 భవిష్యతి. విజేతృదళం రవివాసరే అహ్మదాబాదస్య నరేంద్ర మోదీ క్రీడాంగణే అంతిమస్పర్ధాయాం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇత్యనేన దళేన సహ స్పర్ధిష్యతి. ఇది వార్తాః.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఈనాటి పల్లె సెమల కార్యక్రమంలో రంగస్థలి సత్యహరిశ్చంద్ర నాటకం నుండి విశ్వామిత్రుని పాత్ర. నిర్వహణ శ్రీ వేమూరి నాగేశ్వర శర్మ. హార్మోనియం శ్రీ కాంభోజ్ రామయ్య.

పరాభవము పరాభవము. సృష్టికి ప్రతి సృష్టి అయిన విశ్వామిత్రునికా పరాభవము.

వశిష్ఠ చాలు నీ వాచాలతో. పాపాకరంపకు మచ్చలోకంబున ఉగ్గుపాలతో దుష్కర్మల ఎందారి తేరిన రాజకులంబునందొక్కడు సత్యసంధుండు గలడని సిద్ధాంతీకరించుచున్నావుగా. తరతరంబుల నుండి అతని ఇంట పౌరోహిత్యంపు చేసుకొనుచు పొట్టపోసుకొనుచున్నందులగా అతనిపై నీకే అభిమానము. ఎవరికి తెలియని ఆ హరిశ్చంద్రుని సత్యసంధతి నీకొక్కనికే తెలియటకు నీ ముఖముననే పద్దుపడిచిన దాయేమి? లోకంబుల నిక్కుబంబుకు సత్యశీలుండు ఎవ్వండును లేరంటూ నిస్సందేహము, నిర్ధారణము, నిశ్చయము. హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానెరుగునట నేనా హరిశ్చంద్రుని బొంకింపలేకున్నచో

శిష్య నక్షత్రగా లెక్కలేని రొక్కం పడిగి ఆ హరిశ్చంద్రుని చేజిక్కించుకున్నటే కాక అతడిక్కడికి వచ్చినట్లు పన్నుగడ పనినాడా. ఇప్పుడు అతని మనమునాకర్షింప శృంగార రూపురేఖాభుజంగలకు మాతంగాంగలను సృజించదా. ఇందు నీవు కూడా అప్రమత్తుడవై సాయపడవలేను. ఆ వశిష్ఠుని గురుత్వము నాకడ వర్ణింపకము. ఆ హరిశ్చంద్రుని వద్దకు పోయేదము పద. ఓరారి హరిశ్చంద్ర, ఓరారి హరిశ్చంద్ర, బలగర్వంబున కన్నుగానగా హరిశ్చంద్ర, బలగర్వంబున కన్నుగానగా.

కావలులై మా హరినర్భగంబుల వదింబన్బోవా ఎట్లోర్చిదో. ఇట్లా శ్రమమెల్లా పవిత్రమనొచ్చుటేగాక అర్జునులే వచ్చినటువంటి నా ముద్దల కూతుళ్ళను వ్యర్థముగా పాడించి తుదకు వారి నాలుకలు కోయుదునని పలికితివట. నీ తాతముల్లే వారికి ఏమి కట్టబెట్టి తివిరే? మున్నెవరినో రాజులు లేరా, వేటకు రారా? ఒరే దుర్మతి, నీ మృగయా విహారమునకు మా వంటి జడదారుల ఆశ్రమములే కాని పనికిరావేమి? భూచక్రమందల రాజులెల్ల పాదాక్రంతుల ఇండ నీవు చక్రవర్తి పదమున విర్రవీగుడెంతయు? మా వంటి మునుల ఆశ్రమమును పాడు చేయటికేనని నాకు ఇదివరకు తెలిసినది కాదురా ముని ద్రోహి. ఓరి వాచాల, ఏమనుచున్నావు? అపరబ్రహ్మనైన విశ్వామిత్రుని ఎరుగువా. ప్రచ్ఛ రాజ్యస్మయ అంధకారంబు నీదు కనుల గెగదట్టినంతదే కానరావో ఉడలెరుంగవో మతి పోయనో దురాత్మ ఏల ఎరుగవో చెప్పు మోరి దురీశా. అలాగైన ఎండకన్నెరుగుని సుకుమార శరీర లతామతలకు గాన విలాసములకు నా ముద్దుల కూతురు ఎన్నటి రాని రాజువు నీవు వచ్చితువని, ఇంక ఒడిలో వరాల గొప్పలుగింతువని ప్రాణములన్నీను నీపైనే పెట్టుకుని వచ్చినందులకు వారికి తగిన సత్కారములను నింపక పొగరిచే మమ్ము కూడా గణింపక నాలుకలు కోయబోయినది మమ్మెరింగియే. అలాగైన నీ ఎడల మేము ఉపేక్షాభావమును ఉండరాదు. కుసుమ కోమలైన రాజ్య బింబాస్యులపై మోమాట మించుకైన నువ్వు లేక నాలుకలు కోయదునన్న నీ నాలుక ఇప్పుడు వేయ చీలికలు కావలేని రా ముని ద్రోహి. అన్యాలోచనలేల హరిచంద్ర, అన్యాలోచనలేల.

ఒరే మూర్ఖ, నీ మేలు నీవు చూచుకోనలేకున్నావు. ఎప్పుడో వచ్చు పరసౌఖ్యములు నమ్మి కంటి కనబడుతున్న సామ్రాజ్యాధ్యుత్తమ భోగంబులను విడిచి వెరివాడిందే నువ్వు కలడా? రాజ్యాంతే నరకం ధ్రువమను వాక్యమును వినవో? కావున వ్యర్థ ప్రతివాదములు జాలించి మా ఆజ్ఞ ప్రకారము ఈ పంచమ కన్యలను పరిగ్రహింపము. ఒరే వెకలి, నీకిక్కడు పాపపుణ్య వివక్షత ఎందులకో? ఏమే దండధరుడా, వాడవడు. పాపంబే యగు పుణ్యమే యగును హరిశ్చంద్ర, పాపంబే యగు పుణ్యమే యగును. విశ్వామిత్ర సిద్ధాంతమౌ వ్యాపారంబును పూర్వపక్షమనరింప దండహస్తుండెవాడో ఆ పాపిస్తుని జోలి ఎందులకు? నవ్య

ఒరే ఆత్మశ్లాగే దురభిమాని, నా కూతులను పెండ్లి ఆడిన నీకు లోకనిందగా, నీ ముఖమున గట్టి భాగ్యమే కలిగిన నీ బోధ భాగ్యంబులు మూడు పువ్వులు ఆరు కాయలుగా నుండి నిన్ను పట్ట భగ్గంబులుండనీయక.

0: ఓరే కృతజ్ఞ, కొత్తగా వచ్చిన బ్రహ్మత్వమని మమ్మీ అధిక్షేపించున్నావుగా. మేమిచ్చాపుర వైభవములతో పాటు మా కన్యారత్నములు పరిగ్రహించువా లేదా చెప్పము.
1: ఈ రాజు నా మాటలకు ఏమీను చెలించుకున్నాడేమి.
0: ఓరారి హరిచంద్ర.

సంబును పాయసంబుగా భుజింపంజూతువా ద్రోహి. నాడు ఆనాడు అక్కర యజ్ఞార్థము దానమిచ్చినది రొక్కంబెక్కడ దాచినావురా. చీ కక్కిన కూటి కాశపడు దుర్బుద్ధులు ప్రశంసిందురే. ఏమి ఎక్కడి దారుణంబా ఎక్కడి దారుణంబా హరిచంద్ర, ఎక్కడి దారుణంబా ఎక్కడి దారుణంబా.

హరిచంద్ర ఇక పొమ్ము. ఒరే పాపిష్టా కృతజ్ఞ దుర్మదంత, మా సొమ్ము మేము అడుగుట లేని అప్పు తలగట్టుటయా? ఈ రాజ్యదానం కూడా దానిలో చేరినదా చెప్పము. ఏమి ఇతని మనోనిశ్చయం? ఈ సత్యవ్రత రూఢుని ఎంత శ్లాఘనీయము, ఎంత శ్లాఘనీయము. రవంతైనను ఈ మాటలకు చెలింపుకున్నాడే. ఏమి ఇతని చే నేను అబద్ధమాడింపలేనా? ఇతని చే తప్పక అబద్ధమాడించి తీరేదని. ఏమి ఇతని మనోనిశ్చయము? దుర్ఘటమైన కార్యక్రమం పైవేసుకున్నందులకు అనివార్యముగా దాన్ని నిర్వర్తింపవలేను.

0: మీరింతవరకు సత్యహరిశ్చంద్ర నాటకం నుండి విశ్వామిత్రుని పాత్ర విన్నారు. నిర్వహణ శ్రీ వేమూరి నాగేశ్వర శర్మ, హార్మోనియం శ్రీ కాంభోజి రామయ్య.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఈనాటి పల్లెసిముల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: మినుము మరియు పెసర సాగులో సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. మినుము ఇంకా పెసర పంటలో తొలిదశ నుండి కాయదశ వరకు ఆశించే పురుగులు మరియు తెగుళ్ల నివారణ గురించి తెలుసుకుందాము. రైతులందరూ సకాలంలో సస్యరక్షణ చర్యలను చేపట్టించో తగిన దిగుబడులను పొందటానికి అవకాశం ఉంటుంది. ముందుగా మనం పంటను ఆశించే పురుగులు, వాటి నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాము. చిత్తపురుగుల గురించి తెలుసుకుందాం. ఈ పురుగులు పైరుపై రెండు ఆకుల దశలో ఆశించి రంధ్రాలు చేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడే నివారించకపోతే 80% మొక్కలు ఈ దశలోనే చనిపోతాయి. వీటి నివారణకు 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత తామర పురుగుల విషయానికొస్తే, ఈ పురుగులు తొలిదశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు నుండి రసాన్ని పీలుస్తాయి. వీటి వల్ల ఆకుముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపిస్తుంది. పంటకు 15 నుండి 20% నష్టం కలుగజేస్తుంది. వీటి నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఫిప్రోనిల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే మరొక పురుగు మారుక మచ్చల పురుగు. ఈ పురుగు మొగ్గ, పూత, పిండ దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలగజేస్తూ ఉంటుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు కాయలను దగ్గరకు చేర్చి గూడుగా కట్టి కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తింటం వలన పంటకు ఎక్కువ నష్టం కలగజేస్తుంది. వీటి నివారణకు పైరు పూత దశకు రాక ముందు నుండే జాగ్రత్తలు చేపట్టుకోవాలి. పూత దశలో తప్పనిసరిగా పైరుపై 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే రెక్కల పురుగులు గురుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షకాలుగా పనిచేయడం వలన రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. అంతేకాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పగిలి చనిపోతాయి. తక్కువ కాల పరిమితి గల పైర్లపై ఇది అత్యంత ఉపయోగకరంగా పనిచేస్తుంది. మొగ్గ పూత దశలో అక్కడక్కడా కొన్ని పువ్వు మొగ్గలను సేకరించి వాటిని తెరచి పిల్ల పురుగులు ఉన్నాయో లేదో మనం పరిశీలించుకుంటూ ఉండాలి. పిల్ల పురుగులు కనిపించినట్లయితే వెంటనే క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటలో గూళ్లు గమనించినట్లయితే నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటలో గూళ్లు కనిపించినట్లయితే నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు ఈ మందులలో ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మరలా అవసరమైతే మందులను మార్చి 2 నుండి 3 సార్లు పూత మరియు కాయదశల్లో పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి అధికంగా గమనించినప్పుడు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ప్లూబెండయమైడ్ 0.2 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి పైరుపై పిచికారీ చేసుకోవాలి. ఇక తెల్లదోమ విషయానికొస్తే, ఈ పురుగులు ఆకుల్లోని రసాల్ని పీలుస్తాయి. అంతేకాక ఎల్లో మెజాయిక్ అనే వైరస్ వ్యాధిని కూడా ఇది వ్యాప్తి చేస్తుంది. వీటి నివారణకు 2 మిల్లీలీటర్లు మిటైల్ డెమోటాన్ను లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పొగాకు లద్ద పురుగు గురించి తెలుసుకుంటే, ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీకి తినడం వలన ఆకులు తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగాను, పువ్వులను ఇంకా పిందెలను కూడా తింటాయి. ఈ పురుగులు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదళ్లలోనూ భూమి నెర్రల్లోనూ చేరతాయి. వీటి నివారణకు గ్రుడ్ల సముదాయాలను ఏరివేయాలి. పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేసుకోవాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి. ఎకరానికి NPV 200 LE ద్రావణాన్ని సాయంకాలంలో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో విషపు ఎర్ర ముద్దల్ని వెదజల్లాలి. చివరగా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా నొవల్యూరాన్ 1 మిల్లీలీటర్ లేదా థయోడికార్బు 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తెగుళ్ల విషయానికి వస్తే ముందుగా కోరినోస్పోరా ఆకుమచ్చ తెగులు గురించి తెలుసుకుందాం. ఈ తెగులు సోకిన ఆకులపై చిన్న చిన్న గుండ్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండి రాలిపోతూ ఉంటాయి. వీటి నివారణకు 1 లీటర్ నీటికి 2.5 గ్రాములు మాంకోజెబ్ లేదా 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ ను లేదా 2 మిల్లీలీటర్లు హెక్సాకోనాజోల్ 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఎల్బీజీ 648 రకం ఈ తెగులను తట్టుకుంటుంది. ఇక ఎండు తెగులు విషయానికొస్తే ఈ తెగులు ఆశించిన మొక్కలు వడలి ఎండిపోతూ ఉంటాయి. పంటకు అధిక నష్టం కలుగజేస్తుంది. ఈ తెగులు భూమిలో ఉన్న శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. కనుక పైరుపై మందులను వాడి నివారించుట లాభసాటి కాదు. ఎల్బీజీ 611, ఎల్బీజీ 648, 685 రకాలకు ఈ తెగులను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒకే పైరు సంవత్సరాల తరబడి వేయకుండా మార్చి మార్చి రకాలను వేసుకుంటూ ఉంటే రైతులకు దిగుబడుల్ని పొందటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇటువంటి తెగుళ్లు సోకకుండా నివారించుకోవటానికి అవకాశం ఉంటుంది. తర్వాత తెగులకొస్తే పక్షికన్ను తెగులు, సీతాఫలం తెగులు అని అంటారు. ఈ తెగులు సోకిన ఆకులపై లేత పసుపు రంగు అంచులతో కూడిన చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఈ తెగులు నివారణకు మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా హెక్సాకొనాజోల్ 2 మిల్లీలీటర్లు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. తుప్పు లేదా కుంకుమ తెగులు విషయానికొస్తే పైరు పూత దశలో ఈ తెగులు లక్షణాలు బాగా కనిపిస్తూ ఉంటాయి. ఆకు ఉపరితలం పైన లేత పసుపు వర్ణం గల గుండ్రని చిన్న చిన్న మచ్చలు కుంకుమ లేక తుప్పు రంగును పోలి ఉంటాయన్నమాట. ఈ తెగులు నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు మాంకోజెబ్ దానితో పాటు 1 మిల్లీలీటర్ డైనోకాప్ లేదా 1 మిల్లీలీటర్ ట్రైడిమార్ఫ్ లేదా 1 గ్రాము బేలిటాన్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. రబీ కాలంలో మాగాణి భూముల్లో మినుము పైరుపై 35 నుండి 40 రోజుల దశలో ఆశించే కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులు, అలాగే 45 నుండి 50 రోజుల దశల్లో బూడిద తెగులు, ఇంకా 60 నుండి 65 రోజుల దశల్లో తుప్పు తెగుళ్లు ఆశిస్తూ ఉంటాయి. ఈ తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు లీటర్ నీటికి 35 నుండి 35 రోజుల దశలో 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 2.5 గ్రాములు మాంకోజెబ్ దాంతోపాటు 1 మిల్లీలీటర్ డైనోకాప్ కలిపి పిచికారీ చేసుకోవాలి. బూడిద తెగులు విషయానికొస్తే రాత్రి వేళల్లో చలిగాను పగటిపూట వేడిగాను ఉన్నప్పుడు బూడిద తెగులు ఉధృతి పెరగటానికి అవకాశం ఉంటుంది. ఈ తెగులు లక్షణాలను గమనించినట్లయితే మొదటి ఆకుల మీద తెల్లని మచ్చలు ఏర్పడతాయి. తద్వారా ఈ మచ్చల నుండి శిలీంధ్ర బీజాలు ఉత్పత్తి అయ్యి ఆకుల మీద బూడిద పొరగ ఏర్పడటం వల్ల కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోయి తగినంత ఆహార పదార్థం తయారు కాక దిగుబడులు తగ్గటమే కాక గింజ నాణ్యత కూడా తగ్గిపోతుంది. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు తెల్లని బూడిద లాంటి పొర పిందెలు కాయలు ఇంకా కాండం మీదకు వ్యాప్తి చెందుతుంది. క్రమేపీ ఆకులు ఎండి రాలిపోతూ ఉంటాయి. వీటి నివారణకు పొలంలో మరియు గట్ల మీద తెగులు సోకిన కలుపు మొక్కలను ముందుగా పీకి నాశనం చేసుకోవాలి. లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు హెక్సాకొనజోల్ లేదా 1 మిల్లీలీటర్ ప్రొపికొనజోల్ లేదా 1 మిల్లీలీటర్ డెఫనాకొనజోల్ లేదా 1 గ్రాము మైక్లోబ్యూటానిల్ లేదా 1 గ్రాము కార్బండిజన్ లీటర్ నీటిలో కలిపి అవసరాన్ని బట్టి 10 నుండి 15 రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. ఇంకా పల్లాకు తెగులు. ఈ తెగులు విషయానికొస్తే ఇది జెమినీ వైరస్ జాతి వలన కలిగే తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు కాయల మీద పసుపు పచ్చ మచ్చలు ఏర్పడతాయి. తొలిదశలో ఈ వైరస్ తెగులు ఆశించినట్లయితే పైరు గిడసబారిపోయి పూత పూయక ఎండిపోతుంది. ఈ వైరస్ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. పల్లాకు తెగులను తట్టుకునే ఎల్బీజీ 752, PU 31, T9, TU 92 ఈ 4 రకాలను సాగు చేసుకోవాలి. విధిగా విత్తన శుద్ధి పాటించుకుంటూ ఉండాలి. పొలంలో పల్లాపు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. తెల్లదోమ నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటరు లేదా ప్రొఫెనోఫాస్ 1.5 మిల్లీలీటర్ నీటికి కలిపి వారం నుండి 10 రోజులు వ్యవధిలో మందును మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. ఇలా రైతులు పంటలో ఎటువంటి తెగులు వచ్చింది అనేది గమనించుకుని ముందుగానే సస్యరక్షణ చేసుకుంటూ మంచి మందుల్ని వాడుకున్నట్లయితే పైరు ఏపుగా పెరిగి మంచి దిగుబడినివ్వటానికి అవకాశం ఉంటుంది.
0: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 పంట సెమల కార్యక్రమంలో ప్రతి విత్తనానికి విత్తడానికి ముందు వేసవి దిక్కులు, పత్తి విత్తడానికి ముందు వేసవి దిక్కులు, వేసుకోదగిన పచ్చిరొట్ట పైర్లు గురించి డాక్టర్ ఎస్ భారతి గారితో పరిచయం, కొబ్బరిలో ఎర్రముక్కు పురుగు గురించిన వివరాలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రణ చర్యల గురించి ఉదయ్ సింగ్ గౌతమ్ గారితో పరిచయం వినవచ్చు. 8:15 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రేడియోతో నా అనుభవాలు, విద్యాశాఖ ఉన్నతాధికారి డాక్టర్ సక్కిరి భాస్కర్, విశ్రాంత చీఫ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పి మరియదాస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది కర్నూలు కేంద్ర సౌజన్యంతో. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. 10:00 సీతా కళ్యాణం సిహెచ్ భవానీభాయ్

సూత్రధారుల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట అది. సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను పదిలం చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉండేలా మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని దామాషాను రక్షించడంలో చాలా కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లో భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన G7, G13 బార్డర్ అవుట్పోస్టులను ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన సైనికులనుద్దేశించి ప్రసంగించారు. చొరబాట్లకు ఆస్కారం లేని పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు, రాడార్లు, ఆధునిక ఫెన్సింగ్లతో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా సరిహద్దు నిర్వహణలో ఒక పెద్ద నిర్మాణాత్మక మార్పును తీసుకువస్తూ సరికొత్త క్వాడ్రిప్ ఫోర్జెడ్ సెక్యూరిటీ గ్రిడ్ను ప్రవేశపెడుతున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. రైతులకు విత్తనాల లభ్యత నిర్ధారించడానికి 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తనాల నిల్వలు నేషనల్ సీడ్ రిజర్వ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్

0: సింగ్ చౌహాన్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ఖరీఫ్ ప్రచారం కోసం 2026 కోసం నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు రెండో రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 976,000 రైతులు ఐడీలను సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించవలసిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్ల బజార్ అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరాను నిర్ధారించాల్సిన అవసరంను శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ప్రయోజనాలు రక్షించడానికి ఎరువులు కేవలం వ్యవసాయ అవసరాలకే వినియోగించేలా చూడడానికి ప్రభుత్వం కట్టుబడిందని కూడా వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని, అన్ని రిఫైనరీలు అత్యున్నత సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు దాదాపు 92,000 మెట్రిక్ టన్నులుగా అత్యధిక స్థాయిలో కొనసాగుతోందని తెలియజేశారు.
1: LPG production, it also depends on the optimization activity which is taken up within the refinery, and that impacts the production, and that's why we have slight up and down. One thing. Second is, we are also given the part of the pool for C3, C4 molecules. Third important thing is, some of the refineries have come back to operations, and other than that, we are getting more, you know, LPG because of the optimization from some of the refiners.
0: దేశంలో ఎక్కడ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ అయిపోయినట్లు డ్రైఅవుట్ నివేదికలు రాలేదని కూడా ఆమె చెప్పారు. రీటైల్ అవుట్లెట్ల గురించి మాట్లాడుతూ 150 జిల్లాల్లో పెట్రోల్ వినియోగంలో 30% వృద్ధి నమోదు కాగా మరో 156 జిల్లాల్లో 30% కంటే ఎక్కువ వృద్ధి నమోదైందని సుజాత శర్మ వివరించారు. ప్రభుత్వం ప్రస్తుతం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోందని కూడా ఆమె తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలలలోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లకు పూడ్చలేని నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అప్లోడ్ చేయాలని కూడా ఆదేశించింది. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని జైలధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజుకల్లా విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో జరిగిన లోపాలపై బాధ్యత రాహిత్యంపైన సుప్రీంకోర్టు ఈరోజు తీవ్రంగా స్పందించింది. వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్థానంలో మరింత పటిష్టమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్తో పాటు ఈ అంశానికి సంబంధించి దాఖలైన పలు అభ్యర్థనలను జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరథేల్తో కూడిన ధర్మాసనం విచారించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను జూలై 2వ వారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి స్పందిస్తూ ప్రభుత్వం యువత భవిష్యత్తు పట్ల ఎంతో ఆందోళనతో ఉందని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు కట్టుబడి ఉందని తెలియజేశారు. 2047 నాటికి భారత్ను ఒక సూపర్ పవర్గా ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయాణం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని సాధికారులను చేయకుండా సాధ్యం కాదని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బాఘెల్ అన్నారు. గౌహటిలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు నిర్వహించిన సేవల పంపిణీ ప్రాంతీయ సదస్సు సేవాశే సమృద్ది ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం దేశం బలోపేతం కావాలంటే గ్రామీణ స్థాయిలో పౌరులను సాధికారులను చేయడం ముందస్తు షరతని మంత్రి చెప్పారు. గ్రామీణ భారతదేశంలో జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి, చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించడానికి పంచాయతీల నేతృత్వంలోని యంత్రాంగాలను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కామన్ సర్వీస్ సెంటర్ల పాత్రను ముఖ్యంగా ప్రస్తావిస్తూ గ్రామాల్లోని సిఎస్సీలు పరిపాలనను ప్రజల ముంగిటికే తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయని, వివిధ ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను చేరవేసే ముఖ్యమైన సేవా కేంద్రాలుగా ఆవిర్భవించాయని ఆయన ప్రశంసించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ ఈరోజు న్యూఢిల్లీలో పొగాకు రహిత విద్యా సంస్థల యాప్ పైలట్ వర్షన్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు కళాశాలల్లో పొగాకు రహిత నిబంధనల అమలును పర్యవేక్షణను బలోపేతం చేయడం ఈ డిజిటల్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది విద్యా సంస్థలు తమకు తాముగా స్వీయ మూల్యాంకనం చేసుకోవడానికి నివేదికలు సమర్పించడానికి వీలు కల్పిస్తుంది. అలాగే పొగాకు రహిత మార్గదర్శకాల అమలును పర్యవేక్షించడం, పొగాకు నియంత్రణ సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం విద్యా సంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించడంలో సహాయపడుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పుణ్య సలీల శ్రీవాస్తవ్ మాట్లాడుతూ యువతను పొగాకు నికోటిన్ వ్యసనాల హానికరమైన ప్రభావాల నుంచి రక్షించడంలో ఈ ఏడాది ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ నినాదం అన్మాస్కింగ్ ద అపీల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సిబిఎస్ఈ తన పోస్ట్ రిజల్ట్ యాక్టివిటీస్ పోర్టల్ను ఇప్పుడు జూన్1వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలియజేసింది. దరఖాస్తు చేసుకోవాలనే విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, రీఎవాల్యుయేషన్ ప్రక్రియ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సాగేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిఎస్ఈ తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు పిడుగులతో కూడిన తుఫాన్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఈ రోజు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ తీవ్రమైన తుఫాను వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫైర్ 1లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటన్స్ ఓడిపోగా ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఈ దశకు చేరుకుంది. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ మరోసారి ఫైనల్కు చేరారని లక్ష్యంగా పెట్టుకోగా గుజరాత్ టైటన్స్ 2022 సీజన్లో సాధించిన ఛాంపియన్షిప్ వైభవాన్ని తిరిగి దక్కించుకోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను పదిలించేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో ఇంకొద్దిసేపట్లో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో ప్రత్తి విత్తడానికి ముందు వేసవి దుక్కులు, వేసుకోతగిన పచ్చిరొట్ట పైర్లు ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ భారతి గారితో పరిచయం వింటారు.
1: భారతి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి లాంలో ఉన్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి?
2: అవునండి, పత్తి విభాగంలో పనిచేస్తున్నారు.

0: అన్న వివరాలన్నీ మీ ద్వారా రైతు సోదరులందరికీ ఈ రోజు తెలియజేద్దాం అనుకుంటున్నాం అండి. అసలు మన రాష్ట్రంలో పత్తి విస్తీర్ణం ఎలా ఉందంటారు?
1: అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా పత్తిని సాగు చేస్తున్నారండి. అంటే 2016-17 కనుక గమనించినట్లయితే దాదాపు 4.4 లక్షల హెక్టర్లలో పత్తిని సాగు చేశారు. మనకున్న ఈ 13 జిల్లాల్లో ఎంతో కొంత విస్తీర్ణం ఉంది పత్తి, కానీ ముఖ్యంగా గుంటూరు, కర్నూలు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతోంది. మన రాష్ట్రంలో గనక గమనించినట్లయితే పత్తిని సాధారణంగా వర్షాధారంగానే సాగు చేయడం జరుగుతుంది. వర్షాధారంగా సాగు చేస్తారు కాబట్టి పత్తిని బరువు నేలలు, అంటే తేమను నిలుపుకోగలిగే సామర్థ్యం ఉన్న నేలల్లో సాగు చేస్తే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. బరువు నేలల్లో వర్షాధారంగా సాగు చేస్తున్నారు కాబట్టి అటువంటి నేలల్లో ఏంటంటే మురుగునీటి వ్యవస్థ కూడా బాగుండాలి. అలాంటప్పుడే మనకి సరి అయిన దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా ఎవరైనా తేలికపాటి ఈ నేలల్లో గనక సాగు చేయాలి అనుకుంటే వాళ్ళకి 1-2 తడులు ఇవ్వగలిగినప్పుడే అలాంటి నేలల్లో సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే అండి, పత్తి పంట కొంతవరకు బెట్టను చౌడును కూడా తట్టుకుంటది కాబట్టి రైతాంగం ఈ పైరు సాగు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా ఏంటంటే ఈ పైరు వేయటం మూలాన ఇందాక మనం అనుకున్నట్టుగా వాణిజ్య పంట అవ్వటం ఒకటి, ఆదాయం అంటే నికర ఆదాయం వస్తుంది అనే నమ్మకం ఒకటి ఉంది. ప్రస్తుతం సాగులో ఉన్న అన్ని పంటలతో పోల్చి చూసుకుంటే ఏంటంటే ఈ పంటకి ధర కూడా బాగానే ఉండటంతో రాబోయే సంవత్సరంలో కూడా ఈ పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే పత్తిని మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సాధారణంగా దీన్ని నైరుతి ఋతుపవనాలను అనుసరించి జూన్ జూలై నెలల్లో విత్తుకోవటం జరుగుతుంది. ఒక ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాత్రం పత్తిని ఫిబ్రవరి మార్చిలో సాగు చేస్తారు. అంటే వాళ్ళకి ఈశాన్య ఋతుపవనాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు వరి తర్వాత ఈ పంట వేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ 2 జిల్లాల్లో కొంతమేర వేసవి పత్తి అని దాన్ని సాగు చేస్తారు. కానీ మిగతా జిల్లాలన్నింటిలోనూ కూడా జూన్ జూలై నెలల్లోనే దీన్ని అంటే నైరుతి ఋతుపవనాలను అనుసరించి సాగు చేయడం జరుగుతుంది.
0: మరి జూన్ జూలై నెలల్లో సాగు చేస్తారని చెప్తున్నారు కదండి మీరు, ఇది సాగు చేసుకోవాలంటే ముందు ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు?
1: నేను ఇప్పుడు చెప్పినట్లుగా పత్తిని ఏంటంటే నైరుతి ఋతుపవనాలను అనుసరించి జూన్ జూలై నెలల్లో విత్తుకోవడం జరుగుతుంది. వర్షపాతాన్ని బట్టి ఏంటంటే ఒకసారి జూన్ జూలైలో విత్తుకున్న తర్వాత మనకేంటంటే ఫిబ్రవరి మార్చి వరకు కూడా పంట పొలంలో ఉంటది. అంటే మనం పంట తీతలు అవన్నీ కూడా మార్చి వరకు జరుగుతాయి. సో తీతలు తీసిన తర్వాత ఏంటంటే మనము పత్తి పొలంలో కొన్ని యాజమాన్య చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి యాజమాన్య చర్యలు తీసుకోవటం వల్ల ఏంటంటే మనం అంటే పత్తి వేయడానికి ముందస్తుగానే తీసుకున్నట్లయితే మనం తర్వాత విత్తుకునే పత్తికి మనకి మంచి దిగుబడులు రావడానికి, తర్వాత సాగు ఖర్చు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది.
0: అంటే ఏ చర్యలు చేపట్టాలంటారు?
1: అంటే మనకి 2 రకాల పొలాలు అవుతాయండి. ఏంటంటే పత్తి సాగు చేసిన పొలంలోనే మళ్లీ పత్తి సాగు చేయటం, లేదా ఏ ఇతర పంటలైనా వేసిన తర్వాత మళ్లీ మనము పత్తిని జూన్ జూలైలో సాగు చేసుకుంటాం.
0: పంట మార్పిడిలాగా
1: ఒకవేళ మనం పత్తి వేసిన పొలం అనుకుందామండి, ముందుగా ఏంటంటే పత్తి వేసిన పొలంలో పత్తి తీతల తర్వాత ఏంటంటే రైతాంగం పత్తి కట్టను అలాగే పొలంలో వదిలేయటం జరుగుతుంది. అది కాల్చకూడదండి, కాల్చితే పర్యావరణానికి చాలా హాని జరుగుతుందండి. అలా కాకుండా ఏంటంటే మనము పత్తి కట్టే దాదాపు ఎకరానికి 2-4 టన్నుల వరకు వస్తుందండి పత్తి తీసేసిన తర్వాత మనకి పత్తి కట్టే మోళ్లు. ఇప్పుడు మనకి ట్రాక్టర్ తో నడిచే స్లాషర్లను వచ్చినాయండి మార్కెట్ లోకి. ఈ స్లాషర్లు నడిపితే, ట్రాక్టర్ తో కనుక నడిపితే పత్తి కట్టే చిన్న చిన్న ముక్కలు అయిపోతుందండి, మనకి ఇంచుమించు దుమ్ములాగా అయిపోతుంది. సో అది మనం ఏంటంటే పొలంలోకి దున్నేసుకున్నాం అనుకోండి, ఈ పత్తి కట్టే, నేను ఇందాక చెప్పాను చూడండి మీకు 2-4 టన్నుల వరకు ఉందండి, అందులో దాదాపు 30-35% వరకు కూడా సేంద్రియ పదార్థం ఉంటది. అంటే ఇదంతా మనం పొలంలోకి అందించామనుకోండి, ఆ సేంద్రియ పదార్థం మొత్తం మనకి పొలంలోకి అందినట్లు అవుతుంది. అంతేకాకుండా ఇది ఇలా చేయటం వల్ల ఏంటి అంటే మనకి సమగ్ర సస్య రక్షణలో భాగంగా కూడా మనకేంటంటే ఈ సంవత్సరం గాని గత సంవత్సరం నుంచి పోల్చుకుంటే పత్తిలో గులాబీ రంగు పురుగు ఎక్కువగా వస్తుంది. ఈ గులాబీ రంగు పురుగు గుడ్డి పత్తిని మామూలుగా రైతులు ఏరరు, అవి అలాగే చెట్ల మీద ఉండిపోతాయి, అందులో పురుగు కోసస్థ దశ ఉంటది. సో వీటిని మనం స్లాషర్ ద్వారా చిన్న చిన్న ముక్కలు చేసి నేలలో గనక కలియ దున్నేసుకుంటే మనకు అది ఒక సస్యరక్షణ చర్యలో భాగంగా కూడా అది పనికొస్తుంది. మనకి కొంతవరకు ఏంటంటే పంట అవశేషాలన్నీ కూడా పొలంలోకి కలిగి ఉంటదండి. ఇప్పుడు ఏదైందంటే పత్తి పంటకు వస్తే, అలా కాకుండా మనం వేరే ఏదన్నా పంటలు వేసుకున్నాము, ఆ తర్వాత మనం పత్తి వేయాలనుకుంటున్నాం. అలాంటి వాటిల్లో కూడా ఏంటంటే పంట అవశేషాలు ఏమీ లేకుండా మనం వాటిని కనుక పొలంలో కలిగి దున్నేసుకుంటే మనకి సేంద్రీయ పదార్థం భూమిలోకి అందించిన వాళ్ళం అవుతామండి.

0: ఆ రకంగా నేలను తయారు చేసుకునే వాళ్ళం అవుతాం
1: అవుతామండి.
0: తర్వాత వేసవిలో కూడా లోతు దుక్కులు చేయాలని అంటున్నారు కదండి మీరు, ఎందుకని లోతు దుక్కులు చేయాలంటారు?
1: అంటే పత్తి కట్టె లేదా ఇతర పంట అవశేషాలను మనం కలయిదునుకున్నాం అనుకోండి, తర్వాత ఏంటంటే ఒకసారి వేసుకున్న తర్వాత వేసవిలో మనం లోతుగా దుక్కులు చేసుకోవాల్సి ఉంటదండి. ఈ లోతుగా దుక్కులు చేసుకోవడం అనేది కనీసం రెండేళ్లకు ఒకసారన్నా చెయ్యాలి. అంటే నాగలితోటి లోతుగా దుక్కులు చేసుకోవాల్సి ఉంటదండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి పంట అవశేషాలన్నీ కూడా మనం ఏదైతే పొలంలోకి వేసామనుకున్నామో అవన్నీ కూడా బాగా భూమిలోకి కలయిదున్నబడతాయి. తర్వాత ఏంటంటే మనకి ఈ పంట అవశేషాలని కలయిదున్నుకున్న తర్వాత మనం లోతుగా దుక్కులు చేసుకోవడానికి ముందు ఇంకొక చిన్న చర్య ఉందండి. దాన్ని ఏంటంటారంటే అది ట్రాక్టర్తో నడిచే సబ్ సాయిలర్ అని ఉందండి. ఇది కూడా మనం రెండు మూడేళ్లకు ఒకసారి గనక నడుపుకున్నట్లయితే పొలంలో మనకేంటంటే ఎక్కువగా మన పంటలన్నీ కూడా వర్షాధారంగానే సాగు చేయడం జరుగుతుంది. ఈ సబ్ సాయిలర్ అనే పరికరాన్ని మనం పొలంలో నడిపామనుకోండి, దీనివల్ల ఏమవుతుందంటే నేల లోపలి పొరలు దాదాపు రెండు మూడు అడుగుల లోపల పొరలన్నీ కూడా తెగుతాయి. అంటే నేల గుల్లబారుతుంది, లోపల పొరలు గుల్లబారటం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనము అంటే గత కొద్ది సంవత్సరాల నుంచి మనం గమనించుకున్నట్లయితే ఏంటంటే మనకి సాలీనా ఆశించినంత వర్షపాతం నమోదైనప్పటికీ కూడా పంట వేసిన తర్వాత ముఖ్యంగా ఈ దీర్ఘకాలిక పంటలు వేసిన తర్వాత పంట కాలంలో అంటే మన శాకీయ దశలో కానివ్వండి పూతా పింద దశల్లో ఏంటంటే మనకి బెట్ట వాతావరణం ఒకటి వస్తుంది లేదా అధిక వర్షపాతమైన నమోదవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే మనం ఈ సబ్ సాయిలర్ వేసి లోపలి పొరలు గుల్లబారటం గనక జరిగితే ఈ వర్షపు నీరంతా కూడా లోపలి పొరల్లో ఇంకిపోతుంది. ఈ లోపలి పొరల్లో ఇంకిపోయి మన పొలంలో ఏంటంటే అడుగు భాగంలో మనకు ఒక నీటి
0: లభ్యత అనేది
1: పెరుగుతుంది, మనకు ఉంటది అక్కడ ఒక నీటిది. తర్వాత ఏంటంటే వేరు వ్యవస్థ బాగా ఎదగడానికి కూడా మనకి లోపల పొరలు గుల్లబారు ఉన్నాయి కాబట్టి మనకి వేరు వ్యవస్థ కూడా లోపల వరకు దిగి తర్వాత ఈ నీటిని తేమని బాగా ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఉంటదండి. కాబట్టి ఏంటంటే మన రైతాంగం ఎక్కువగా కౌలుదారులు ఉండటం వల్ల ఏంటంటే ఇలాంటివి చేయడానికి అంతగా ఆసక్తి చూపటం లేదు. కానీ ఈ సబ్ సాయిలర్ అనే దాన్ని గనక నడిపినట్లయితే మనం తర్వాత వేసుకునే పంట కాలంలో దీని యొక్క ఎఫెక్ట్ చాలా బాగా ఉంటదండి. అంటే మనకి నీటి లభ్యతనే కాదండి పోషకాల లభ్యత కూడా బాగా పెరుగుతుంది. ఇలా మనం ఏంటంటే రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి గనక సబ్ సాయిలర్ నడుపుకుంటే చాలా మంచిదండి.
0: మరి ఈ లోతు దుక్కుల వల్ల తర్వాత వేసే పత్తి పైరులో చీడపీడల సమస్య అనేది ఎలా ఉంటుందండి?
1: ఈ వేసవిలో మనము సరిగ్గా అంటే లోతుగా దుక్కులు చేసుకున్న తర్వాత పత్తి పైరు వేసినప్పుడు తప్పకుండా ఆ పైరు పైన చీడపీడల ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. దీనివల్ల ఏంటంటే మనము భౌతికంగా పురుగుల యొక్క కోసస్థ దశలను ఏంటంటే నాశనం చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఏ విధమైన రసాయనాలు వాడట్లేదు, కేవలం భౌతికంగానే ఎండ సూర్యరశ్మికి అవి చచ్చిపోవడం జరుగుతుంది. అంటే మనం రసాయనాలు లేని వ్యవసాయమే చేస్తున్నాం ఇక్కడ కూడా. ఇంకా అంతేకాకుండా ఏంటంటే భూమి యొక్క భౌతిక లక్షణాలు కూడా మెరుగుపడతాయి. సో దీని వలన ఏంటి అంటే మనకి వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటది, నేలలో తేమని సంరక్షించుకునే శక్తి పెరుగుతుంది. కాబట్టి ఈ పోషకాలు కూడా మొక్కలు ఎలా తీసుకుంటాయి అంటే తేమ ఉన్నప్పుడే వేరు వ్యవస్థ పోషకాలను తీసుకోవడానికి అవకాశం ఉంటది. మనకి ఎప్పుడైతే వేరు వ్యవస్థ ద్వారా పోషకాలు ఎక్కువగా అందుతాయో మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మొక్కలు ఆరోగ్యంగా పెరిగినప్పుడు చీడపీడల ఉధృతి సహజంగానే మొక్కల్లో తట్టుకునే శక్తి ఉంటది కాబట్టి వాటి ఉధృతి కూడా తగ్గుతుంది.
0: అలాగే ఈ లోతు దుక్కులు చేసినప్పుడు మనం తర్వాత వేసే పత్తిలో కలుపు సమస్య అనేది ఎలా ఉంటుంది?
1: ఈ చీడపీడల నివారణతో పాటుగానే మనకి లోతుగా దుక్కులు చేసినప్పుడు ఏంటంటే కలుపు మీద కూడా చాలా ప్రభావం ఉంటది. ముఖ్యంగా ఏంటంటే కలుపు మొక్కల గింజలు నేలలో పై పొరల్లోనే ఉండిపోతాయి. ఇలా దున్నటం వలన ఏంటంటే ఈ గింజలన్నీ కూడా పైకి వచ్చి ఆ ఎండకి వేడి గాడుపులకి ఏంటంటే నాశనం అయిపోతాయి. తర్వాత వేసే పత్తి పంటలు ఏంటంటే దాదాపుగా వీటి సమస్య మనకి చాలా వరకు తగ్గిపోతుంది. అలా కాకుండా ఏంటంటే మనము కలుపు నివారణ అనేది మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు ఫిజికల్ మెథడ్స్ అంటారు, అంటే భౌతికంగా వీటిని మనము నాశనం చేయడం, మెకానికల్ మెథడ్స్ కానీ ఫిజికల్ మెథడ్స్ కానీ అని అంటారు. సో ఇందులో ఏంటంటే వేసవిలో లోతుగా దుక్కులు చేసుకోవడం అనేది ఒకటి. దీనితో పాటు ఇంకొక టెక్నిక్ కూడా ఉందండి, దాన్ని స్టేల్ సీడ్ బెడ్ టెక్నిక్ అంటారు. అంటే ఏంటంటే మనకి వేసవిలో అంటే మే నెలలో అంటే మే మధ్యలో మనకి ఏంటంటే వేసవి జల్లులు కురుస్తాయి.
0: అవును.
1: ఆ వేసవి జల్లులు కురిసినప్పుడు ఏంటంటే మనకి పొలంలో ఉన్న కలుపు గింజలన్నీ కూడా మొలకెత్తుతాయి. అప్పటికి మనం ఇంకా పంట వెయ్యట్లేదు. ఈ మొలకెత్తిన కలుపు మొక్కలన్నింటినీ కూడా మనము దున్నేసామనుకోండి, అంటే మొదటి విడత కలుపుని మనము పంట వేయడానికి ముందే నాశనం చేసిన వాళ్ళం అవుతాం. అంటే ఏ విధమైన రసాయనాలు వాడకుండా ఈ కలుపు మొక్కలు ఏంటంటే పంటతో పాటు పోటీ పడతాయి, నీటికి కానీ సూర్యరశ్మికి కానీ పోషకాలకు కానీ. ఇవి ఏటికి వాటిని అడ్డం లేకుండా ముందుగానే మనం ఒక విడత కలుపుని నివారించుకుంటాం. దీని మూలానంటే దీని స్టేల్ సీడ్ బెడ్ టెక్నిక్ అంటారండి.
0: మరి నీటి యాజమాన్య విషయంలో దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటారు?
1: ఇప్పుడు అదే మీరు చెప్పినట్లుగా అండి, లోతు దుక్కులు చేసుకోవడం వల్ల నేలలో తేమ కూడా సంరక్షించబడుతుంది. అంతేకాకుండా నేను ఇందాక అన్నట్లుగా నేల కోతకు కూడా గురి కాదు. దీని వల్ల ఏంటంటే నేలలో పోషకాలు కూడా చాలా వరకు సంరక్షించబడతాయి. మొక్కల్ని ఏంటంటే ఈ పోషకాలను కూడా సమర్థవంతంగా వినియోగించుకుంటాయి. అంటే అసలు మొక్కలు సమర్థవంతంగా నేలలోని పోషకాలు వినియోగించుకోవాలంటే ముందు నేలలో తేమ సరిపడినంత ఉండాలి. ఈ మనం కరెక్ట్ గా దున్నుకోవటం మూలాన ఏంటంటే భూమిలో తేమ శాతం నిలుపుకునే శక్తి పెరుగుతుంది. దాని మూలాన ఏంటంటే మనం తర్వాత కాలంలో వేసే ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. దీని మూలాన ఏంటంటే మనకి ఆరోగ్యమైన నాణ్యమైన దిగుబడులు రావడానికి అవకాశం ఉంది. అంటే రైతులు వేసిన ఎరువులను కూడా మొక్కలు బాగా సమర్థవంతంగా వినియోగించుకుంటాయి.
0: మరి ఈ లోతు దుక్కుల తర్వాత మనం ఏం చేయాలండి?
1: అంటే లోతుగా దుక్కులు చేసుకున్న తర్వాత అంటే నాగళ్లతోటి వాటితో చేసుకున్న తర్వాత వర్షాలు రావడానికి ముందుగానే ఏంటంటే మనము పొలాలన్నింటినీ కూడా చదును చేసుకోవాలి. ఎందుకంటే ఈ చదును చేసుకోవడం ఎందుకంటే ముఖ్యంగా మనం వర్షాధారంగానే పైర్లను సాగు చేయడం జరుగుతుంది. ఇవేంటంటే ఈ వర్షాధారంగా సాగు చేస్తున్నప్పుడు మనకి ఎక్కువ వర్షాలు పడ్డాయి అనుకోండి, భూమి కనుక చదునుగా లేకుండా ఒడిదుడుకులు ఉండటం గానీ గుంతలు గోతులు ఉన్నాయి అనుకోండి, ఆ ప్రదేశంలో నీళ్లు నిలిచిపోతాయి. దాంతో ఏంటంటే అక్కడ మొక్కలు వేసినవన్నీ కూడా చచ్చిపోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే రైతాంగం పత్తిని ఇందాక నేను చెప్పినట్టు వర్షాధారంగా సాగు చేస్తున్నారు, ఎరువుల మీదను లేదా సస్యరక్షణ మీద చాలా పెట్టుబడులు పెడుతున్నారు. పంట కాలంలో అధిక వర్షాలు పడి అవి గనక ముంపుకు గురయ్యి చచ్చిపోయినాయి అనుకోండి, ఆ పెట్టిన పెట్టుబడులన్నీ కూడా మనకి వృధా అయిపోతాయి. అందుకని ఏంటి అంటే ఈ వర్షాలు పడటానికి ముందుగానే మనల్ని నేలని చదును చేసుకోవాలి. ఈ నేల చదును చేసుకోవడానికి ఏంటంటే మనకి లేజర్ గైడెడ్ లెవెలర్ అనేది ఉందండి. ఇది కూడా మనం ప్రతి సంవత్సరం చేసుకోవాల్సిన అవసరం లేదు, రెండు మూడేళ్లకు ఒకసారి గనక చేసుకున్నట్లయితే. ఇది ట్రాక్టర్ తోటి నడిచే పరికరమే. దీని ద్వారా మనం చేయటం వల్ల ఏంటంటే మన పొలంలో వాలును తగ్గట్టుగా అది చదును చేస్తుంది. ఇలా చేయటం వల్ల ఏంటంటే తర్వాత మనము అంటే ఏ యాజమాన్య చర్యలు తీసుకున్నా కూడా దానికి తగిన ఫలితాలు అందుతాయి మనకి. ఈ నేలని చదును చేసుకున్న తర్వాత ఏంటంటే ఇటీవల కాలం మన గవర్నమెంట్ కూడా ఎక్కువగా ప్రోత్సహిస్తుంది భూసార పరీక్షలు చేయించుకోమంటుందండి. ఈ భూసార పరీక్షలు చేయించుకోవడం మూలాన ఏంటంటే మన భూమిలో ఉన్న అంటే మన పొలంలో ఉన్న భూభౌతిక లక్షణాలు అలాగే మన పోషకాల లభ్యత విషయం గురించి కూడా మనకు ఒక అవగాహన వస్తుంది. దానిని అనుసరించి మనం తర్వాత పత్తి పైరులో గనక మనం పోషకాలను అందించినట్లయితే మనం ఎరువుల మీద పెట్టే ఖర్చుని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా చేయటంతో పాటుగా ఏంటంటే మనకి వీలైతే ఎవరికైనా అవకాశం ఉంటే ఒక ఎకరానికి 4 నుండి 5 టన్నుల పశువుల ఎరువు వేసుకోవచ్చండి. ఇటీవల కాలం పశువుల ఎరువు లభ్యత కొద్దిగా తక్కువగా ఉంది, అందుకనే అవకాశం ఎవరికైనా ఉందనుకోండి వాళ్ళు పత్తి పైరు వేసుకోదలుచుకున్న వాళ్ళు వేసవి కాలంలో ఆఖరి దుక్కుల్లో 4-5 టన్నులు ఒక ఎకరానికి పశువులు ఎరువు బాగా చివి కింద వేసుకోవాలండి. దీన్ని వేసిన తర్వాత ఏంటంటే మనము దుక్కిలోనే సిఫారసు చేసిన భాస్వరం ఎరువు అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవాలండి. ఒక ఎకరానికి 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువుని దుక్కుల్లోనే వేసుకోవాలండి.
0: ఇప్పుడు పశువుల ఎరువు అని చెప్తున్నారు కదండి మీరు, పశువుల ఎరువు గనక అందుబాటు కూడా ఈ మధ్య కాలంలో తక్కువగానే ఉంది, అది లేకపోతే మనం సేంద్రీయ పదార్థాన్ని నేలకి ఇంకా ఇతర విధానాల్లో ఏ రకంగా అందించవచ్చు అంటారు?
1: ఇప్పుడు పశువుల ఎరువు మీరు చెప్పినట్లుగానే లభ్యత చాలా కష్టంగా ఉందండి, కానీ మనము మన పొలంలో వేసిన పంట నుంచి మనం తగిన ఫలసాయం పొందాలంటే తప్పకుండా మనం మన పొలానికి సేంద్రీయ పదార్థాన్ని అందించాలి,
0: ఇతర రూపాల్లో కూడా అందించాలి.
1: దీనికి ప్రత్యామ్నాయంగానే మనము ఇంకా వేరే మార్గాలు ఎత్తుక్కోవాలి. పశువుల ఎరువు లేదు కదా అని దాన్ని మనం వదిలేయకూడదు. మనకి తక్కువ ఖర్చుతోటి మనకి ఇప్పుడు వెసులుబాటు బాగా ఉంది, అదేంటంటే పచ్చిరొట్ట పైర్లండి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా దీనికి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది పచ్చిరొట్ట పైర్లకి. ఈ పచ్చిరొట్ట పైర్లను గనక మనం సాగు చేసుకుని భూమిలో గనక కలిగి దున్నుకుంటే తప్పకుండా మనం సేంద్రీయ పదార్థాన్ని భూమిలోకి అందించిన వాళ్ళం అవుతాము.
0: ఈ పచ్చిరొట్ట పైర్లను మనం ఎలా సాగు చేసుకోవాలండి, అంటే ఏ విధంగా ఎన్నుకోవాలి, ఎటువంటి పైర్లను ఎన్నుకోవాలి?
1: ఈ పచ్చిరొట్ట పైర్లు ఏంటంటే మనము వేసవి జల్లుళ్ళు మనకి మేలో వర్షాలు పడతాయి అండి. అంటే ఇది ముఖ్యంగా మనము నైరుతి ఋతుపవనాల తర్వాత పత్తి సాగు చేస్తున్నాం కాబట్టి ఈ వేసవి జల్లులకే మనము ఈ పచ్చిరొట్ట పైర్లు వేసుకోవాల్సి ఉంటుందండి. మనం పచ్చిరొట్ట పైర్లను ఎన్నుకునేటప్పుడు ఏంటి అంటే ఇవి పప్పుజాతి పైర్లు అయితే మంచిదే. ఎందుకంటే ఈ పప్పుజాతి పైర్లకి ఒక విధంగా గాలిలోని నత్రజనిని స్థిరీకరింపజేసే శక్తి ఉంటది. ఈ పప్పుజాతి పైర్లు ఏంటంటే జనుము గాని జీలుగు కాని పిల్లి పెసర అలసంద పెసర మినుము ఇలాంటి వేటి పంటలైనా కూడా మనకున్న విత్తన లభ్యతను బట్టి చూసి మనం వీటిని వేసుకోవాల్సి ఉంటదండి. అంటే మనం పచ్చిరొట్ట పైర్లుగా వేసే పైర్లు కూడా ఏంటంటే చాలా త్వరగా రొట్ట చేసే ఉండాలి. అంటే ఏపుగా పెరగాలి, నేలను త్వరగా వై కమ్మేసే విధంగా ఉండాలి. అంటే తక్కువ నీటితోటే త్వర త్వరగా పెరిగేవిగా ఏపుగా పెరిగేవిగా ఉండాలి. అలా అయితేనే కదా మనకి త్వరగా పెరుగుతుంది, మళ్ళీ మనం త్వరగా దాన్ని భూమిలో కలిగి రొట్టె ఎక్కువ రావాలి. మళ్ళీ మనము మెయిన్ మనకి ఉద్దేశం ఏంటి, తర్వాత వేసే పంట మనకి టైంకి వేయగలగాలి, సమయానికి అది వేయగలగాలి. కాబట్టి ఇవన్నీ చేసే చర్యలన్నీ కూడా మనకి ముందస్తుగానే అయిపోవాలి. దీనికి కానీ ఏంటంటే మనకి ఎకరాకి 15-20 కిలోల ఈ పచ్చిరొట్ట పైర్ల విత్తనాలు అవసరం ఉంటది. వీటిని మనం పొలంలో ట్రాక్టర్ తోటి ఎదపెట్టుకోవాలండి. ఇవి త్వర త్వరగా పెరిగే విధంగా ఉండాలి కాబట్టి వీటిని ఏంటంటే మనం ఈ పచ్చిరొట్ట పైర్లు ఏవైతే సాగు చేసుకున్నామో వాటిని ఆ వర్షాలను అనుసరించి గమనిస్తూ ఉండాలండి. ఒకవేళ వర్షపాతం ఎక్కువగా ఉందనుకోండి అవి త్వరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం మేలో పడ్డ వర్షం జల్లుతోటి వేస్తున్నాం మనం. ఈ పప్పుజాతి పైర్లను ఎన్నుకుంటేనే మనకి మంచి ఫలితం ఉంటది.
0: పప్పుజాతి పైర్లు అంటే ఏమేమి వేసుకోవచ్చు అంటారు?
1: ఇందా నేను చెప్పినట్టు పిల్లి పెసర కాని, జనుము కాని, జీలుగు కాని, పెసర కాని, మినుము కాని, అలసంద కాని, గోరుచిక్కుడు కాని ఎలాంటివైనా వేసుకోవచ్చండి. ఈ పచ్చిరొట్ట పైర్లను మనం విత్తిన తర్వాత ఏంటంటే వాటి పెరుగుదలను గమనిస్తూ 25-35 రోజుల మధ్యలో, అంటే అవి పూతకి రావడానికి ముందుగానే మనం వీటిని కలయిదున్నుకోవాల్సి ఉంటది. ఎందుకంటే పూతకి రావడానికి ముందే ఆ మొక్కల్లో పోషకాల లభ్యత చాలా ఎక్కువగా ఉంటది. అంతేకాకుండా ఏంటంటే ఈ మొక్కలు ముదిరిపోకూడదండి. మొక్కలు ముదిరిపోయినాయి అనుకోండి నార సాగుతాయి, ఆ తర్వాత మనకి భూమిలో కలయడం
0: కష్టం,
1: చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మనకి నేలలో సరిపడినంత తేమ ఉండదు ఎండాకాలము. మనకి పడ్డ జల్లులతోటి మనము ఆ వర్షంతో మనము కలిదున్నుకోవాలి. అదే మీకు మామూలుగా వరి సేద్యంలో అనుకోండి, మనం నీళ్లు పెడతాం కాబట్టి కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటది. మెట్ట సాగులోకి వచ్చేసరికి మనకి తేమ శాతం తక్కువ ఉంటది కాబట్టి మనం పచ్చిరొట్ట పైర్లు కలిగి దున్నుకునే టైం కూడా చాలా ముఖ్యం. అంటే అవి పీచు రాక ముందే, నార సాగడానికి ముందుగానే మనం చూసుకొని ఆ టైంలోనే మనం వీటిని కలిగి దున్నుకోవాల్సి ఉంటదండి. అంతేకాకుండా ఏంటంటే మనం ఈ పచ్చిరొట్ట పైర్లు దున్నుకునే ముందు ఏంటంటే దీంతో పాటు మనం సిఫారసు చేసిన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ భాస్వరం ఎరువును కూడా వేసామనుకోండి, ఈ పచ్చిరొట్ట పైర్లు త్వరగా చివకటానికి అవకాశం ఉంటది. ఇవి వేయటం వల్ల ఏంటంటే మనకి నేలలో సేంద్రియ పదార్థం బాగా పెరుగుతుంది, పోషకాల లభ్యత కూడా బాగా పెరుగుతుంది. అంటే దాదాపు మనం ఇలా వేయటం వల్ల ఏంటంటే నేలలో మనకి 35-40 టన్నుల సేంద్రియ పదార్థాన్ని, పచ్చి రొట్టెని మనం అందిస్తున్నాం భూమిలోకి. దీని మూలాన ఏంటంటే నేల గుల్లబారుతుంది, పోషకాల లభ్యత పెరుగుతుంది. ఈ వీటి అన్నిటితో పాటు కూడా మనకి ఏంటంటే భూమిలో కోటాను కోట్ల సూక్ష్మ జీవరాశులు ఉంటాయి. ఈ సూక్ష్మ జీవరాశులు అన్నిటికీ కూడా మనకి ఆహారం అందించిన వాళ్ళం అవుతాం. ఈ సూక్ష్మ జీవరాశులు భూమిలో ఉండటం మూలాన పోషకాల లభ్యత మొక్కలకి పెరిగి ఆ తర్వాత కాలంలో ఏంటంటే మంచి దిగుబడులు, నాణ్యమైన దిగుబడులు రావడానికి అవకాశం ఉంటదండి.
0: కాబట్టి భారతి గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు మనం జూన్ జూలై నెలల్లో విత్తుకుంటాం కాబట్టి ఈ 2 నెలల సమయాన్ని కూడా రైతులు సద్వినియోగం చేసుకుని ఈ లోతు దుక్కులు చేసుకోవడం గాని, అలాగే కట్టెల్ని కలయదున్నేసుకుని దాన్ని మళ్లీ నేలకు అందించి అది సేంద్రియ పదార్థంగా రైతులకు ఉపయోగపడి ఎరువుల మీద పెట్టే ఖర్చు కూడా దీనివల్ల వాళ్ళకి
1: తగ్గించుకోవచ్చండి. మనం ఎరువుల మీద పెట్టే పెట్టుబడిలో దాదాపు 25% వరకు ఈ పనులు చేయటం వలన తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: అలాగే భూసార పరీక్షలు కూడా చేసుకునే సమయం ఇదే కాబట్టి రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ భూసార పరీక్షలు అనేవి చేయించుకుని ఆ పోషకాలు వాళ్ళ నేలలో ఎంత స్థాయిలో ఉన్నాయో తెలుసుకుని ఆ విశ్లేషణ శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మేరకు ఎరువులు వాడుకున్నట్లయితే గనక తర్వాత వేయబోయే పత్తిలో వాళ్ళు మంచి నాణ్యమైన దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ పచ్చిరొట్టె ఎరువులు కూడా వేసుకున్నట్టయితే ఈ నాటి కాలంలో ఈ భూసారం అది కూడా తగ్గిపోతుంది కాబట్టి నేలకి సారాన్ని అందించిన వాళ్ళు అవుతారు, ఎరువుల ఖర్చు తగ్గుతుంది, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా పత్తి వేసుకోవడానికి ముందు ఈ పనులన్నీ కూడా చేయాలని
1: చేసుకోవాలండి.
0: నమస్కారం అండి.
1: నమస్కారం.
2: మీరు ఇంతవరకు ప్రత్తి విత్తడానికి ముందు వేసవి దుక్కులు, వేసుకోదగిన పచ్చిరొట్టె పైర్లు ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ భారతి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడొక జానపద గీతం

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు కొబ్బరిలో ఎర్రముక్కు పురుగు విశేషాలు వినండి.
1: కొబ్బరిలో ఎర్రముక్కు పురుగు గురించి తెలుసుకుందాం. ఈ పురుగు వలన వచ్చే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే తోటంతా చనిపోయే ప్రమాదం ఉంటుంది. తరచుగా 5 నుండి 10 సంవత్సరాల వయస్సు కలిగిన తోటలు ఈ పురుగు తాకిడికి ఎక్కువగా గురవుతాయి. అరటి, అంతర పంటగా వేసిన తోటల్లో కూడా ఈ పురుగు ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా మొవ్వుకుళ్ళు లేక పిడుగుపాటుతో చనిపోయిన చెట్లు కానీ, మొవ్వులో కొమ్ము పురుగు ఆశించిన చెట్లు తోటల్లో ఉన్నప్పుడు ఎర్రముక్కు పురుగు ఆకర్షించబడుతుంది. కాండంపై పనిముట్లతో గాయం చేసిన లేక వేరు నరికిన లేక ట్రాక్టర్తో దున్నినప్పుడు మొదలు వద్ద చేసిన గాయాల వద్దకు కూడా ఈ పురుగు ఆకర్షించబడుతుంది. వీటి లక్షణాలను ఏ విధంగా గమనించవచ్చు అంటే, మధ్య వలయాలలో ఆకులు పసుపు రంగులోకి మారుతాయి లేక ఎండిపోయినట్టు కనిపిస్తాయి. కాండంపై రంధ్రాల ద్వారా చిక్కని ముదురు ఎరుపు రంగు జిగురు కారుతుంది. రంధ్రాల నుండి నమిలిన పిప్పి బయటకు వస్తుంది. కమ్మ మొదలు వద్ద నిలువుగా చీలినట్లు కనిపిస్తుంది. పీచుతో పురుగు కట్టిన ఉండలు లేక నమిలిన పిప్పి ఆకు వలయాల్లో లేదా చెట్టు మొదలు వద్ద కనిపిస్తాయి. పురుగు ఆశించిన చెట్ల కాండంపై చెవిని ఆంచి వింటే లోపల లద్దె పురుగులు కాండంను తిను శబ్దంను వినిపిస్తుంది. దీని నష్టాన్ని ఏ విధంగా మనం గమనించవచ్చు అంటే, చెట్టు పాక్షికంగా దెబ్బతిని ఎదుగుదల తగ్గి కాపు ఆలస్యమవుతుంది. చెట్టు పూర్తిగా డొల్ల అయినప్పుడు చెట్టు చనిపోయి పడిపోతుంది. ఈ పురుగు యొక్క జీవిత చక్రం గురించి మనం గమనించుకున్నట్లయితే, కాండంపై పగుళ్లు, కత్తిగాట్లు గాయాలలో ఒకదానికొకటిగా గోధుమ రంగులో ఉండి నున్నగా మెరిసే గుడ్లను దాదాపు 200 వరకు పెడతాయి. 2 నుండి 5 రోజుల వ్యవధిలో గుడ్ల నుండి లద్దె పురుగులు పొదకపడి కాండంలోని మెత్తని పదార్థాన్ని తిని ఎదుగుతాయి. లద్దె పురుగులు దాదాపు కండె ఆకారంలో ముడతలు పడిన చర్మంతో మధ్యలో ఉబ్బుగా లావుగా గోధుమ రంగులో కాళ్లు లేకుండా ముదురు ఎరుపు రంగు తల కలిగి ఉంటాయి. ఇవి 2-3 వారాలు గడిపి తల్లి పురుగుగా రూపొంది బయటకొస్తుంది. దీని జీవచక్రము దాదాపు 3 నెలల్లో పూర్తి అవుతుంది. తల్లి పురుగు 2 నుండి 3 నెలల వరకు జీవిస్తుంది. ఈ పురుగు ఆశించిన మొక్కలకు ఏ విధమైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలి అంటే, ఈ పురుగు ఆశించి చనిపోయిన మానులను తొందరగా నరికి చీల్చి తగలపెట్టాలి. పిడుగుపాటుతో లేక మొవ్వుకుళ్లతో చనిపోయిన చెట్లను కూడా వెంటనే తోటలో నుండి తొలగించాలి. తోటలో కొమ్ము పురుగు ఆశించిన మొవ్వుల నుండి పురుగును తీసి వేపపిండి 100 గ్రాములు, దాంతోపాటు 150 గ్రాముల ఇసుక మిశ్రమాన్ని ఆ రంధ్రాల్లో పోయాలి. కొబ్బరి చెట్టు కాండంపై మొదళ్ల దగ్గర ఏ విధమైన గాయాలు లేకుండా చూసుకోవాలి. వేళ్లను నరకరాదు, అలాగే పచ్చి ఆకులను లాగకూడదు. సకాలంలో ఈ పురుగు ఉనికిని గమనించి మోనోక్రోటోఫాస్ 10 మిల్లీటరు, దాంతోపాటు 10 మిల్లీటర్ల నీటిలో కలిపి వేరు ద్వారా మందును ఎక్కించాలి. వేరు ద్వారా మందు పెట్టిన 45 రోజుల వరకు కాయలు దింపి తీయరాదు. ఎర్రముక్కు తల్లి పురుగును గుంపుగా ఆకర్షించు కృత్రిమ ఎర్రను బెక్కెట్లో ఉంచి కొబ్బరి చెట్ల కాండంనకు 1 నుండి 1.5 మీటర్ల ఎత్తులో అమరిస్తే ఎర్రముక్కు తల్లి పురుగులు ఆకర్షితమయ్యి బకెట్ లోపల గల విష ఆహారములో పడి చనిపోతాయి. చెట్టు కాండంపై ఎర్రముక్కు పురుగు చేసిన గాయాల లోపలికి 1 మిల్లీలీటరు ఇమిడాక్లోప్రిడ్ మందును లీటరు నీటికి కలిపి చెట్ల కాండంపై పురుగు తొలచిన భాగాల్లోకి పోయాలి. సగం డొల్లా అయిన కాండంలోని చెత్త కుళ్ళు పదార్థాలను శుభ్రం చేసి చెట్టు తోరను సిమెంటు ఇసుక రాళ్ల మిశ్రమాలతో పూడ్చి చెట్టు బలంగా ఉండి పెద్ద గాలులు వచ్చినప్పుడు పడిపోకుండా దృఢంగా ఉండేటట్టు చేయాలి.
0: మీరింతవరకు కొబ్బరిలో ఎర్రముక్కు పురుగు విశేషాలు విన్నారు.

0: ఈనాటి పంట సీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. కొంచెంసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జెన్నినెక్స్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెనసిస్ ఈ పథకం గురించి, అలీప్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం వింటారు.
2: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఎలీప్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
3: నమస్కారం సార్.
2: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనసిస్ పథకం గురించి తెలియజేయండి.
3: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీము, దీని పేరు మేటీ జెనసిస్, జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025లో స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఈ ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే, 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ROC రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి కాబట్టి. సో ఇలా Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్, మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
2: జెనసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
3: సో ముఖ్యంగా ఈ జెనసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ డిస్ట్రిక్ట్స్, మండలాలు, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా

0: సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంప్ని IoT ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి స్కీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలానే దీంట్లో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే కనుక, సో ఈ మెయిటీ జెనెసిస్ డీప్ టెక్నాలజీస్, అంటే బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్కైనా ఈ పథకం వర్తిస్తుంది అని. అంటే వీటిలో కూడా స్పెసిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా, లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంటా, ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్లో వీళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది?
0: సో ఇందులో మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజు, ఇంకొకటి వచ్చేసి POC స్టేజు, అలానే ప్రోటోటైప్ స్టేజు. సో ఈ మూడు రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావాల్సిన పర్చేజ్ ఆర్డర్, వర్క్ ఆర్డర్ అని అంటారు. సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేజ్ ఆర్డర్స్, అలాంటివి కూడా వాళ్ళు వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్లకు జనరల్గా డబ్బులు, ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటివి ఉండవు. సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
1: ఈ స్కీమ్ ఎకో సిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది? ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
0: సో ఇప్పటి వరకు, అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్, వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో ఇప్పటి వరకు ఒక 1 ఫేజ్ వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 పైన ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, EIR 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్, ఇన్నోవేటర్స్కి మనము Tier 2, Tier 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: స్టార్టప్స్కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
0: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి మైటీ జెనెసిస్ కింద EIR 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్ ఉన్న, డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్, Tier 2, Tier 3లో పనిచేసే స్టార్టప్స్కి ఈ ప్రోటోటైప్, ఒక ప్రోటోటైప్ తీసుకొస్తే, లేదా ఒక POC ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము. సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు ఎవాల్యుయేట్ చేస్తాం, స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని ఒక వాళ్ళకు ఒక రిజెక్ట్ చేస్తే ఎనీహౌ మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్లు కూడా వాళ్ళకు తీసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్ళకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 lakhs వరకు

0: కేటాయించడం జరుగుతుంది. ఈ ఈఐఆర్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్, సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి, సో ఈ మెయిటీజెనెసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే, సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్కి. అలానే మెయిటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళకి గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ఒక కంపెనీ నుండి, ఒక 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పిఓ అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా కానీ ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకురావడము చూపించడము కమిటీ మెంబర్స్కి, ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా అలానే ఒక యూనికార్న్ కంపెనీ ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మెయిటీ జెనెసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం. అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్కి ఈక్వలెంట్గా 50 లక్షలు మీరు కనుక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వ్యాలిడేషన్ చేస్తాము. ఒక అగ్రిమెంట్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత అర్హత వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ జెనెసిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరమవుతాయి?
0: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్2 టైర్ 3 రీజియన్లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటి రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటి రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్ అలానే ప్రైవేట్ లిమిటెడ్ అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటి సర్టిఫికేట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్ అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక ఐఓటీ డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము, సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత బయో ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్గా ఒక తక్కువ స్టేజ్లోనే వాళ్ళకు ముందుకెళ్ళే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
1: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్నవాళ్ళు ఎలిఫ్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం కానీ వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
0: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 మంది స్టార్టప్లకు ఈ మెయిటీ జెనెసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఏఐఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్కి పైలట్ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకు సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ లేటెస్ట్గా ఒక ఫస్ట్ ఫేజ్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తాము. సో ఇందులో ఈ స్టార్టప్స్కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది,

0: మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రతినగర్ మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీ టైం ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్లకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకుని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్లకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
1: ఎలీప్ వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము. దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చే వాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్గా కూడా మనది డెవలప్ అవడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ.
2: జనరేషన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెనసిస్ పథకం గురించి ఎలీప్ వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో డాక్టర్ సాంబశివరావు కండరాజు గారి సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రణ చర్యలు. శ్రీ ఉదయ్ సింగ్ గౌతమ్ గారితో పరిచయం వింటారు.
4: ప్లాస్టిక్ కాలుష్యం ఎక్కువైపోతోందని చెప్పి ఇటీవలే ప్రభుత్వం ఈ కొన్ని రకాలైనటువంటి ప్లాస్టిక్ వస్తువుల్ని నిరోధించడం, వాటిని బ్యాన్ చేయడం అనేటటువంటి జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ ప్లాస్టిక్ కాలుష్యాన్ని ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని నివారిస్తే కానీ పర్యావరణానికి పెను ప్రమాదం పొంచి ఉందని చెప్పి విశ్లేషకులు చెబుతున్నారు. ఈరోజున మనతో ఉదయ్ సింగ్ గౌతమ్ గారు, పర్యావరణ విశ్లేషకులు, మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
4: మరి ఈ దైనందిన జీవితంలో చట్టాలు వస్తున్నాయి కానీ ప్రజల సహకారము, ప్రజలు దాంట్లో పార్టిసిపేట్ చేసి తొందరగా అందరూ సహకరించి మేము ఈ ప్లాస్టిక్ను వాడకూడదు, ప్లాస్టిక్ వాడినా కూడా ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టుగా ప్రకృతిలో విసిరేయకూడదు, పర్యావరణాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలనేటటువంటి మినిమం అవగాహన ప్రజల్లో తొందరగా రావాలంటే ఏం చేయాలి?
5: అంటే మనం ప్రజల యొక్క దైనందిక జీవితాన్ని గమనించినట్లయితే వాళ్ళు చాలా ఉచితంగాను, చాలా త్వరితంగాను, చాలా తేలికగాను అందుబాటులో ఉండేటువంటి ఈ ప్లాస్టిక్ వాడకానికి అలవాటు పడ్డారు. గతంలో మన యొక్క జీవన విధానాన్ని పరిశీలించినట్లయితే చక్కగా ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఒక సంచిని కలిగి ఉండటం, అదేవిధంగా అప్పట్లో స్టీల్ గ్లాసులు, స్టీలు కంచాలు, అదేవిధంగా అనేక రకాల ఆకులతో చేసినటువంటి విస్తర్లు కూడా వాడటం జరిగింది. ఈ ప్లాస్టిక్ వచ్చిన తర్వాత ఇది నూతన జీవన విధానానికి నాంది పలుకుతుందని చెప్పని, రాబోయే రోజుల్లో అది కలిగించే కాలుష్యాన్ని గురించి ముందుగానే ఆలోచించుకోకుండా దానికి అలవాటు పడి ఈవేళ దానిని మానలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ అంశం మీద మనము మంచి

0: ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చి ఆ ప్రత్యామ్నాయ వస్తువులను వాడుతున్న వారికి ప్రోత్సాహాన్ని అదేవిధంగా ఒక గుర్తింపును గనక ఇచ్చినట్లయితే మెల్లమెల్లగా ఆ అలవాటుని మనం మార్పించుకోవచ్చు. అంతేకాకుండా ఈ అంశాల మీద గ్రామాల్లో పట్టణాల్లో వార్డుల్లో ఎవరైతే ఔత్సాహికులు చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నారో వారిని కూడా మనం గుర్తించి ఈ స్వచ్ఛ అంబాసిడర్లుగా వాళ్ళని గనక ముందుకు తీసుకున్నట్లయితే త్వరగా మన సమాజంలో మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది.
1: అంటే ఇప్పుడు ప్రత్యామ్నాయం అంటే ఎలాగా, వేటి ద్వారా మనం ప్రత్యామ్నాయం చూపించవచ్చు?
0: అంటే మనకు తెలుసు, భారతదేశంలో ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత అనేక రకాల విజయాలను సాధించాం. ఆ సాధించిన విజయాల్లో మరో విజయం ఏంటంటే కట్లరీ డొనేషన్, అంటే తమ పిల్లల పుట్టినరోజుల్లో గాని మరే పండుగ రోజుల్లో గాని ఒక వ్యవస్థకు, అంటే ఒక గ్రామ స్థాయిలో గాని ఒక మండల స్థాయిలో గాని నగర స్థాయిలో గాని మహిళా సంఘాలకు లేదా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ కు ఎన్జిఓస్ కు కొన్ని కంచాలు స్టీల్ గ్లాసులు అటువంటివి గనక డొనేట్ చేసినట్టయితే వాళ్లు ఎటువంటి అద్దె లేకుండా మిగతా వాళ్ళకి ఇచ్చి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అటువంటి వస్తువులు వాడినప్పుడు ఆ మోతాదులో ప్లాస్టిక్ వస్తువులు వాడవం కాబట్టి వాటి యొక్క మనం వాడకాన్ని తగ్గించినట్టు అవుతుంది.
1: ఇది ఒక ప్రత్యామ్నాయం. అలాగే ఇంకా రకరకాలైనటువంటి జ్యూట్ బ్యాగ్స్ గానీ లేకపోతే ఇంకా వేరే వాటితో తయారు చేసినటువంటి బ్యాగ్స్ గానీ విరివిగా మార్కెట్లోకి తెచ్చే అవకాశం ఉందా? అలాగే ప్లాస్టిక్ పోలినటువంటి ప్లాస్టిక్ ను కూడా తీసుకొచ్చి ఇది పర్యావరణంలో తొందరగా కలిసిపోతుంది అంటున్నారు, అది ఎంతవరకు మనకి అంటే వాస్తవంలో మనం తీసుకోవచ్చు దాన్ని?
0: అంటే ప్లాస్టిక్ ను పోలినటువంటి ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ వాస్తవానికి ల్యాబొరేటరీ దశలో విజయాలు సాధించినప్పటికీ వాడకం దశలో వచ్చేసరికల్లా అసలైన వస్తువు కంటే దానికి సంబంధించినటువంటి ఈ డూప్లికేట్ వస్తువుల యొక్క ప్రచారము వాడకం విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఆ స్థాయిలో దాన్ని పట్టుకునే వ్యవస్థ మన దగ్గర లేదు. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దాని గురించి మనము ఎక్కువగా అంటే ఇంట్రెస్ట్ చూపించాల్సినటువంటి పని లేదు. అయితే ఈ జనపనార సంచులు అదేవిధంగా కాటన్ సంచుల్ని ఇప్పుడిప్పుడే అనేక షాపుల వాళ్లు వాళ్ల యొక్క వస్తువులతో పాటు ఇవ్వటం మొదలుపెట్టారు. అయితే దీనిని ఇంకా భారీ ఎత్తున అన్ని షాపుల్లో తప్పనిసరిగా చేస్తూ బయటకు వచ్చినట్లయితే మనము ఏ షాపులో వస్తువులు కొన్నా మన ఇంటికి ఒక కాటన్ సంచి జనపనార సంచి వస్తుంది. కాబట్టి మెల్లగా ఇంట్లో ఇటువంటి సంచుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి మనము ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా మళ్లీ సంచి తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా మన దగ్గర ఉన్న సంచులు వాడుకునే స్థాయికి వస్తే దరిదాపులుగా మనం క్యారీ బ్యాగుల్ని నివారించే స్థాయికి వెళ్లగలుగుతామని చెప్పని ఖచ్చితంగా చెప్పచ్చు.
1: అట్లాగే తీసుకెళ్లేటటువంటి ఈ ప్లాస్టిక్ బ్యాగులు అదొక సమస్య అని మనం అనుకుంటే దానికంటే ఇంకా ముఖ్యమైన సమస్య ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని ఎడాపెడా పడేయటం బయట, మనం చెత్తలో కలిపేయటము, డస్ట్బిన్స్లో విసిరేయటము, ముఖ్యంగా మన ఇంట్లో ఉండేటటువంటి చెత్తని బయటకు తీసుకెళ్లేటప్పుడు కూడా మన ఇంట్లో పనిచేసేటటువంటి పనమ్మాయిలు కంపల్సరీగా క్యారీ బ్యాగ్ లేకపోతే తీసుకెళ్లట్లేదు, తీసుకెళ్లి విసిరేయడం, అపార్ట్మెంట్లో పై అంతస్తుల్లోంచి క్యారీ బ్యాగుల్లో చుట్టి కిందకి విసిరేయటం, ఇలాంటి వాటి వల్ల కదా ఎక్కువగా మనకి ప్లాస్టిక్ కాలుష్యం తాలూక సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.
0: అంటే భూమిలో కలిసిపోయేటటువంటి ఈ సేంద్రియ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్లో మూట కట్టి పారేయటం వల్ల అది ఖచ్చితంగా కాలుష్యానికి మరి ఒక కారణమవుతుంది. అంతేకాకుండా నీటి వనరుల్లో అటువంటివి కూడా చేరి ఆ నీటి వనరులను కూడా పూర్తి స్థాయిలో కాలుష్యానికి గురి చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి సామాజికంగా మనము ఈ మార్పు కోసం అని చెప్పని ఒక ప్రచార కార్యక్రమాన్ని ఎంతైనా సరే నిర్వహించాలి. ఎందుకనంటే ఈ పర్యావరణ చట్టానికి అనుగుణంగా ఏదైతే ఘన వ్యర్థ పదార్థాల చట్టాన్ని మనం తీసుకొచ్చామో దాంట్లో ఎవరైతే చెత్తను ఉత్పత్తి చేస్తారో వాళ్లే రీసైకిల్ వేస్ట్ ని విడిగాను అదేవిధంగా ఈ సేంద్రియ వ్యర్థాలను విడిగాను పెట్టి మరి మున్సిపల్ వాహనాలకు అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో ఉండే వాహనాలకు అందించాలని చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ మెసేజ్ని మనము తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. ఏదైనా సరే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళు ఈ పర్యావరణం నాది, దీని యొక్క స్వచ్ఛతను కాపాడాల్సిన బాధ్యత కూడా నాకుందని చెప్పని వాళ్ళు గనక తీసుకున్నట్లయితే మాత్రమే దీన్ని మనము ముందు తీసుకువెళ్తాం.
1: అంటే ఇంకా చాలా సందర్భాల్లో ఇవి వాడేటప్పుడు ప్లాస్టిక్ డయపర్స్ గాని లేకపోతే

0: మీరన్నట్టుగా తినుబండారాలు, కొబ్బరి చెట్ని వేసో మిగతా ఏదో ఒక కూరో ఆ వాటిలో చుట్టేసి పూర్తిగా విసిరేయటం వల్ల అవి 10 రోజుల వరకు పూర్తిగా లోపల ఫంగస్ వచ్చి ఆ ఫంగస్ ద్వారా కూడా ఇంకా ఎక్కువగా రకరకాలైనటువంటి వ్యాధులు స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అదే ఒక ఒక చట్నీనో లేకపోతే ఒక మిగిలిపోయిన కూరనో బయట విసిరేస్తే అది 1 రోజులో 2 రోజుల్లోనే పూర్తిగా డిగ్రేడ్ అయిపోతుంది. అలాంటిది ఈ ప్లాస్టిక్ కవర్లో చుట్టేసి విసిరేయటం వల్ల అది ఇంకా 4-5 రోజులు లోపల ఉండి లోపల హీట్ కొంచెం వెళ్ళి దానివల్ల ఎక్కువగా ఫంగస్ స్ప్రెడ్ అయ్యి లేకపోతే బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యి వైరస్ స్ప్రెడ్ అయ్యి కొత్త రకమైనటువంటి కాలుష్యాలు కూడా క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉన్నది కదా.
1: అంటే దీనికోసం ఇప్పటికే ఉన్నటువంటి ఈ అలవాటుని మాన్పించడానికి కొద్ది కాలం పడుతుంది కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి 2 రకాల విధానాలను తీసుకురావడం జరిగింది. మొదటిది ఈ చెత్తను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కి తరలించినట్లయితే అక్కడ అత్యంత అధిక స్థాయి ఉష్ణోగ్రత వద్ద దాన్ని మండించి దాని నుంచి ఇంకా కరెంటు తయారు చేసుకోవడం వగైరా చేయడానికి ఒక ఏర్పాటు చేస్తున్నారు. రెండవది ఈ మధ్యకాలంలో అటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఈ పొయ్యల దగ్గరికి పంపించినట్టయితే అక్కడ కూడా అత్యధిక వేడిమి ధర దగ్గర ఈ ప్లాస్టిక్ ని కాల్చి వాళ్లు దాన్ని ఒక ఫ్యూయల్ కింద వాడుకోవడానికి అవకాశం ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఇది జరిగినప్పటికీ ప్రజలు తమలో మార్పు తెచ్చుకుని అటువంటి వ్యర్థాలను సరి అయినటువంటి పద్ధతిలో వాళ్లు గనక విసర్జన చేసినట్లయితే అది ఒక ఖచ్చితంగా ఒక మంచి రూపాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట.
0: అలాగే ఇండ్లలో కూడా ఈ ప్లాస్టిక్ని ముఖ్యంగా వేసేటప్పుడు ప్లాస్టిక్ చెత్త వేయడానికి ఒక డస్ట్బిన్ విడిగా పెట్టుకుని లేకపోతే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అలాంటివన్నీ కూడా వేయడానికి విడిగా చెత్త పెట్టుకుని ఓన్లీ తడి చెత్త ఇంట్లో అలాంటి వేస్ట్ ఒక్కటి విడిగా ఒక ఆ రకమైనటువంటిది ఒక పెద్ద ఉద్యమంగా చేయగలిగితే దాన్ని ప్రోత్సహించే దిశలో ఎన్జిఓలు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ లేకపోతే ప్రజలు కానీ చాలా వరకు స్వచ్ఛందంగా వాళ్ళు చేయగలిగినటువంటి వాళ్ళు కొనుక్కోగలిగినటువంటి వాళ్ళు ముందరకొచ్చి చేస్తే అతి సులువుగా ఈ సమస్య పరిష్కార దిశలో వెళ్తుందేమో కదా.
1: అంటే ప్రజలకు అర్థం కావలసినటువంటి అంశం ఏంటంటే ప్లాస్టిక్ ని సరి అయిన పద్ధతిలో అందజేసినట్లయితే అది మరొక మంచి పనికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ప్లాస్టిక్ నుంచి మనము ఫర్నెస్ ఆయిల్ ని తయారు చేసుకోవచ్చు, ప్లాస్టిక్ నుంచి మరొక రకమైనటువంటి ప్లాస్టిక్ ఉత్పత్తిని తయారు చేసుకోవచ్చు, అదేవిధంగా ఈ ప్లాస్టిక్ ని చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసినట్లయితే దాన్ని మరొక చోట ఫ్యాక్టరీకి తరలించి దాన్ని ఒక ఫ్యూయల్ కింద వాడుకోవడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఈ రీసైక్లింగ్ అనే వ్యవస్థను మనం ఎందుకు బలవంతంగా చేసుకోలేకపోతున్నాం అంటే ఈ ప్లాస్టిక్ ను అందజేసే ప్రక్రియను మనం అలవాటు చేసుకోకుండా దాన్ని విసర్జించే ప్రక్రియను మనం అలవాటు చేసుకున్నాం కాబట్టి ఈ విధానంలో సక్సెస్ అవ్వలేకపోయాం. అయితే కొద్దిగా ఈ మధ్యకాలంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా కొన్ని కాలనీస్ లో ఇటువంటి విషయాల్లో విజయాన్ని సాధించారు కాబట్టి సాధించిన విజయాల్ని భారీ ఎత్తున గనక మనం ప్రచారం చేసినట్లయితే మరొక చోట కూడా దీని మీద మనం విజయాన్ని సాధించగలం.
0: అలాగే ఇప్పుడు ప్లాస్టిక్స్ కొన్ని మైక్రాన్ల వరకు వాడకూడదనంటే ఇమీడియట్ గా మార్కెట్లో ఆ మైక్రాన్ల కంటే కొంచెం మందంగా ఉండేటటువంటి మైక్రాన్ల కవర్లు అవి కూడా అంతే విరివిగా అలా వాడేసి ఏది ఏమైనా మీ చెత్త కలిపేది కలిపేదే వేసేది వేసేదే. ఒకవేళ ప్లాస్టిక్ సంచి ఇవ్వరమండి, ఒక 4 రూపాయలు అవుతుంది 3 రూపాయలు అవుతుందంటే 3 రూపాయలు కూడా ఇచ్చేసి ఆ సంచి తీసుకుని ఆ సంచి పని అయిపోయిన తర్వాత తీసుకెళ్లి అది మళ్ళీ ఆ చెత్తలో వేసేటటువంటి సంప్రదాయము అందరిలో ఎక్కువగా అవుతోంది. కాబట్టి వీళ్ళందరికీ ఇప్పుడు ఈవెన్ చిల్డ్రన్ లో కూడా పాఠ్యాంశాల్లోనూ లేకపోతే మిగతా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. అడ్వర్టైజ్మెంట్స్ లో కానీ చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టవలసినటువంటి ఆవశ్యకత లేదంటారా?
1: అంటే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒకసారి మాత్రమే వాడి పారేస్తే ప్లాస్టిక్ వస్తువుల్ని పూర్తిగా నిషేధించింది కాబట్టి ఈ పట్టణ స్థాయిలో గ్రామాల స్థాయిలో ఈ అంశంపైన వాళ్ళు సొంతగా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఏ షాపులో అయినా సరే ఏ మందంతో ఉన్న బ్యాగ్ అయినా సరే ఆ విధంగా వాడకానికి రానియకుండా అదే ప్రదేశంలో ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి మేలు చేసేటువంటి జనపనార సంచులు కానివ్వండి కాటన్ సంచులు కానివ్వండి తీసుకొచ్చినట్లయితే ఈ అంశంలో మనము విజయం సాధించవచ్చు.
0: చాలా ధన్యవాదాలండి ఉదయ్ సింగ్ గౌతమ్ గారు. మరి ఈ ప్లాస్టిక్ కాలుష్యం పెనుభూతం ఖచ్చితంగా భావితరాలని చాలా ఎంతో ప్రభావితం చేయబోతోంది, కానీ కొంచెం మనము తెలివి ఉపయోగించి మనం ఈ ప్లాస్టిక్ కాలుష్యాన్ని, ప్లాస్టిక్ వాడకుండా

0: ఉండలేమనేటటువంటిది అందరికీ అర్థమైనటువంటి అంశము. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ ని పర్యావరణంలో కలవకుండా ఎలా జాగ్రత్త పడాలనేటటువంటిది అతి ప్రధానమైన అంశం. దీని ద్వారా అనేక వేల జీవరాశులు, అనేక లక్షల కోట్ల జీవరాశుల్ని సముద్రంలో కానీ భూమిలో కానీ బయట కానీ ఎక్కడైనా వాటిని మనం అవి చనిపోకుండా మనం కాపాడవచ్చు. అవి కానీ చనిపోయేటట్లయితే బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం దెబ్బతిని పెను ప్రమాదం పర్యావరణానికి పుంచి ఉందని చెప్పి పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎంత తొందరగా మనం నియంత్రించుకోగలిగితే అంత మంచిది. మీరు కూడా చాలా మంచి విషయాలు చెప్పారు ఉదయసింగ్ గౌతమ్ గారు. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు. నమస్కారం.
2: మీరింతవరకు ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రణ చర్యలు ఉదయసింగ్ గౌతమ్ గారితో పరిచయం విన్నారు.

శ్రోతలకు ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. ప్రకటన సమాప్తం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయత, చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నో పాత జ్ఞాపకాలు, ఇంకా రేడియోతో మా అనుబంధం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కర్నూలు ఆకాశవాణి కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచీకరణలో భాగంగా ఆకాశవాణి మన బానిగా, వాణిగా ప్రపంచంలో నలుమూలల మనం ఎక్కడున్నా మన రేడియో ప్రసారాలను ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఈ పరంపరలో మన ఆకాశవాణికి చెందిన విశేష శ్రోతలు ఆకాశవాణితో వారికున్న అనుబంధాన్ని పంచుకునేందుకు మన కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి విచ్చేస్తున్నారు. వారిలో ముఖ్యమైన వారు డాక్టర్ సక్కిరి భాస్కర్ గారు, మరొక శ్రోత వచ్చేసి శ్రీ మర్యాదాస్ గారు. వీరి గురించి ముందుగా తెలుసుకుందాము. డాక్టర్ సక్కిరి భాస్కర్ గారు, వీరు చిన్నప్పటి నుంచి రేడియో ప్రసారాలు వింటూ ఉన్నారు. ఉదయం వందే మాతరం గీతంతో మొదలుకొని రాత్రి ప్రసారాలు పూర్తయ్యేప్పటి వరకు, జై హింద్ అని చెప్పేంత వరకు దాదాపు అన్ని కార్యక్రమాలు వింటూ ఉన్నారు. వీరికి రేడియో పట్ల ఎంత మక్కువ ఉందో, వీరు రేడియోలో ప్రసారమయ్యే ప్రసార వివరాలు మొదటి నుంచి చివరి వరకు రాసుకుంటారట. అలాగే 1993లో వీరు స్వదస్తూరితో రాసుకున్న ప్రసార వివరాలు జాబితా మన కేంద్రానికి తీసుకుని వచ్చారు. అది చూస్తే ఇంకా చాలా విస్మయం కలుగుతా ఉంది. వీరు ఆకాశవాణి పట్ల ఎంత అభిమానం ఉందో అవగతం అవుతుంది. విద్యార్థి దశ నుంచే సినిమా పాటలతో పాటు జానపద గీతాలు, లలిత గీతాలు, బాల గీతాలు, కోలాట పాటలు, రంగస్థలము, జానపదాలు, ఇలా రకరకాల పాటల్ని రేడియోలో వింటూ రాసుకునేవారట. ఈ రాసుకున్న పాటలు తిరిగి మరోసారి ప్రసారమైనప్పుడు వాటిని సరిచూసుకోవడం వీరికి ఒక నిత్య కృత్యంగా మారిందని తెలియజేస్తున్నారు. ఆ పాటలు రాసుకుంటూ దాదాపు 2000 పాటలు తయారు చేశారట. వాటిలో ఎక్కువ భాగం ఘంటసాలవే అని చెప్తా ఉన్నారు. అలా రాసుకున్న పాటలతోనే వీరు తెలుగులో పీహెచ్డి పరిశోధన చేసి శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి 2020లో పీహెచ్డి పట్టాను అందుకున్నారు. ఇక వీరు ప్రస్తుతం ప్రభుత్వ విద్యాశాఖలో ఉన్నతమైన ఉద్యోగంలో విధులు నిర్వహిస్తున్నారు. ముందుగా వారిని పలకరిద్దాం. నమస్కారం అండి డాక్టర్ సక్కిరి భాస్కర్ గారు.
2: నమస్కారం సార్.
1: రేడియోతో మీకున్న అనుబంధం గురించి చాలా గొప్పగా తెలుసుకున్నామండి. మన కర్నూలు ఆకాశవాణికి నిజంగా

0: వార్తా ఉన్నాయి. ఇక ఇటు చూస్తే డోను గుత్తి వరకు కూడా మన కార్యక్రమాలు వినవచ్చును. మీకున్న అనుభవం గురించి మా శ్రోతలు కాస్త తెలియజేస్తారా? పైగా మీరు జానపద రంగస్థల కళాకారులు కూడా, మరి వాటిని కూడా మాకు పరిచయం చేయండి.
1: రేడియోతో నా అనుబంధం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉందండి. మా ఇంట్లో ఎప్పుడు ఒక రేడియో ఆన్ లో ఉండేది. మా అన్నగారు మాకు ఒక రేడియోను ఇచ్చారు ఒకప్పుడు చిన్నప్పుడు. అది దాదాపు 1993 అనుకుంటాను. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను సార్. రేడియో పాటలంటే పాట అంటే రేడియో అని, రేడియో అంటే పాట అని అప్పటి నా నిర్వచనం. పాట అంటే రేడియో, రేడియో అంటే పాట. ఆ తర్వాత పాటల మీద ఎక్కువ అభిమానం కలిగి రేడియోలో వచ్చే పాటలే పాటలు, ఇంకే పాటలు అప్పటికి మేము వినలేదు. కాబట్టి రేడియోను మేము నిత్య కృత్యంగా చేసుకున్నాం. నిజానికి నా ఉద్దేశంలో, నా వ్యక్తిగతంగా రేడియో నాకు ఒక ఆత్మీయ నేస్తం. ఎప్పుడు నా వెంట ఒక ట్రాన్సిస్టర్ ఉండేదండి. ఎప్పుడు ఆ పొలానికి వెళ్ళినా కూడా ఆ ట్రాన్సిస్టర్ తీసుకుని వెళ్లేవాడిని, దానికి ఒక బెల్ట్ వేసుకుని భుజానికి వేసుకుని తగిలించుకునేవాడిని. కాబట్టి రేడియోతో చాలా అనుబంధం ఉంది. ఉదయం 5:55 రేడియో ఆన్ చేస్తే వందే మాతరం అని మొదలుకొని ప్రసారాలు పూర్తయ్యేదాకా, మళ్ళీ 11:40 రెండో ప్రసారాలు మొదలైతాయి. అప్పుడు ఆ తర్వాత ఇంక 1:10 పాడి పంట వినుకుంటూ పొలాలు పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇలా మా అమ్మ, మా పిల్లలు, మా అన్న తమ్ముళ్ళందరూ కలిసి ఆ రేడియోను మేము బాగా వినేవాళ్ళం సార్.
0: ఇకండి, మీరు రేడియో వింటూ పెరిగారు, రేడియో వింటూ మీరు రేడియోలో పాటలపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా కూడా పొందారని చెప్పారు. మరి ఉద్యోగంలో కూడా ఉన్నారు, తర్వాత మిమ్మల్ని రంగస్థలి, తర్వాత జానపద, తర్వాత నాటక రంగం వైపు కూడా మీరు అడుగులు వేశారని చెప్పారండి.
1: నిజం.
0: మచ్చుకు ఒక ఏదైనా ఒక సన్నివేశం మాకు వినిపించగలరా అండి?
1: సంతోషం సార్, రేడియోకు శ్రోతగా నన్ను ఇలా పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. దుర్యోధనుని పాత్ర అందరూ విని ఉంటారు సార్. అయితే శకుని పాత్ర నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నా సార్. శకుని పాత్ర ఒక ప్రత్యేకమైనది. లేదు, నీ ఊహ సరికాదు. పరమ పురుషులకు ప్రాప్తించు అనాయాస మరణము, అమరలోక నివాసము ఈ పాండవ హతకులకు అంత సులభముగా లభించరాదు. చేసిన దోషము ప్రతి నిమిషము తలచి తలచి తమ దుష్కృత్యములకు తామే వగచి వగచి కృషించి కృషించి నశించవలే. లేదా నీ కాజన్మాంతము దాసాన దాసులై నడపింగులవలే మనుగడ సాగించవలే. వాడు పేరుకు ధర్మరాజే గాని పెను వేపవిత్తు, వ్యసనపరుడు, జూదరి, ఆమిషతోనే వారిని హస్తినకు రావించి పాచికలాడించి ఓడించి సర్వము హరించి నీ నిండు కొలువున కాకుమతి పాంచాలిని ఈడ్పించి వల్వలుడ్పించి వివస్త్రను గావించి విగతమానవతిగా నిలిపి నీవు, నీ శత సోదరులు, నీ యశో రక్షకుడైన ఈ రాధేయుడు తక్కుంగల నీ స్వజన బంధుమిత్ర సామంత ప్రజా సముదాయమెల్లరూ గెలిచేసి గొల్లు నవ్వాలి. పాండవుల పంచ ప్రాణములు విల విల విల పోవాలి. అయ్యారే, నాటి మేనల్లోని పరాభవమునకు మామ శకుని చెల్లించిన పరిహారం ఇదా? హురే హురే అని సమస్త లోకము హర్షధ్వానములు సలుప నా చరిత్ర భారతీతిహాస పుటలపై సువర్ణాక్షరములతో లిఖించబడినట్లా పగ తీర్చనిచో. నేను నీ మేన మామ శకునినే కాను, నీ తల్లి గాంధారీదేవి తోడబుట్టిన వాడనే కాను. ధన్యవాదాలు సార్.
0: చాలా సంతోషం అండి. నిజంగా మీరు నాటక రంగంలో ఇంత విశేషమైన పట్టు ఉందని మాకు తెలియదు. రేడియో శ్రోతగా మీరు ఎదిగారు, రేడియోనే మీకు భృతి కలిగించింది అని చెప్పారు. అది చాలా సంతోషం అండి. ఎందుకంటే 2000 పాటలు రేడియోలో విని దానిపై పరిశోధన చేసి ఇక విద్యాశాఖలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ మరి రేడియో పట్ల మీకున్న అనుబంధాన్ని మా శ్రోతలతో పంచుకున్న తీరును బట్టి ఎంతో సంతోషంగా ఉందండి. ఇక మీలాంటి శ్రోతలు మరొకరు కూడా రేడియో కేంద్రంలో ఉన్నారు.
1: చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా సార్?
0: చెప్పండి.
1: ఇంత గ్లోబలైజేషన్ జరిగినా కూడా రేడియోకి సాటి రావు. ఎన్ని ఛానళ్లన్నా రానివ్వనిగాక. ఏ ప్రాంతంలో అయినా నెట్ ఉన్నా నెట్ లేకపోయినా రేడియోని ఖచ్చితంగా వింటారు, వినాలని నేను ఒక రెగ్యులర్ రేడియో శ్రోతగా శ్రోతలందరినీ కోరుతున్నాను సార్.
0: ధన్యవాదాలండి డాక్టర్ సకీర్ భాస్కర్ గారు.
1: ధన్యవాదాలు సార్.
0: ఇక మరొక శ్రోత అండి, శ్రీ మర్యాదాస్ గారు ఉన్నారు. వీరు వచ్చేసి రేడియోతో నా అనుబంధం అనే కార్యక్రమానికి

0: చేస్తున్నారు. ఈ పరంపరలో భాగంగా వీరి గురించి మన రేడియో శ్రోతలకు పరిచయం చేయవలసిన ఆవశ్యకత ఉందండి. చిన్నప్పటి నుంచి రేడియో వింటూ రేడియోకు ఉత్తరాలు రాస్తూ ఉన్న సీనియర్ శ్రోత వీరు. వీరి పేరు మర్యాదాస్ గారు. వీరు విద్యార్థి దశ నుంచే రేడియో వింటూ ఉన్నారట. ఇక రేడియోలో ప్రసారమయ్యే ఎన్నో రకాల విద్యా కార్యక్రమాలు వింటూ, రేడియోలో ప్రసారమయ్యే ఉద్యోగ వార్తలు వినడం ద్వారా బ్యాంకు ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఉద్యోగంలో చేరారు అని చెప్తా ఉన్నారు. వీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేశారు. ఇక ఇప్పటికీ రేడియో వింటూ ఉన్నారు. ఇక వీరు ఉన్నత విద్యలకై శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ పట్టాను పుచ్చుకున్నారు. ఇక ఈ ఎంఏ పట్టాను పుచ్చుకునే సమయంలోనే మన ఆకాశవాణి గ్రేడ్ 1 వ్యాఖ్యాత అయినటువంటి పుష్పరాజు గారు, ఈ మర్యాదాస్ గారు ఒకే రూమ్ లో విద్యాభ్యాసాన్ని అభ్యసించారట. ఇక రాత్రి వేళల్లో వీరు ఘంటసాల గారి గానామృతం నుంచి వెలువడిన పాటలు వింటూ, ఆ పాటల్ని మననం చేసుకుంటూ, పాటల్ని పాడుకుంటూ ఉండేవారట. ఆకాశవాణి వ్యాఖ్యాతగా ఉద్యోగం చేయాలని ఎంతో ఆశగా ఉండగా ఈలోగు బ్యాంకు ఉద్యోగం రావడంతో అందులో స్థిరపడిపోయారు అని చెప్తా ఉన్నారు. ఇక ఈ పరంపరలో పుష్పరాజు గారిని వీరు ఎంతో మననం చేసుకుంటా ఉన్నారు. అనంతపురంలో పుష్పరాజు గారు వ్యాఖ్యాతగా పనిచేశారు, ఆ తర్వాత కడపలో వ్యాఖ్యాతగా పనిచేశారు. ఇక వీరి మాటల్లో రేడియోతో వీరి అనుబంధం గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి మర్యాదాస్ గారు.
1: నమస్కారం.
0: మీ అనుబంధాన్ని మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారా?
1: తప్పకుండా సార్, నేను నా 5th క్లాస్ 6th క్లాస్ చదివేటప్పటి నుంచే రేడియో వినడము అలవాటుగా చేసుకున్నాను. అయితే ఆ రోజుల్లో రేడియో మనకు అందుబాటులో ఉండేది కాదు. కాకపోతే మా సర్పంచ్ వాళ్ళు మార్నింగ్ పెట్టేవాళ్ళు. యాక్చువల్గా పంచాయతీది అది, అందరూ ఊరు వాళ్ళంతా వినాలనే అప్పుడు గవర్నమెంట్ అది మనకు అది సౌలభ్యం కల్పించింది. రేడియో కొనడం అనేది అదొక నా జీవిత సాఫల్యంలాగా అనుకునేవాడిని. రేడియో ఎప్పుడు కొంటానో అని అనుకునేవాడిని. కానీ తర్వాత రోజులు గడిచిపోయాయి, రేడియో వచ్చింది. తర్వాత నాకు ఇష్టమైన పాటలు అవి ఏవి వచ్చినా, ప్రోగ్రామ్స్ మన విద్యా సంబంధించిన ప్రోగ్రామ్స్ వచ్చినా, నాటికలు లేకపోతే సినిమాలు ఆడియో అవన్నీ వేస్తుంటే అవన్నీ మిస్ కాకుండా వినేవాళ్ళము రేడియో మన చేతికి వచ్చాక. తర్వాత మా చెల్లెలకు మ్యారేజ్ చేస్తే ఆ మ్యారేజ్ లో గిఫ్ట్ గా మా బావమరిదికి అంటే మా చెల్లెల భర్తకు రేడియో ప్రజెంట్ చేశాము. నాకు ఇంక వేరే గిఫ్ట్ ప్రజెంట్ చేయాలనే అనిపించలే. రేడియో ఇస్తే అది చాలా గొప్ప గిఫ్ట్ అనుకున్నాను నేను. రేడియో ఇచ్చాము. ఆ రోజుల్లో రేడియో కూడా లైసెన్స్ ఉండేది. 17 రూపాయలు రేడియో లైసెన్స్ కట్టాను నేను. ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళు 17 రూపాయలు ఎందుకు రా లైసెన్స్ అనేవాళ్ళు. కానీ తప్పదు, 17 కాకుంటే 34 రూపాయలు పోయింది కానీ రేడియో ఉండాలి అని వాదన నేను. రేడియోకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని అనమాట. ఇంకా తర్వాత ఈ భగవద్గీత, తర్వాత అందరు మంచి మంచి గాయకులు పాడే పాటలు, పద్యాలు, నాటికలు అన్ని వినేవాడిని. విని ఈ మన టేప్ రికార్డర్స్ ఇవన్నీ వచ్చేసాయి. అప్పటికి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మేము అశ్రద్ధ చేస్తే కూడా రేడియోకి మాత్రము ఉన్న ఇంపార్టెన్స్ పోలేదు.
0: తర్వాత అండి సార్, రేడియో యొక్క ప్రాముఖ్యత గురించి చాలా బాగా తెలియజేశారు
1: సార్.
0: ఇక మీరు స్వయంగా జానపద కళాకారులు అని చెప్పారు, తర్వాత రంగస్థలి కళాకారులు, తర్వాత అలనాటి మధుర గీతాలు అంటే మీకు ఎంతో ఇష్టము అని చెప్పారు.
1: ఆ ప్రోగ్రామ్ కోసం నైట్ 10:30-11 వరకు వెయిట్ చేసి ఆ ప్రోగ్రామ్ అంతా విని, అందులో వచ్చే పాటలన్నీ విని స్పాట్ లైట్ అంతా అయిపోయిన తర్వాత పడుకునేవారు.
0: ఇక మీరు పుష్పరాజు గారు ఒకే రూమ్మేట్స్ అయి ఉండడం, చదువుకునే రోజుల్లో ఘంటసాల గారి పాటలు ఖచ్చితంగా మీరు మీరే ప్రాక్టీస్ చేసుకునేవారని కూడా చెప్పారు. మరి మా శ్రోతల కోసము మీరు ఒక పాటను వినిపించండి.
1: ఇల్లాలి గొప్పతనాన్ని గురించి ఘంటసాల మాస్టర్ పాడిన పాట నేను ఒకసారి మీకు వినిపించాలనుకుంటున్నాను.

0: చాలా చక్కగా పాడారండి. ఈ వయసులో కూడా మీరు ఈ కళారంగంలో లేకపోయినప్పటికీ జనరల్ మేనేజర్ హోదా స్థాయిలో మీరు బ్యాంకులో రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఇంకా ఈ కళ మీలో జీర్ణమై ఉందని చెప్పకనే చెప్పారండి. మరి ఈరోజు మా రేడియో స్టేషన్కి వచ్చి డాక్టర్ సకీర్ భాస్కర్ గారు, ఇక మర్యాదాస్ గారు, మీరు రేడియోతో ఉన్న మీ అనుబంధాన్ని మాతో మా శ్రోతలతో పంచుకున్నందుకు మా ఆకాశవాణి తరపున మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
2: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేడియోతో నా అనుభవాలు విద్యాశాఖ ఉన్నతాధికారి డాక్టర్ సక్కిరి భాస్కర్, విశ్రాంత చీఫ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ పి మరేదాస్ గారితో ప్రత్యేక పరిచయం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ, విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: The voice that awakens the nation. The voice that witnessed a freedom struggle. The voice which have been touching our hearts and memories. The voice that reminds us our history. The voice connecting different languages across India. The voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate.
1: సమయం 8:30 గా వస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది వర్షాకాలంలో దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. ఐపీఎల్లో భాగంగా చండీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 2 క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ లైన్ రేపటి నుంచి 3 వరకు భారత్లో పర్యటిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మిన్ ఆంగ్ చర్చిస్తారని తెలిపారు. భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై ఇటీవల జరిగిన వర్కింగ్ మెకానిజం సమావేశంపై జైస్వాల్ మాట్లాడుతూ చర్చలు నిర్మాణాత్మకంగా భవిష్యత్ దృష్టితో సాగాయని అన్నారు. సరిహద్దుల నిర్ధారణ, నిర్వహణ, యంత్రాంగ నిర్మాణం, సరిహద్దు సహకారానికి సంబంధించిన అంశాలపై ఇరుపక్షాలు చర్చించాయని ఆయన తెలిపారు. సరిహద్దు నదులపై తదుపరి నిపుణుల స్థాయి యంత్రాంగ సమావేశాన్ని కూడా త్వరితగతిన నిర్వహించేందుకు భారత్ సిద్దంగా ఉందని రణధీర్ జైస్వాల్ తెలియజేస్తూ,
3: The President of Myanmar is visiting India on an official visit. He'll be meeting our Prime Minister where both leaders will discuss as to how to strengthen, as to how we can, the two countries can together strengthen their economic ties as well. All issues that form part of the gamut of relations between Myanmar and India will come up for discussion, and our idea would be as to how we take our ties, civilizational ties, friendly ties with Myanmar forward.
2: రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వాటిని వెలువరించాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో ఆలస్యం అనేది వ్యాజ్యదారులకు పోడ్చలేని నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులలో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఉత్తర్వులను అదే రోజు వెలువరించాలని, ఒకవేళ వాటిని రిజర్వ్ చేస్తే మరుసటి రోజు వెలువరించి అప్లోడ్ చేయాలని తెలిపింది. బెయిల్ లేదా శిక్ష నిలుపుదల ఉత్తర్వును వెలువరించిన వెంటనే జైలు అధికారులకు తెలియచేయాలని, విచారణలో ఉన్న దోషిని వీలైతే అదే రోజు లేదా మరుసటి రోజు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు అంశాలపై హైకోర్టులకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం రుతుపవనాల రాక వర్షపాతానికి సంబంధించిన వివరాలను ఈరోజు న్యూఢిల్లీలో ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర పాత్రికేయులకు వివరిస్తూ, ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా మధ్య దక్షిణ ద్వీపకల్ప వాయవ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని ఆయన తెలిపారు. జూన్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జూన్ నెలలో ఉత్తర్ప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని అనేక ప్రాంతాలలో సాధారణం కంటే అధిక వడగాలుల పరిస్థితులు ఏర్పడతాయని ఆయన వివరిస్తూ,
4: फास्ट जून टू 30 सितंबर 20 में जो टोटल रेनफॉल होता है कंट्री एज ए होल वो सामान्य से नीचे रहने का संभावना है। और देश की विभिन्न प्रांत की बात करें तो साउथ इंडिया का कुछ हिस्से जैसे कि ईस्टर्न पार्ट्स और सम पार्ट्स ऑफ नॉर्थ ईस्टर्न स्टेट्स, सम पार्ट्स ऑफ नॉर्थ ईस्ट इंडिया जैसे कि जम्मू कश्मीर, लद्दाख एंड एडजेसेंट एरियाज, वहां नॉर्मल से एबव नॉर्मल रेनफॉल हो सकता है। ईस्टर्न पार्ट ऑफ साउथ इंडिया, सम पार्ट्स ऑफ नॉर्थ ईस्टर्न इंडिया, नॉर्थ ईस्टर्न स्टेट्स और वेस्ट सेंट्रल इंडिया के कुछ हिस्सा में वहां नॉर्मल से एबव नॉर्मल रेनफॉल हो सकता है।
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, తిరిగి రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్టాల్లోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయని, అన్ని రిఫైనరీలు గరిష్ట స్థాయిలో పనిచేస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖ సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు సుమారు 92,000 మెట్రిక్ టన్నులతో అత్యధిక స్థాయిలో ఉందని తెలిపారు. ఏ ఎల్పీజీ పంపిణీ కేంద్రంలోనూ నిల్వల కొరత నమోదు కాలేదని ఆమె పేర్కొంటూ,
5: सरकार सभी घरों तक एलपीजी सिलेंडर्स की उपलब्धता और डिलीवरी सुनिश्चित कराने के लिए हर संभव प्रयास कर रही है. इसके साथ सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है. इसलिए अफवाहों पर ध्यान न दें और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज प्रोक्योरमेंट चैनल से ही डीजल की खरीद करें.
2: ఈ సమావేశంలో ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ, నావికుల సంక్షేమం, నిరంతరాయ సముద్ర కార్యకలాపాలను నిర్ధారించడానికి తమ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత మిషన్లు, సముద్ర రంగ భాగస్వాములతో సమన్వయం కొనసాగిస్తోందని తెలిపారు. నిపోస్ కెరోజ్ అనే ముడి చమురు ట్యాంకర్ వాణిజ్య నౌక హార్మోజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని, అది జూన్3వ తేదీన విశాఖపట్నం చేరుకుంటుందని ఆయన తెలియజేశారు. ఈ నౌక సుమారు 270,000 మెట్రిక్ టన్నుల ముడి చమురును తీసుకువెళ్తోందని ఆయన తెలియజేశారు. పరీక్షల మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని, అర్హులైన విద్యార్థులకు రక్షణ కల్పిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హామీ ఇచ్చారు. ఈరోజు డీడీ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రశ్నపత్రాల లీకేజ్ ఘటన అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా పునఃపరీక్షల ప్రక్రియను సరైన క్రమ పద్దతిలో నిర్వహిస్తామని తెలిపారు. దీనిని సజావుగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు పరీక్ష రద్దు చేశారని, నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ పరీక్షల వ్యవస్థలో నిష్పక్షపాతాన్ని కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పరీక్షా ప్రక్రియపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఐపీఎల్లో భాగంగా న్యూ చండీగఢ్లోని ముల్లాన్పూర్ వేదికగా క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి 9 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 100 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1092.05 పాయింట్ల నష్టంతో 74,775 వద్ద, నిఫ్టీ 359.40 పాయింట్ల నష్టంతో 23,547 వద్ద నిలిచాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 95.05గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $91.40 వద్ద కొనసాగుతూ ఉండగా, బంగారం ఔన్స్ $4,530 వద్ద ట్రేడ్ అవుతోంది. భారత్ 2047 నాటికి అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మారేందుకు క్షేత్రస్థాయిలో వ్యక్తులను శక్తివంతం చేయడం ఎంతో అవసరమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అన్నారు. ఈరోజు గౌహతిలోని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సేవాసే సమృద్ది పేరుతో పంచాయతీల ద్వారా మెరుగైన సేవలు అందించడంపై ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్రానికి దేశానికి సాధికారత కల్పించాలంటే గ్రామ స్థాయిలో పౌరులకు సాధికారత కల్పించడం అవసరమని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది వర్షాకాలంలో దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. ఐపీఎల్లో భాగంగా చండీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 2వ క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
6: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ,
7: మంగళధ్వనితో మేలుకొలుపుతూ,
6: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
7: సూక్తులతో సుధలు పంచుతూ,
6: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
7: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
6: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
7: వనితల వికాసానికి తమవాణిని వినిపిస్తూ,
6: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
7: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
6: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
7: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
8: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.
9: భోజనానికి వస్తారా? మళ్ళీ 1:30 అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయంలో పార్టిసిపేట్ చేయాలి.
10: అమ్మా ఇంకా పడుకోలేదా?
11: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కాని నిద్ర పట్టదాయే నాకు.
10: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
9: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
12: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా. పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటి.

ఆకాశవాణి శ్రోతలకు మహనీయమూర్తులై హరికథా ఆసక్తంతో విన్నటువంటి వినేటటువంటి మీ సహృదయ సంపత్తికి నా హృదయపూర్వక వందన మందారములు సమర్పిస్తూ, మహానుభావులారా, పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం, ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. రామ అంటేనే అనేకమైనటువంటి పాపములు హరిస్తాయని, రామచంద్రుడే సాక్షాత్తు ధర్మావతారమని, శ్రీరామచంద్ర అవతారమే మానవ మనుగడకు ఆదర్శనీయమని, సీతామహాసాధి స్త్రీలోకానికే తలమానికమని చెప్పబడే శ్రీమద్ రామాయణంలో బాలకాండలో ఈనాడు నేను చెప్పబోయే హరికథ, హరిని స్మరిస్తూ కథాగానం చేయడానికి మీ అందరికీ వందనమాచరిస్తూ సీతా కళ్యాణం అనే కథను చెప్పబోతున్నాను. వాల్మీకి మధురాతి మధురంగా ఆదికవి అయి అందరికీ అందించాడు ఈ మధుర భాషణము. మధురమైనటువంటి దాంపత్య మహోన్నతమైన శక్తి ఈ ప్రపంచానికే కాదు యుగ యుగములు వారు తరించాలని అట్టి సీతా కళ్యాణం కథ. సీతా కళ్యాణ విశేష

అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తున్నాడు ప్రజానురంజకంగా దశరథ మహారాజు. దశరథుడు అనగా ధర్మమూర్తిని కన్న ఆ అయోధ్యాధిపతి అయినటువంటి ఆ దశరథునకు కౌసల్య, సుమిత్ర, కైకేయిని ముగ్గురు భార్యలు ఉన్నారు. ప్రజల యొక్క కష్టములే తన కష్టముగా భావించి, ప్రజల సుఖమే తన సుఖముగా నించి కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ దశరథునికి సకల సౌభాగ్యములు సకల సంపదలు కలిగిన సంతాన ప్రాప్తం లేక చాలా పరితపిస్తున్నారు ఆ చక్రవర్తి. ఆ తనకి ముగ్గురు భార్యలు

ఎన్నో యజ్ఞ యాగాది క్రతులు సంకల్పిస్తున్నాడు ఆ దశరథుడు. ఒక భార్య ఎందుకు కూడా సంతానం లేక చాలా బాధపడుతున్నా ఆ దశరథుడు. పుత్రుల కొరకై దశరథుడు బహు పుణ్యములు.

కార్యలకు ఎన్నో నోములు ఎన్నో నోములు నోచరింప నియమించే భార్యలకు అనేక యజ్ఞ యాగాది క్రతులు చేసిన సంతాన సంప్రాప్తం లేకపోయేసరికి కులగురు అయిన వశిష్ఠుల వారిని అర్థించి ప్రార్థించాడు. నాయన, రావణ కుంభకర్ణాదుల యొక్క మహాతపస్సు వల్ల నీకు సంతానం ఇంతవరకు జాప్యమైంది, కానీ

బ్రాహ్మణ శాపగ్రస్తుడు అయి ఉన్నావు. ఆ బ్రాహ్మణుని శాపమే నీకు వరంగా మారుతుందని, ఆ బ్రాహ్మణుల యొక్క వధ విషయంగా అశ్వమేధయాగం చేయించి ఆ పాపాన్ని ఉపసంహారం చేయించి ఆ దశరథునితో పుత్రకామేష్టి యాగం చేయించారు వశిష్ఠుల వారు. 14 లోకాల వారు రావణ కుంభకర్ణాదులుగా బాధలను భరించలేక, హే పరాత్మరా, హే రామభద్ర, హే మహానుభావా శ్రీమన్నారాయణ,

హే శ్రీమన్నారాయణ లక్ష్మీనాథ వైకుంఠవాస, ఈ రావణ కుంభకర్ణాదులు పెట్టే బాధలు భరించలేమని అవతరించాలని ప్రార్థించగాని ఆ పరాత్పరుడు దశరథులు చేసేటటువంటి పుత్రకామేష్టి యాగమునకు సంతుష్టాంతరంగుడై అవతరింపదలచిన ఆ స్వామి ఒక పాయస పాత్రలో ప్రవేశించి ప్రజాపత్య పురుషుని ద్వారా ఆ దశరథునికి అందించగాని అమందానంద కన్నరటి హృదయారవిందుడైన దశరథ మహారాజు భూరిభూషణ దానాలు చేసి అనేక మంది మహానుభావుల చేత ఆశీస్సులను పొంది ఆ పాయసాన్ని తెచ్చి కౌశల్య, సుమిత్ర, కైకేయికి అందించాడు. ప్రియమార, కౌశల్యకిచ్చిన భాగంలో సగభాగము, మగిడి కైకకిచ్చిన భాగంలో ఆ సుమిత్రకు ఆ పాయసాన్ని పంచివగా ముగ్గురు తల్లులు గర్భవతులై ఒక సుముహూర్తంలో

ఆ యొక్క యుగ ధర్మమును అనుసరించి కౌశల్య 12 మాసములు గర్భము మోసి సుముహూర్తంలో భక్త ప్రధాన్యులారా మహానుభావులారా పరగ చైత్ర మాసమున బరగ చైత్ర మాసమున శుక్లపక్షము నవమి తిథి బుధవారము కర్కాటక లగ్నమందు కరుణామ

చైత్రమాసంలో శుక్లపక్షంలో బుధవారము వారము బుధవారము తిథి నవమి మిట్ట మధ్యాహ్నం కర్కాట లగ్నంలో మహానుభావులారా పునర్వసు నక్షత్రయుక్త లగ్నములో అన్ని గ్రహములు కూడా ఆ సూర్య గురుగ్రహములు ఉచ్చస్థానంలో ఉండగా మహానుభావుడైన ఆ పరంధాముడు కౌశల్య గర్భమున ప్రభవించాడు. ఆ తరువాత గురువారము కైక గర్భంలో ఒక భక్తాగ్రమణి పుట్టాడు. ఆ సాయం సమయంలోనే మహోన్నతమైన ఇల్లాలు వినయశీల గుణశీలైనటువంటి ఆ సుమిత్ర కవలపిల్లలను ప్రసవించింది. అటుల నలుగురు కుమారులను పొంది ఎంతో పరవశించాడు దశరథుడు. ఇంటికి ఎత్తడు పంచదార పంచిపెట్టారట. మహానుభావులైనటువంటి ఆ యొక్క నారాయణదాస భాగవతుల వారు, సరస్వతీ సంపన్నులు, అట్టి మహాత్ములైన వారు

ఆయన ఇంటి ఇత్తడు పంచదారంటే ఆ రోజుల్లో ఏ విధమైనటువంటి వ్యాధి లేదు. సకల ఆయుర ఆరోగ్యాలతో సౌభాగ్యాలతో దిల్లుతున్నటువంటి కాలం అదే త్రేతాయుగం మహాభక్తులారా. అలాంటి ఆ యొక్క తీపిని పంచిపెట్టి తన యొక్క సంతోషాన్ని వ్యక్తీకరించాడు దశరథుడు. ఆ వారికి నామకరణం చేయాలి. రా అనే అక్షరంలో మహోన్నతమైనటువంటి భక్తి ఉన్నది. ఆ భక్తి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీలు మోక్ష ప్రదా యుక్తమైనటువంటి ఉన్నది. ఆ పంచాక్షరిలో ఓం నమ శివాయ అనే పంచాక్షరిలో మా ఆ రెండు బీజాక్షరాలు రామాని ఆయన చందమామ కన్నా అందగాడు గనక రామచంద్రుడు మూర్తిభవించిన ముకుందుడు గనక రామచంద్రమూర్తి పేరు పెట్టారు. భక్తికి శిఖ భక్తి శిఖామణి భక్త శిఖామణి అన్నట్లుగా ఆ కైకేయుడు పుట్టినవాని భరతుడు అన్నారు. ఆ సుమిత్రయందు పుట్టినవాడికి లక్ష్మణుడు సౌమిత్రి ఎందుకంటే సుమిత్ర పుట్టినవాడు కనుక. ఆపై శత్రుఘ్నుడు శత్రుంజయునితో సమానం. మహామహులు ఆ నామకరణ మహోత్సవాలు చేసి ఆ బిడ్డలకు చక్కగా పెంచుతున్నారు. నాలుగవ సంవత్సరం రానే వచ్చింది. చతుర్థ వర్షంలో కులగురు అయిన వశిష్ఠుని ఆశ్రమంలో ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అక్షరాభ్యాసం చేశారు. ఓం నమ శివాయ అంటే పంచాక్షరి. ఆనాడు నాలుగేండ్ల పిల్లకే పంచాక్షరి అంటే అర్థమవుతోంది. ఇప్పుడు ఈ యొక్క ఆంగ్లేయ చదువులతో అనేకమైనటువంటి ఆడంబరాలకు పోయి అప్పులోపాలై సతమతమయ్యే తల్లిదండ్రులు ఉన్నారు. అలా కాదు, జ్ఞాన కనులు జ్ఞాన సంపన్నులు జ్ఞాన సంపత్తి పరులయ్యారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. సర్వ విద్యల్లో ఆరితేరారు వశిష్ఠుని ఆశ్రమంలో. ఆ బిడ్డలు 16 సంవత్సరాల ప్రాయులయ్యారు. అప్పటికే దేశ పర్యాటన చేయించాడు గురువైనటువంటి మహానుభావుడు వశిష్ఠుడు. అందుచేత దేశ పర్యటన గావించి సకల ధర్మ మర్మములు తెలిసినటువంటి ఆ రామునికి యోగ అభ్యాసాలు సమస్తము తెలియచేస్తే అదే యోగ వాసిష్ఠమని వశిష్ఠుల వారు రామచంద్రుని వినిపించినది మనకందరికీ జ్ఞానభాండారమును అందించినది యోగ వాసిష్ఠము. అట్ల దాన్ని పొంది ధనులయ్యారు. ఎలా ఉన్నారయ్యా ఆ రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నులు వారిని చూసి ఎలా ముడుస్తున్నాడు ఆ దశ

తన ఆత్మదుల కనుగొనునపడెల్లా జనకమోదమ్ముతోడ కన్నీసములు దశరథుడు అతని కతని సుతుల ఎందరి యందు లోకైకవిరాగ్రహిణీ అఖిల సుగుణ నిధియు నవ వినిర్జిత మమ్మధుడగు రాముని మీద దొడ ప్రేమ రాముని మీద దొడ ప్రేమ ఔరా వార్ధక్యమున పొందిన కుమారులతో

0: ఆ కుమారుల విద్య పాతమములు గాంచిన దశరథులు మీసములు వివేక్త ఆ జగత్కర్త జగద్భక్త జగద్భోక్తైన జగదాధారమూర్తి అయినటువంటి రామచంద్రుని చూసి మురిసిపోయాడట. ఒకనాడు కొలు తిరిగి ఉన్నాడు దశరథ మహారాజు. అదే సమయంలో విశ్వామిత్రుడు విశ్వానికి మిత్రుడైన ఆ కౌశికుల వారు అరుగించారు. భయము సంభ్రములు ఉప్పురి గొన ఎదురు వెళ్ళి ఆయన సాదరాభిమానములతో సత్కరించి షోడశోపచారములు చేసి ఆ దశరథుడు ఆనంద భరితుడై, స్వామి ఓ విశ్వామిత్రముని చంద్రమా, నీ రాక మాకు చాలా ఆనందంగా ఉందన్నాడు. ఆ విశ్వామిత్రుడు ఎలా ఉన్నాడయ్యా,
1: ముడివడి గడ్డము మోకాళ్ళ నరయగా, ముడివడి గడ్డము మోకాళ్ళ నరయగా, మడుమల కుంబల్లె జడలు దగుల మొల చుట్టూ పులితోలు ముంజేత జపవాల అడుగులం బాబకు

మారీచ సుబాహు తాతకులనే రాక్షసులు అడ్డు పడుతున్నారు నాయన. అందుచేత యాగ రక్షణార్థమై ఈ సహాయం కోరి వచ్చానన్నాడు విశ్వామిత్రుడు. స్వామి ఎంత మాట మాట్లాడుతున్నారు. జగముల సుజిము.

0: బాధలు లేవు, లోపము లేదు. కానీ ఆ రాక్షస బాధ లోక కళ్యాణార్థమై నేను తలపెట్టిన యజ్ఞానికి ఆటంకం పరుస్తోంది నాయన. అందుచేత ఈ సహాయం కోరి వచ్చానంటున్న విశ్వామిత్రుని గాంచి నాయన, మహానుభావ, నీ విశ్వానికే మిత్రుడు, నీ తపస్సంతా భక్తితో ఎవరు వేడుకుంటే, ఎవరు ప్రార్థించే వాళ్ళకు ధారపోసిన ధన్యజీవిని, త్రిశంకు స్వర్గం నిలిపిన వాడవు, మా వంశానికి వారసులవు స్వామి, అలాంటి నీకు నా సహాయమా. ఆ వెలిగే సూర్య భగవాన్ని ముందు కేవలం చేతిలో దివిటి ఇలాంటి అవుతుంది నా సహాయం. ఎంత మాట స్వామి, అయినా ఇస్తాను, ఏది కావాలన్నా ఇస్తాను అన్నాడు. అది కాదు, నేను అడగబోయేది ఏమిటో అర్థ పరమార్థంలో నెరింగి నాకు బాస చేయమన్నాడు. అదేంటి స్వామి, ఈ క్షాకులలో దేహాన్ని వారికి నాస్తి అన్నవారు ఉన్నారా? ఇప్పటి వరకు పుట్టలేదు మాట కొరకే అంగడి వీధిలో ఆలిని అమ్మి మీరును తెచ్చినవాడు మా క్షత్రియ మహారాజు సత్య హరిశ్చంద్రుడు కాదా? మాట కొరకే రఘు మహారాజు శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణ విషయంలో వస్తే తన ధర్మపత్ని దానం చేసిన ధన్యజీవుడు, తన యొక్క శరీరాన్ని కోసి ఒక పక్షి కోసం పరమార్థం అర్థించకుండా దానం చేసిన వాడు శివ చక్రవర్తి. అట్టి వంశంలో పుట్టి నేను మాట తప్పుతాను లేదు నాయన, నీవు తప్పకుండా నువ్వు బాస చేయాలని. అప్పుడు స్వామి మీ యొక్క ఆన మాకు శిరోధార్యం. అనుచా దశరథుడు పంచభూతములాన మీ పాదమాన
1: మాట తప్పగమోను మాటికే సమ్ముదమునన్ గెల్పుడో సంయమీంద్ర
0: రవి కులోధారకుడు నా జ్యేష్ఠ కుమారుడు, నా బహిప్రాణమైన రాముడు, రవి కులోధారకుడు శ్రీరామునానా, రవి కులోధారకుడు శ్రీరామ

హామీ చెప్పండి. నా ఆరోపణ మీద రామచంద్రుడు, నా జ్యేష్ఠ కుమారుడు మీరన్నారే, నలుగురు కుమారులను మహా అజయులు కన్నావు, నీవు ఇంద్ర వైభవం కన్నా ఎక్కువ భాగ్యశీలుని నన్ను కొనియాడారే, అట్టి ఆ నలుగురిలో జ్యేష్ఠుడైన రాముని మీద ప్రమాణం చెప్తున్నా అన్నాడు. దేవతలు తథాస్తు జయం జయం అన్నారు. ఇంతలో ఆ విశ్వామిత్రుడు, వాడి కోసమే నేను వచ్చానయ్యా. ఓ దశరథుడా, నీవు చతురంగ బలాలతో వచ్చినా నీ బలాలన్నీ కూడా రాక్షసులు నేను చేయలేవు. ఆ లోకోద్ధారకుడు రాముడున్నాడే, జగదాధారుడున్నాడే రాముడు, అతడే యజ్ఞ రక్షకుడు, యజ్ఞ పురుషోత్తముడు, అతన్ని పంపించమనగాని హా అయ్యయ్యో విశ్వామిత్రమని చంద్రమా, నా కుమారుడా, ముక్కు పచ్చరాని రాఘవుడా, ఉన షోడశ వర్షోమే రామో రాజీవ లోచన న యుద్ధ యోగ్యత మస్య పశ్యామి సహ రాక్షసైః.

స్వామి, నా కుమారులు ముక్కుపచ్చలారని వారి ముష్కరులై నా రాక్షసులు వధించగలరు. నేను వస్తాను, నేను అనేక యజ్ఞములు రక్షించి ఇంద్ర

వాయుదేవతలు సహకరించిన వాడిని. నాపై మీకు ఆ విశ్వాసం లేదా? కాదు దశరథ, నీ జ్యేష్ఠ కుమారుడు సుందర రూపం శ్యామల గాత్రం, సుందర రూపం శ్యామల గాత్రం, స్వసుఖం రాజశాతూలం మేధాతు మర్హసే రామము, రాజశాతూలం మేధాతు మర్హసే. రాముడంటే సామాన్యుడు కాదు నాయన, రాముడే సత్య పరాక్రమోపేతుడు. వశిష్ఠోపి మహాతేజ, వశిష్ఠోపి మహాతేజ, ఏ చేమే తపసి స్థితౌ. ఓ దశరథ, రాముని సంగతి నీవెరుగవు, కేవలం నీ కుమారుడు అనుకుంటున్నాడు. రాముడు నీకు కుమారుడైతే 14 లోకాలకు రాముడే తండ్రిరా పిచ్చివాడు. అహం వేద్మి మహాత్మానం, రామం సత్య పరాక్రమం, వశిష్ఠోపి మహాతేజ, ఏ చేమే తపసి స్థితౌ. ఆ వశిష్ఠునికి తెలుసు ఆయన గొప్పతనం. నీవు తండ్రి వ్యామోహంతో అతడు పిల్లవానిగా భావిస్తున్నాడు, పిల్లవాడు కాదు. ఆయన ఆ మహానుభావుడై భూమాతను రక్షించినటువంటి ఆ వరాహావతార మూర్తి వాడే, వామనావతార మూర్తి వాడే, నృసింహావతార మూర్తి వాడే, సకల సద్గుణాభిరాముడు రాముడు, సామాన్యుడు కాదు నాయన అని అంటూ, అయినా కోరిన ఇస్తానన్నావు, ఆడి తప్పుతావా దశరథ? ఏ రయ్య

నీతోనే ప్రారంభం ఆ ఇక్ష్వాకు వంశంలో నందనవనంలో జిల్లేడు ముక్కులా పుట్టావరా అని అంటూ ఉండగానే రామ లక్ష్మణులు వెంటనిడుకొని ఆ వసతిలో వారు వచ్చి సర్వ విషములను గ్రహించి ఆ దశరథును పరితపిస్తుంటే దుఃఖిస్తుంటే ఓదార్స్తున్నాడు మహానుభావులారా ఆకాశవాణి శ్రోతలారా అని ఒకచడి దశరథుతో వశిష్ఠుడన్య చిరునవ్వు నవ్వి అని ఒకచడి

విగ్రహం చక్రవర్తి దశరథ. ఎవరీ తెలుసే రాముని సంగతి నాకు ఆ విశ్వామిత్రుడి తప్ప. ఇంతవరకు జాప్యం చేశావు. సకల లోకాల రక్షకుడు పురుషోత్తముడు రాముడు సామాన్యుడు కాడని అతని యొక్క ఆ అమాయకత్వాన్ని కొంచెం నీవు అర్థం చేసుకోమని చెప్పి ఓదార్చి రామ లక్ష్మణులను విశ్వామిత్రుల వారి వెంట పంపగా, అందుకే ఆ త్యాగరాజ బ్రహ్మణుడు వేడలేను కోదండప్ప అంజా సౌమిత్రి కరమున కోదండం ఉరమున ఆ యొక్క వజ్రాహారం దగ్గరగ మెరుగుచుండగా అయోధ్య ప్రజలందరూ మురియుచుండగా ముందు విశ్వామిత్రుడు ఆ వెనుక రాముడు లక్ష్మణులా ప్రయాణం చేసి సాయం సమయానికి సరయూ నది తీరానికి చేరుకున్నారు. ప్రొద్దుపోతోంది. ఆ పుండరీకాక్షునికి పరమాత్మకి దర్భలతో శయ్యని ఏర్పాటు చేసి తెల్లవార్లు కూడా రామలక్ష్మణుడు చూస్తూ మురిసిపోతూ ఎప్పుడు తెల్లవార్థమైందో తెలియలేదు. భక్తులరా, అప్పుడు ఆ బెస్తవారి పూరి గుడిసిన మీద ఒక కోడిట కుక్కుటం కుక్కురోకో అందిట. అంటే వాల్మీకి వారు ప్రతి జీవికి ప్రాధాన్యం ఇచ్చారు శ్రీమద్ రామాయణంలో. అందుకే కూజంతన్ రామ రామేతి మధుర మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. అది సుఫలితం సుచరితం సదాచార సంపన్నులకు యోగ్యమైన గ్రంథం. అందుకే ఆది కావ్యం అన్నారు వాల్మీకి వారిని, ఆది కవి అన్నారు. అప్పుడు పాడాట నిప్పు ప్రతి ఇంట ప్రతి చోట యావత్ భూమండలమంతా శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం కూడా ఆ సుప్రభాతమే. అదే మొట్టమొదటిగా విశ్వామిత్రుల వారు ప్రవచించారు. కౌశల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే కౌశల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమానీకౌ కర్తవ్యం దైవమానీకం కర్తవ్యం దైవమానీకం. కౌశల్యను అనే మహాతల్లి కౌశల్య అను ఆమె పవిత్రమైన గర్భముందు ఉద్భవించినటువంటి ఓ పుండరీకాక్ష మేలుకో, లోకాలన్నీ నీకోసం ఎదురు చూస్తున్నాయి దుష్ట సంహారార్థమై శిష్ట రక్షణార్థమై. అందుకే అంటారు ఉన్మత్త శిక్షయు భక్త రక్షణము కలిగించడానికి మేలుకో అన్నట్టు. అప్పుడు దిగ్గున మేల్కాంచి మమ్మల్ని మన్నించండి అని అలా ప్రణామం చేస్తున్న రామలక్ష్మణుడు చూచి మనసులో మురిసిపోయాడు ఇతడు ముకుందుడు. నేను మానవుణ్ణి అయినా నా భాగ్యమే ఈ భాగ్యమని మురిసిపోయి ఆశీర్వదించి సరయూ నదిలో సుశస్నాతులై రండి అని చేసి వచ్చిన వారికి బల అతి బల ఆకలి దాహ నిద్ర లేకుండా సురక్షితంగా భక్త జన సంరక్షణార్థమై శిష్యులను రక్షించే పరమార్థ స్వరూప ని బోధించాడు. అలా మంత్ర ద్వయమును చేపట్టిన రామలక్ష్మణులు ప్రకాశమానులే మెరయుచుండగా ఆ తాటకారణ్యంలో ప్రవేశించారు. ఆ తాటకారుణులకు సరిపడగా భుజించి నిద్రపోతుంది. ఈ మానవ రాకను చూచి లేచి ఏమి నరవాసన ఎంత కమ్మన ఆహా ఏమి నరవాసన ఎంత కమ్మన

ఓహో విశ్వామిత్ర, చూడడానికి వీళ్ళు ఈ బాలు ఆ కర్మలలో కోదండం, శభాష్ నన్ను వధించడానికి వస్తున్నా అంటూ మాయ ఎన్నో చేసింది. మహేంద్ర ఇంద్రజాలములు చూపించే అవి చూచి రాముడు నవ్వుతున్నాడు. విశ్వామిత్రుడు, నాయన ఆలస్యం చేయి, కాలస్యం అమృత విషయం అన్నాడు. అయ్యో స్త్రీ అన్నాడు రాముడు, లేదు నాయనది మహాదుష్ట స్త్రీ, కశ్చాది మహాములను బాధిస్తున్న విద్యుడనే దీని భర్తను వారు శపించి భస్మం చేశారని ఆ కోపంతో మునిలోకాన్ని తల్లడిల్లా చేస్తే ఇది గంధర్వ స్త్రీ, కేశనే వాని కూతురు, వేయనుల భాగ్యురాలు, అప్పుడు దీన్ని రాక్షసి అయిపోమని శపించారు అగస్త్యాది మహాములు. కాబట్టి దీన్ని జాప్యం చేయకన్నారప్పుడు గాధేయాజ్ఞనుభూని రాఘవుండు, గాధేయాజ్ఞనుభూని రాఘవుండు దిగ్భాగములల్లాడగా మానవాస్త్రము ప్రయోగ

మోసము చేసిన తాతక లీలలన్నీ నాశనమ్మ నర్చి నారాయణుడు తాతకిపై మానవాస్త్రము ప్రయోగించే పరాత్పరుడు రాహ

ఆ తాతకు అనేకమైన మాయలు చేసి చాటల లాంటి చెవులట పాడల లాంటి పిల్లట అగ్ని కుండములు పట్టే నేత్రద్వయం అట అంటూ వస్తూ ఉన్న ఆ తాతకుని మానవాస్త్రం వేసి ఆ రమాధవుడు గురువుగారి యొక్క ఆజ్ఞ అనుసరించి ఆమెను సంహారం చేశాడు. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద అంటూ ఆ తాటక పర్వతంలా కూలిపోయింది. భక్తులారా, అలా తాటక సంహారానంతరం సిద్ధాశ్రమం వచ్చి మార్గాయాసం లేకుండా అనేక కథలు కౌశికుడు చెబుతుండగా వింటూ రామలక్ష్మణులు ఆ ముని ఆశ్రమం ఎప్పుడైతే సిద్ధాశ్రమం అట, ఒకప్పుడు వామనమూర్తిని గన్న అదితి కశ్యపుడు తపస్సు చేసిన పుణ్యభూమి, అట్టి భూమిలో అందరి మునుల యొక్క ఆశీస్సులు రామలక్ష్మణులు అందజేసి ఆ యొక్క లోక కళ్యాణార్థమై చేయు యజ్ఞమును ప్రారంభం చేసి యజ్ఞభారం నీదేనని చెబుతూ పాంచాక్షేయంగా సంపూర్ణం చేశారు. అక్కడ పూర్ణాహుతి జరగానే అప్పుడే వస్తున్నారు ఆ మారీచ సుబాహులు తల్లి వధ వార్త ఓరి మానవులారా మా తల్లిని వధిస్తారనగాని ఆ మారీచునిపై వాడు కారణజన్ముడు కనుక వాయవ్యాస్త్రం ప్రయోగించాడు రామభద్రుడు, ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు ఆ లక్ష్మణస్వామి సుబాహునిపై వాడు భస్మం కాగా ఈ మారీచుడు దక్షిణ దిశలో ఉండేటటువంటి ఆ 100 యోజనముల సముద్ర మధ్య భాగంలో పడ్డాడు. ఆ రామభద్ర, హే రామచంద్ర, నీ బాలబాణం ఇంత బ్రహ్మాండంగా నన్ను బాధించింది, నీ నామము నేను జపిస్తూ హాయిగా ఆనందంగా నీ పాదముల చింత చేరుకుంటానని చెప్పి రావణ మంత్రుల ఆస్థ మంది అంటే 8 మంది వారిలో ఒకడైన ఆరిచ అప్పుడే వారికి సెలవు చెప్పి ఆశ్రమాన్ని కట్టి రామ రామ రామ అంటూ ప్రార్థన చేస్తూ పిపరే రామరసే రసనే.

అలాంటి రామ రసధార గ్రోలుచు మోక్ష ప్రాప్తి ఎదురు చూస్తున్నాడు ఆశ్రమంలో మారీచుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ యజ్ఞము సంపూర్ణము తప్పజయించి అందరి ఆశీస్సును పొంది ఇంతలో జనక మహారాజు మిథిలాధిపతి సీతా స్వయంవరనే శుభలేఖ పంపించారు భటులకి. అయ్యది చదివి నిన్న ఆ స్వామితో ఉన్నాడు, ఓ రాఘవ దానికి నీవు సమర్థుడాడు దేవుడి స్వామి, ఒక విల్లు తృతడానికి ఇంత ఆర్భాటం అన్నాడు, సామాన్యమైన విల్లు కాదు నాయన, బ్రహ్మదేవుడి విశ్వకర్మ చేత రచింప చేసిన విల్లు, రాక్షసుల కథనార్థమై ప్రపంచిన విల్లు, అది శివుని ధనుస్సు, ఆ శివుని విల్లు ధనుర్భంగం చేయాలంటే హే దాశరథి అది నీకే తగునగా. తన తండ్రి అయిన దశరథుడు విశ్వామిత్రుడే తల్లి తండ్రి గురువు దైవమని చెప్పారు, ఆయన ఏ విధంగా చెబితే ఆ విధంగానే చరించమన్నారు గనక అదే శిరోధార్యంగా భావించి ఆ విశ్వామిత్రుని వెంట రామ లక్ష్మణులు ప్రయాణోన్ముఖులై అలా విడుతున్నారు మిథిల వైపు. అలా విడుతున్న ఆ రామలక్ష్మణులకు అలసట లేకుండా గంగావతరణం సత్యవతీ జననం ఆ యొక్క విశ్వామిత్రుని యొక్క జననం, విశ్వామిత్రుడు వశిష్ఠుల యొక్క ప్రతిజ్ఞలు ఆయన బ్రహ్మరు చెవడం ఇవన్నీ చెప్పాడు. అంతలో వస్తుంటే నిర్మలమై నిరంజనమై ప్రభాసభాసమానమైన ఒక ఆశ్రమాన్ని చూశారు. ఆశ్రమం నిర్మలంగా ఉండడమే కాదు, పిల్లి ఎలుక ఒకే చోట ఆడుకుంటున్నాయి, కుక్క పిల్లి భేదం లేకుండా ఆనందంగా పరవశిస్తూ గంతులు వేస్తున్నాయి, క్రర మృగములు సాధు జంతులు ఒకే రేవులో నిరుత్రాగుతున్నాయి. ఎక్కడ చూసినా ప్రశాంతత, ఎక్కడ చూసినా నిర్మలత్వం, ఎక్కడ చూసినా ఎలా ఉందంటే ఆ ప్రాంతం నిస్సంగత్యే నిర్మలత్వం. నిస్సంగత్య అంటే సత్సాంగత్యం వల్ల నిస్సంగత్వం వస్తుంది, నిస్సంగత్యే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ముక్తి అన్నట్లుగా ఆ ప్రభావంతో రాముని యొక్క మనసు ఆనంద భరితమయ్యా. ఇంత చక్కటి దృశ్యాన్ని ఈ నేత్రద్వయంతో చూడగలిగాను మహాత్మాని కరుణ వల్లని. కౌశిక మరీ మరీ మొక్కుచున్న ఆ పరమాత్మ యొక్క పాద ధూళి సోకి ఒక రాయి నాతిగా మారింది. ఆ నారీ శిరోరత్న మహాపరమ

ఏ పుండరీక ఏ పురుషోత్తమ నీ కరుణ జనే కన్యనేతి దశరథి కరుణాపయోనిధి. స్వామి అని ఆమె ప్రార్థిస్తుంటే ఇంతలో దండ కమండలాదులు ధరించిన ఒక ముని పుంగవుడు అరుదించి ఆయన కూడా నమస్కరించాడు. ఆ భార్యాభర్తలు ఇద్దరు మనసులో మారజనకుడని యథాతథంగా బాహ్య ప్రపంచానికి రామభద్రుడు దశరథాత్మకుడని మురీచు ఆనంద సంభరితులే ఉంటారు. వీరు ఏమిటి, నాకు మొక్కడమేమిటని ఆశ్చర్యముతో సంభ్రమంతో అడుగుతున్న ఆ రాఘవనిచ్చి కౌశికుడు అన్నాడు, నాయన ఈమె బ్రహ్మ మానస పుత్రిక అహల్య. ఈమె అందచందాలు చూసి దేవతలు ఎంతో ఆశించారు. ఇంద్రుడైతే నాకు ఈమె భార్య అన్నాడు. కాదని ఆ శ్రీమన్నారాయణని ఆరాధిస్తూ రామనామమే జపిస్తున్న ఆ నారదుడు వెళ్ళి, తండ్రి బ్రహ్మదేవ, ఈమెకు తగిన వరుణ్ణి నేను తెస్తానని మోక్ష సంప్రాప్తం కొరకు భూలోకంలో తపస్సేస్తున్న గౌతమ మహర్షి అంతకు వెళ్ళి ఆయనకు వివాహం చేస్తానంటే, స్వామి నారద నాకు గురు పొమ్మంటోంది, కాడినమ్మంటోంది, మోక్ష దేవత కోసం నేను ప్రార్థిస్తుంటే నాకు వివాహం చేస్తావా, మరలా వ్యామోహంపై నాకు మరులు కల్పిస్తావా మహానుభావ, హే బ్రహ్మ మానస పుత్ర, హే నారద అంటుంటే, లేదు నాయన, కామిగాని వాడు మోక్ష కామిగాడని చెప్పి ఆ అహల్యనిచ్చి వివాహం చేస్తారు. అహల్య గౌతమును ఒక కుమారుడు పుడతాడు, ఆయన నామమే శతానందుడు. భక్త మహాశైలారా, ఆకాశవాణి శ్రోతలారా, భవిష్యత్తులో సీతారాముల కళ్యాణం చేసినటువంటి పురోహిత రత్నం ఆ శతానందుడే గౌతమునికి, అహల్యకు జన్మించిన వాడే సుమ. ముందు ఆ కథ చెప్పుకుందాం. ఇక్కడ ఇంద్రుడు వెళ్ళి ముల్లోకాలు ప్రత్యక్షం చేసి వస్తే ఇస్తానన్నాడు బ్రహ్మ అహల్యని వెళ్ళాడు. కానీ అతనికంటే ముందు దండ కమండలాలు ధరించి ప్రతి తీర్థంలో ప్రతి యొక్క నదిలో స్నానం చేసి సంధ్యమార్చుకున్నట్టు ఒక ముని చూశాడు. గర్వంతో అమరలోక పదవి తనకే ఉందనేది అహంకారంతో మునికి నమస్కరించకుండా వచ్చేసరికి ఆమె బిడ్డ తల్లి కూడా అయిపోయింది. అతడెవరో కాదు, ఆ తపోధనుడైన గౌతముడే. ఆ గౌతముడి నామంతో వర్ధిల్లింది మన గోదావరి. ఆ గోదావరి పుష్కరాలు వచ్చేస్తున్నాయి, ఆనంద సంభరితులై దానిలో స్నానం చేసి ధన్యులవుదాం. ఇలా ఉండగా ఈ కథంతా కౌశల వారు రామలక్ష్మి చెప్పారు, విన్నారు. అమరేంద్రు ఆశతో ఆమెను కోరి వెళ్ళగా అర్ధరాత్రి భక్త మహాశైలారా ఆమె తనను తాను తెలుసుకున్నది. ఆ పతివ్రత శక్తితో ఓరి అమరేంద్ర, నా భర్తను నిద్ర లేపించి అర్ధరాత్రి మా భార్యాపతలు ఎడబాటు గావించి నన్ను అపహరించాలని నన్ను చెరబెట్టాలని చూశావు గనక నేను పాషాణమైపోతాను, ధర్మదేవత వచ్చి నన్ను దాకుదాక నేను పాషాణమైపోదును గాకని తనను తాను శాసించుకుని పాషాణమైపోయింది. ఆ పాషాణమే ఈ హల్య. అర్ధరాత్రి స్నానం చేయబోతుంటే ఆ గంగా

పోయి గౌతమా నీ తెలియదా నీ గంగ శపించబోయి నీ భార్య వియోగం కాక. ఇక్కడ ఎందుకంటే పుష్కరాలు అయితే ఏ వేళైనా స్నానం చేయొచ్చు అని ఉంది. ఆ 12 రోజు రోజు రాత్రింబవాళ్ళు కూడా అలాంటి శక్తి ఆ నదీన నదీమ తల్లికి ఉన్నది. నదీమ తల్లి అన్నిటికీ ఉన్నది. అలా కాగా భక్త మహాశైలారా, గౌతమ మహర్షి ఆగ్రహోదగ్రుడై ఆ యొక్క అమరవల్లభుని శపించి అచ్చోటు వాసి తపోధనుడయ్యాడు భక్త మహాశైలారా. ఈ విధంగా ఈ కథంతా కౌశికుల వారు రామలక్ష్మణుడు చెప్పారు. వారు విని ఆనందించి వారి ఆశీస్సులు గైకొని ఆ కౌశికుల వారి వెంట కరుణామయుడైన రాఘవుడు వెడుతున్నాడు. అలా వెడుతూ ఉంటే ఆ యొక్క రామునికి విధిలాగణాన్ని చూపించారు ఆ విశ్వామిత్రుడు. చాటుచున్నదాభరి రాఘవ, అదే మిథిలానగరం. చాటుచున్నదోభేరి స్వాగతము విదేశుల కటంచు, స్వాగతము విదేశుల కటంచు

రండి రండి చక్రవర్తులారా మహారాజులారా అంటూ స్వాగతం చెబుతున్నాడయ్యా. ఆ పేరులు ఆ జెండా చెబుతోంది అని ఎప్పుడైతే ఆ విశ్వామిత్రుడు పరిచయం చేశాడో పరమానంద భరితుడైన ఆ రాముడు తన్మయత్వంతో కౌశికుల వారి వెంట సాగిపోతూ ఉండగా విశ్వామిత్రుల వారు వచ్చారన్న వార్త విన్న మిథిలాధిపతి అయినటువంటి జనకుడు, ఆ మిథిలకు మిథిలవే సాటి, మిథిల వంటి నగరము, మిథిలాధిపతి అయినటువంటి ఆ నిమి వంశ చంద్రుడైన జనకుడు లాంటి చక్రవర్తి లేరట. అందుచేతనే సుఖయోగి లాంటి వారి వద్ద జ్ఞాన భాండాగారమును పొంది ఉన్నాడు జనక మహారాజు. అంతటి యోగి, అంతటి రాజహర్షి కూడా అలాంటి రాజు ఎదురేగి ఆ కౌశికుల వారికి నమస్కరించి ఉచితాసనాసిని చేసి, స్వామి, సూర్యచంద్రులా మెరిసిపోతున్న ఈ బాలచంద్రులు ఎవరు, ఈ రాజకుమారులు ఎవరు అన్నారట. ఆయన ఆశీర్వదించి, జనకా నీకు తెలియన ధర్మం ఉన్నదా అంటుంటే, లేదు స్వామి, వీరవు బరో తెలుపుడు

ఎవరయ్యా మహాత్మ తెలుపండి అంటుంటే విశ్వామిత్రుడు చిరునవ్వుతూ, ఓ జనక మహారాజా, ఇత ఎవరో కాదు, సాక్షాత్తు నారాయణమూర్తి రామచంద్రుడు. ఇతనికి దక్క శంభువిల్లు దునుమాడు విల్కాడు ముజ్జగములందు లేడు. ఇతనికి దప్ప శంభువిల్లు నెక్కిడ సఖ్యము గాదికేరికి క్షితిపై క్షితిపై సీతకుందగిన చెల్లుడు నిచయమీతడే జగద్ధితముగా మానవాకృతులనిట్లు మానవాకృతులనిట్లు వహించిన వారలాది దంపతులు రవాబ్జ నాబులు సుమా ఆది దంపతులు రమాబ్జ నాబులు సుమా ఇతడే నీకు తగిన అల్లుడు మన భాగ్యము పండే నేటికి.

శంకర్ని వీళ్ళు దుర్మార్గుడు విల్కాడు లేడు, ఇతడే మహానుభావుడు రాముడు. ఓ సవిజననిధి, ఓ జనక దశరథాత్మజుడు బాహ్యమునకు అంతరార్థంగా శ్రీమన్నారని చెప్పగా, ఆ మాట విని ఆనంద సంభరితుడైనటువంటి జనకుడు వారికి తగిన విడిని నేర్పరచి ఈ శుభవార్త తన కుమార్తెయిన జానకీదేవి చెప్పడానికి వెళ్ళారు.

భక్తులారా, ఇక్కడ జానకీదేవి కూడా అనేక రాజకుమారుల చిత్రపటములు చూడమనుకుంటే చెలికెత్తను చూడకుండా ఇతడు దశరథాత్మకుడు అన్న మాట విన్నదో ఏమో ఆ చిత్రపటము గాంచి ఆనంద సంభ్రతి ఆహా.

వీడవున్నాడు కనులున్న ఫలము కన్నులున్న ఫలము కాంతవలకు వీని ఎన్ని జన్మములేని ఎత్తి అయిన గాని ఎన్ని జన్మములు ఎత్తినా ఇతనికి భార్య కావాలి, ఇతనిని చూడాలి, ఇతను చూసి కలుసుకోవాలనుకున్నా ఆ అమ్మాయి మాటలు విన్న జనకుడమ్మా నీ చేతిలో ఉన్న చిత్రపట్టణంలోని రాజకుమారితో సహా అన్ని దేశాధీశులు రిక్పాలకు అందరూ నీ స్వయంవరానికి వచ్చారు అని చెప్పాడు. జనకుడు వెళ్ళిపోయాడు. ఆహా వచ్చారట రామభద్రుడు వచ్చాట. వెతకి రావే వేవేగా పోవేకి రావే వేవేగా పోవే వెతకి రావే. ఏ విడుదలో ఉన్నాడు ఇతను వెతికి రావే అంటుండగా చెరికి తప్పటం తీసుకొని అన్ని విడుదలు వెతుకుతోంది. ఇక్కడ సంస్కార ధర్మములు వర్ణాశ్రమ ధర్మములు రామలక్ష్మణుడు బోధిస్తూ ఒక వనంలో కనిపించాడు. ఆ కౌశికుడు రాముడు ఆ వారిని చూచి ఆహా పటంలోని ఈ భద్రాత్మకుడు కన్నా సాక్షాత్తు ఈ రాముడు ఎంతో నిన్న అని వార్త ఆ మహాతలి అయినటువంటి సీతకు చెప్పగా ఆమె చెరికెత్తలతో వచ్చి వనదేవతకు మొక్కిందిట.

కడుపారడిపుచ్చినయమ్మ రామునిన్న ఆగుపతి చేయుమమ్మా. హే పర్వతరాజపట్టి, హే పర్వతరాజపట్టి కరుణ చూడుమమ్మా. అమ్మ దుర్గమ్మ నీకు ప్రజన, అమ్మ దుర్గమ్మ రాముని నాకు పతి చేయుమమ్మ. నా పూజ పరింపగలు అని అమ్మను ప్రార్థించింది. అమ్మను ప్రార్థిస్తే కదయం ఉంది. అమ్మ కృప కలిగితే లేనిది లేదు, అమ్మ కృప లేకపోతే ఏది లేదు. అలా ఆ మాటలు విన్నట్ట రాముడు పన్నగున్న చెంతనున్న సీతం ఆ మాట వింటుంటే ఆయన విని తన అనుగుడైనటువంటి లక్ష్మణితో ఆహా అన్న ఎంత బాగుంది రా అమ్మాయి ఆహా.

ఆ రాజుపుత్రి జనక రాజాత్మజీ నన్ను ఈ విధంగా మనసు భర్తించి చెట్టు చేసింది. బలి బలి కౌశికుడు మన పాలిటి వేల్పు, బలి బలి కౌశికుడు మన పాలిటి వేల్పు, నిచ్చెలుపై నేను చూచుకుని చెల్లిటలంబకరించే రేపు రఘువీరుల బాహుబల నిష్ఠుల చూపి సీతను కళ్యాణమాడదు లోకంబుల్ మెచ్చగన్ రఘువంశం. సోదరా లక్ష్మణ, రేపు ఆ శివుని వీళ్ళు విరచి ఈ జానకి పెళ్ళాడుతానన్న మాటలు విన్న ఆ సీత పొంగిపోయింది. అని పలికడు రామాలాపము కర్ణామృతముగా నాలిచి, అని పలికడు రామాలాపము అరిగినట్టు కేలకులను దిలుతో రాముడు తలయు. రామునితో ఆ మాటలు అన్నట్లుగా వినిపించాయి. ఇద్దరు ఒకరి మాటలు ఒకరు విన్నారు, ఒకరినొకరు చూసుకున్నారు. పూదోటలు హాయిగా పొడించి తీయని కళ్ళు కన్నారు. స్వయంవర రంగానికి చేరుకున్నారు. బారులు తెచ్చి బంగారు గద్దెల మీద కూర్చున్నారు. అంగవంగ కళింగ కాశ్మీర బర్బర చౌళ మగద మాలవ టెంకడ కొంకణ సౌరాష్ట్ర కేశ కాశీ అచ్చెరులు కూడా వచ్చేశారు. అక్కడ రావణ బ్రహ్మ కూడా వచ్చారు. నారదులు చెప్పగా అంటారు, రావణ బ్రహ్మ ఇది ఒక లెక్క, స్వార్థం హరేణ హరి వల్ల భయ ముఖీర్ణకేనంటే ఆ హరుడు ఉన్నటువంటి పర్వతాన్ని ఎత్తారని గర్వించాడు అని అంటారు. అది విచిత్ర రామాయణం ఉంది ఉన్నది తెలియదు. ఆ వాల్మీకి రామాయణం లేదు మహాభావుల. అప్పుడు ఎవరు కూడా శివుని విల్లు ఎత్తే మనగాడే లేడంటున్న ఆ జనకునకు సమాధానంగా ఎవరు చెప్పలేదు. కొందరు చూశారు వెళ్ళిపోయారు, కొందరు వరుసగాదన్నారు, కొందరు వివాహమైందన్నారు. ఈ విధంగా అచ్చరులు అంటే గంధర్వులు కొందరు వెళ్ళిపోయారు మనకెందుకని. ఈ విధంగా ఉంటూ ఉండగా అప్పుడు రామభద్రుడు కౌశికుని నమస్కరించి లేచాడప్పుడు, లెమ్ము శ్రీ రఘురామ కొమ్ము శివ చాపము, లెమ్ము శ్రీ రఘురామ లే నమ్మయున్నది జానకమ్మ నిన్నే అంటుండగా లేచాడు. అప్పుడు ఆ రామభద్రుడు చూచి ఆహా శభాష విల్లెత్తని మానని, విల్లెత్తని మానని సీతకు తగిన చల్లుడి తంచు పలుకువారు, విల్లెత్తని మానని సీతకు తగిన చెల్లుడి తదంచు పలుకువారు. దోచింప చూడ ఎంచి చూడ ఏ పుట్టలో ఎట్టి పామున్నతో అని తలలుచువారు. మహానుభావుడైన వీడు నేడు క్షత్రియ గౌరవము నిల్పగా పుట్టినాడు ఏమో, విల్లెత్తని మానని సీతకు తగిన వాడు శభాష్ మన రాజ పరు అంటే క్షత్రియ పరువు నిలిపాడై బిడ్డ అంటూ ఉన్నారు. అప్పుడు ఆ రామభద్రుడు వీర రసం రాజులగా శివుని విల్లు దశ, శృంగారసం రాజులగా ఆ సీత వంక చూచాడు. ఆహా సీత తప్పకుండా నిన్ను నేను చేపడతాను అని చెబుతూ ఆ వింటి చుట్టూ ప్రదక్షిణ చేశాడు పరమాత్మ అయిన రాముడు. ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మన్ ఓం మందాకిని శల్య చందన చర్చిత చందన చర్చిత సుభోజితాయ తస్మై మకారాయ నమః శివాయ ఓం శివాయ సూర్యవదనారవింద గౌరీవదనారవింద దక్షాధరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ వశిష్ట కుంభోం వశిష్ట కుంభోత్వ గౌతమారి మునీంద్ర దేవార్చనశేఖరాయ తస్మై వకారాయ నమః శివాయ ఓం యక్షస్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ పంచాక్షరమిదం పుణ్యమ్యః పఠ్యచ్యవ సన్నిధం శివలోకమాప్నోతి శివేన సహ మోదతి ఓం నమః శివాయ అంటూ ఎప్పుడైతే రాముడు ఆ శివుని విల్లు చుట్టూ ప్రదక్షిణ చేసి విల్లు ఆ ధనుసుని ఎత్తబోయాడో భక్తులారా, మహా భక్తితో ఆ సమయంలో ఖండ పరసు కోదండ

కోట్ల వేయ సంసిద్ధముగా. భూనభోక్తరము భూనభోక్తరాలు దద్దరిల్లుతున్నాయి. రాముడు సభాష్ ఇతడే తగిన వాడు అంటూ ఉండగా ఆ రాముడు వీరరసముతో సభకు అందరికి కూడా సభామర్యాదను పాటించిన వాడైన ఆ రాముడు

0: చెవులకు చెల్లుమనియే జానకి దేహమొక్క నిమేషమునందు నయము జయము భయము విస్మయముగా దూరా శ్రీలక్ష్మీరమణ గోవింద గోవిందు ధనుస్సు ఎప్పుడైతే ఆ దశరథి మోపెట్టారు భక్త మహాశివులారా, లోకాలన్నీ ఆనందంతో పరవశిస్తుండగా దేవతలు పూలమాన కురిపిస్తుండగా
1: మీరు ఇంతవరకు సీతా కళ్యాణం హరికథ విన్నారు. కథకురాలు శ్రీ హెచ్జి భవానీ భాయి భాగవతారిణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోనూ, అనంతరం 11:05 కు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: This is Akashvani, the news read by Navneeta Adhikari Srivastav. Union Home Minister Amit Shah has announced a major structural shift in border management with the introduction of a new quadripartite security grid. He said securing our borders and eradicating illegal immigration is vital to protecting the nation's demography. He was addressing the troops and public gathering after inaugurating the strategically crucial G7 and G13 border outposts along the India-Pakistan border in Bhuj, Gujarat today.
1: We have decided to completely transform the concept of the BSF's border security. In the coming days, we will create a security grid based on a four-dimensional concept. And instead of focusing solely on border security, we will introduce a new concept of territorial security. Under the Smart Border Security Project, we are working to strengthen the security grid along the entire border with Bangladesh and Pakistan.
0: The minister said central government is leveraging cutting-edge technology including drones, radars and modern fencing to establish an unbreachable leak-proof security grid. Moving beyond traditional border security, this model introduces the concept of complete territorial security by actively integrating citizens, civil administration, the local police and the military alongside the BSF. Referring to international borders, Mr. Shah added that with the formation of the new government in West Bengal, the long-standing deadlock has ended and the state government has provided land for border fencing within a single week. Union Agriculture Minister Shivraj Singh Chauhan today said that a national seed reserve of 1,74,000 quintals has been established to ensure seed availability to farmers. Addressing media on the second day of National Conference on Agriculture for Kharif Campaign 2026 in New Delhi, Mr. Chauhan said that 9,76,000 farmer IDs have been created so far. He said that the farmers will no longer need separate documents to access different schemes. Mr. Chauhan stressed the need for transparency in fertilizer distribution, prevention of black marketing, and ensuring proper supply to genuine farmers. The government has said that there is sufficient stock of petrol, diesel, and LPG in the country, and all the refineries are operating at the optimum level. Addressing an inter-ministerial media briefing in New Delhi, Joint Secretary in the Ministry of Petroleum and Natural Gas Sujata Sharma said that LPG production is at all-time high, which is around 92,000 metric tons per day. Ms. Sharma also informed that no dry out has been reported at any LPG distributorship. Speaking about retail outlets, she said 150 districts have reported 30% growth in petrol, while 156 districts reported more than 30%. She said that the government is reviewing the situation. Union Education Minister Dharmendra Pradhan today said that the incident of paper leak was extremely unfortunate and should not have happened. In an exclusive interview with DD News, Mr. Pradhan assured that the re-examination process will be conducted in a proper and systematic manner without any errors. He also appealed for everyone's cooperation in carrying out the task smoothly. Addressing the students, Mr. Pradhan assured them that the government understands their concerns and acknowledged that their trust has been breached. He said the authorities had taken a tough decision because they did not want even a single deserving student's future to fall into the hands of examination mafias or become a victim of irregularities. The Central Board of Secondary Education, CBSE, today informed that its post-result activities portal will now be operational from Monday, 1st of June. CBSE said it has been done to ensure a transparent and glitch-free process for verification and re-evaluation of answer books of students who intend to submit their applications. The board said this is to ensure the highest standards and protocols of evaluation. It said students who may have queries may reach out to the CBSE telecounseling helpline 1-800-118-004 and through email at resultcbsc2026@cbseshiksha.in. In IPL cricket, chasing a target of 215 runs set by Rajasthan Royal, Gujarat Titans were 185 for 2 in 15.5 overs. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తి సుధా సమర్పణ, డాక్టర్ గోర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, అనంతరం అన్నమాచార్య కీర్తనలు వింటారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ సమర్పణ, శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ నిర్వహణ, డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తర్వాత పద్యతోరణం సుమతి శతక పద్య పఠనం ధారావాహిక వింటారు, సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అలాగే ఇబ్బంది బాబాయ్ గారు కథానిక వింటారు, రచన శ్రీమతి ఎస్ శోభారాణి. చివరిగా దక్షిణాంధ్ర యుగ కవులు భక్తిత్వం ఉపకథలు ధారావాహిక వింటారు, సమర్పణ శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, శ్రీ మల్లాది రవికుమార్ గార్ల గాత్రయుగులు వింటారు, వాద్య సహకారం వయోలిన్ శ్రీ ఎంఏ సుందరేశన్, మృదంగం శ్రీ పత్రి సతీష్ కుమార్, ఘటం శ్రీ వి గోపాలకృష్ణన్. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా సినీ నిర్మాత దర్శకులు శ్రీ బిఎన్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఇక 1:30 వనితావాణి కార్యక్రమంలో జీవితం కథానిక వింటారు, రచన శ్రీమతి ఎం సుబ్బలక్ష్మి. తర్వాత లలితగీతం కరివేపాకులోని ఔషధ గుణాలు విశేషాలు వింటారు. చివరిగా లలితగీతం ప్రసారమవుతుంది. ఇక 4:30 బర్సాతే బదల్ 10వ తరగతికి హిందీ పాఠం వింటారు, అధ్యాపకులు డాక్టర్ వై యశోధర, విద్యార్థిని మోహిస్ ఫాతిమా. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో పండ్లలో పోషక విలువలు ఈ అంశం గురించి డాక్టర్ ఎం దీపగారితో పరిచయం వింటారు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో చెరుకు సాగులో ప్రధాన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఉయ్యూరు చెరుకు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యు విజయభాస్కర్ రెడ్డి గారితో ప్రసంగం వింటారు. 8:15 ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణలో భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాజపాలం చంద్రశేఖర్ రెడ్డి గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు వింటారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కె శృతి ప్రియాంక. 9:30 చిత్ర జగత్ పాత హిందీ చిత్రగీతాలు వింటారు. 11:10 రేపటి ప్రసార విశేషాల అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ప్రసార విశేషాలు విన్నారు. తన లోపం ఎరిగినవాడే పరిపూర్ణమైన మానవుడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11:14 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.5 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి.

హలో, దిస్ ఇస్ ద అనౌన్స్మెంట్ బీబీ స్టూడియో నో దట్ సారీ 5 అవర్స్ 14 సెకండ్స్ 40